ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 5వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్ట్ నెల 27వ తేదీ గురువారం నిలయంలో సమయం 5:58 దాటి 35 సెకండ్లైంది. శుభోదయం.

కొన్ని దేవాలయాలకు వెళ్తే దైవ దర్శనంతో పాటు మనకు తెలియని ధైర్యం కలుగుతుంది. మరికొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్తే ధైర్యంతో పాటు మనలోని నమ్మకం పెరుగుతుంది. నేను ఒంటరిని కాదు, నాతో పాటి దైవ భక్తి ఉంది, గురువు నాతో ఉన్నారనే భావన కలుగుతుంది. అలాంటి గురు సన్నిధుల్లో ఒకటి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి సన్నిధి. గురు రాఘవేంద్ర స్వామి ద్వైత వేదాంత సంప్రదాయంలో భక్తులు ప్రేమగా రాయరు, గురు రాయరు, కలియుగ కామధేను, కల్పవృక్షంగా కొలుస్తారు. మధ్వాచార్యుల ద్వైత వేదాంత పరంపరలో ప్రముఖ గురువుగా నిలిచిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి సన్నిధికి మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. నా నోట ఈ పూట. దక్షిణ మంత్రాలయంగా పిలువబడుతున్న తమిళనాట ధర్మగిరి జిల్లాలోని పౌపరపట్టి శ్రీ రాఘవేంద్ర స్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఇవాళ్టి అర్చన క్షేత్రదర్శినిలో మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇది అర్చన సమయం. నేను ఆర్జే దీపిక.

తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాలోని పౌపరపట్టి శ్రీ రాఘవేంద్ర స్వామివారి క్షేత్రం గురించి తెలుసుకుంటున్నాం ఇవాల్టి అర్చన క్షేత్రదర్శినిలో. పౌపరపట్టి తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఉంది. ధర్మపురికి సుమారు 10-15 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గురు రాఘవేంద్ర స్వామి క్షేత్రం. బెంగళూరు నుండి సేలం వైపు ప్రయాణించే భక్తులకు కూడా ఈ క్షేత్రాన్ని చేరుకోవడం చాలా సౌకర్యంగా ఉంటుందట. చరిత్ర ప్రకారం 800 సంవత్సరాల క్రితం హోసల రాజవంశం వారు పరిపాలించిన కాలంలో ఇది పాత మైసూరు నగరంలో ఒక భాగంగా ఉండేదట. పౌపరపట్టి ప్రత్యేకత కేవలం రాఘవేంద్ర స్వామి వారి బృందానం మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కూడా ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఈ క్షేత్రంలో శ్రీ వరదరాజస్వామి, భూదేవి, లీలాదేవి సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. ఒకే క్షేత్రంలో వరదరాజస్వామి వారి దర్శనం, రాఘవేంద్ర స్వామి వారి బృందావన దర్శనం, ఆంజనేయ స్వామి వారి సన్నిధి భక్తులకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి. ఇంకా తెలుసుకుందాం ఈ ఆలయం గురించి. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

6:26 దాటి 20 సెకండ్లైంది వివి క్లాక్ లో. పౌపరపట్టి శ్రీ రాఘవేంద్ర స్వామి వారి క్షేత్రం గురించి తెలుసుకుంటున్నాం ఇవాల్టి అర్చన క్షేత్ర దర్శినిలో. ఈ క్షేత్రంలో మనకు కనపడే బృందావనం మృతికా బృందావనం. మృతిక అంటే పవిత్రమైన మట్టి అని అర్థం. శ్రీ రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలోని మూల బృందావనం నుండి పవిత్ర మృతికను తీసుకువచ్చి నిర్ణీత విధానంలో కొత్త బృందావనంలో ప్రతిష్ఠించారట. అందుకే ఈ దేవాలయానికి అంతటి ప్రత్యేకత. మంత్రాలయం మూల బృందావనంతో పవిత్ర సంబంధాన్ని కలిగి ఉన్న ఈ మృతికా బృందావనంతో పాటు అది ప్రతిష్ఠించేటప్పుడు ఒక శాలిగ్రామం కూడా లభించిందని ఆలయ చరిత్ర చెబుతోంది. ఈ ఆలయానికి సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం ఉంది, అదేంటో చెప్తాను ఈ భక్తి గీతాల అనంతరం. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది అర్చన సమయం.

పౌపరపట్టి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి క్షేత్రానికి మరో ఆసక్తికరమైన అంశం ఉందని చెప్తున్నాను కదా. అయితే రాయలవారు స్వయంగా ఇక్కడికి వస్తానని సంకేతం ఇచ్చారట. 1930లలో పౌపరపట్టికి చెందిన కుటుంబ సభ్యుల్లో ఒకరైన శ్రీ కృష్ణమూర్తిరావుకు స్వప్నంలో ఓ వృద్ధ సన్యాసి దర్శనమిచ్చి నేను మీ దగ్గరకు వస్తున్నాననే భావాన్ని తెలియజేశారట అని ఒక పురాణ కథనం. ఆ స్వప్నాన్ని పెద్దలు పరిశీలించినప్పుడు, అంటే ఆ కథను చెప్పినప్పుడు, రాఘవేంద్ర స్వామి వారే స్వయంగా రావాలని సంకల్పించారని, ఇక్కడ బృందావనం నిర్మించాలనే అర్థం దాన్ని స్వీకరించారట. అక్కడి నుంచే ప్రారంభమైంది పౌపరపట్టిలోని రాయలవారి బృందావనం వారు ఏర్పాటు చేయాలని. మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ రెండు భక్తి గీతాల తర్వాత.

తెలుసుకుంటున్నాం ఇవాల్టి అర్చన క్షేత్రదర్శినిలో. వేద మంత్రాల నడుమ 1935 మే 12 పౌపరపట్టిలో శ్రీ రాఘవేంద్ర స్వామి మృతికా బృందావనాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రతిష్ట కార్యక్రమం శ్రీ దయానిధి తీర్థస్వామి వారి ఆధ్వర్యంలో జరిగినట్టు క్షేత్ర చరిత్ర చెబుతుంది. అప్పటి నుండి రాయలు భక్తులకు ఒక పవిత్రమైన సన్నతిగా మారింది. ఈ ఆలయానికి స్థానికుల కథనం కూడా ఒకటి ఉంది. ఆలయ బాధ్యతలు నిర్వహించే పూజారికి చాలా కాలం దాకా వాలసులు కరగలేదట. చాన్నాళ్లకు జన్మించిన బిడ్డలకు కాలేయ లోపాలు ఉంటే రాఘవేంద్ర స్వామి వారి ఆశీర్వాదాలు పొందటానికి మంత్రాలయాన్ని దర్శించి ప్రార్థన చేసినంతనే బిడ్డకు అనారోగ్యం పూర్తిగా నయమైందట. తర్వాత ఆలయ పూజారి తన స్వప్న సందేశం అనుసారంగా రాఘవేంద్ర స్వామికి పౌపరపట్టిలో ఆలయాన్ని నిర్మించారు. అదే సమయంలో బెంగళూరుకు చెందిన ఒక శిల్పి బళ్ళారిలో ఒక మఠం నిమిత్తం బృందావనాన్ని సిద్ధం చేశారట. అదే రాత్రి ఆ శిల్పి కలలో ఒక ముసలి వ్యక్తి కనబడి బృందావనానికై వెతుకుతున్న పూజారి శిల్పి కొరకు వెతుక్కుంటూ వస్తాడని, తక్షణమే ఆ పూజారికి మఠం కొరకు తయారు చేసిన బృందావనాన్ని అప్పగించమని ఆదేశించారట. బాగుంది కదా. ఒక చిన్న గ్రామం నుంచి ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలిసిన పౌపరపట్టి శ్రీగురు రాఘవేంద్ర స్వామి ఆలయ క్షేత్రం భక్తులకు కొంగు బంగారంగా, దక్షిణ మంత్రాలయంగా ప్రసిద్ధి చెందింది. ఎంతో విశిష్టత ఉన్న ఈ దేవాలయాన్ని వీలు కుదిరినప్పుడు మీరు కూడా దర్శించండి. సర్వే జనః సుఖినో భవంతు. మరి ఇది ఇవాల్టి అర్చన క్షేత్రదర్శిని.

0: ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: ఈ రోజు ఉదయం 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ సునీత జోషి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

మా శ్రోతలకు గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం ఈ అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు, దూర ప్రాంతాల వారైతే ఎస్టీడి కోడ్ జత చేస్తూ 040 జత చేస్తూ 232408852 232408853 2959 ఫోన్ నంబర్లు మరోసారి 2324085 2324085 2955 0923. కాల్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి అనే అంశం గురించి నేరుగా మాట్లాడవచ్చు. గుర్తుంచుకోండి, ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఈ రోజు రాత్రి 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ ఈ అంశం గురించి సిడాక్ చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్త ప్రసారం.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ నుద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ను నిన్న భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ నుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలో 2 కళాశాలల్లో యువత భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది క్రీడలు, యువ నాయకత్వం, ప్రజల బాధ్యత, స్వచ్ఛంద సేవ, ఫిట్నెస్, దేశ నిర్మాణాన్ని ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. భారతదేశ యువజన క్రీడా వ్యవస్థపై సాగుతున్న చర్చల్లో వారి ఆలోచనలు, దృక్పథాలు భాగమయ్యేలా ఇది తోడ్పడుతుంది. క్రీడలపై ఆసక్తి ఉన్న యువతకు ప్రముఖ అథ్లెట్లు, పతక విజేతలకు మధ్య ప్రత్యక్ష సంభాషణ జరగడం విశేషం. ఇందులో పాల్గొనే యువత తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరచడానికి యువ సంవాద్ ఈ కార్యక్రమంలో ప్రధానాంశంగా ఉంటుంది. క్రీడలు, ఒలింపిక్ ఆకాంక్షలు, యువ నాయకత్వం, వికసిత్ భారత్, నషాముక్త్ యువ అనే 5 ప్రధాన ఇతివృత్తాల చుట్టూ ఈ చర్చా వేదిక రూపుదిద్దుకుంది. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. ఈ మార్గాలు మొత్తం రైల్వే నెట్వర్క్లో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉండగా సుమారు 41% రైల్వే ట్రాఫిక్ను నిర్వహిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఇది నెట్వర్క్ అంతటా మరింత సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రయాణికుల సరుకు రవాణా భవిష్యత్ వృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ అలాగే పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల

పురోగతిని సమీక్షించడానికి కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. ప్రతి స్థాయిలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై నిరంతరం దృష్టి సారిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయడం, సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రహ్లాద్ జోషి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హెత్నీ హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్తేజ్లో ఆర్వీ పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హోంమంత్రి హాజరవుతారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయంతో సహా పలు అంశాలపై ప్రధానమంత్రితో జయంత్ సింగ్ చర్చించారు. సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా జయంత్ సింగ్ తెలియజేశారు. నేపాల్లో నిన్న మధ్య నేపాల్ను భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. 133 మంది భారతీయులతో సహా 750 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. టిబెట్లో ఉద్భవించిన ఈ వరద అనేక పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేసింది. టిబెట్ ప్రాంతంలో ఉదయం 8:37 భూకంపం సంభవించిందని, ఆ తర్వాత 3 నిమిషాలకే ఆకస్మిక వరదలు సంభవించాయని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. భూప్రకంపనల కారణంగా హిమానీ నదం కరిగిపోయి ఈ వరదలకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు వెంబడి ఉన్న లేండే నది ఉప్పొంగడం, కొండచర్యలు విరిగిపడ్డం వల్ల రసువా జిల్లాలోని సరిహద్దు పట్టణమైన తిమురేలో బేటే కోషి మీదుగా ఈ భారీ వరద త్రిశూలి నదిలోకి ప్రవేశించినట్టు నేపాల్ జాతీయ విపత్తు రక్షణ సహాయ నిర్వహణ సంస్థ తెలిపింది. రాజధాని ఖట్మండు నుండి దాదాపు 200 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న నవాకోట్, చిత్రవన్, గోర్ఖా, తనాహు, నవల్పరాసి వంటి ఇతర జిల్లాలకు నదీ ప్రవాహం వ్యాపించింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం సంభవించడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యకులు రామచంద్ర పౌడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నేపాల్లో వరదల కారణంగా సంభవించిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి తమ సంతాపం తెలిపారు. ఈ కష్టకాలంలో భారత ప్రజలు నేపాల్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తారని పేర్కొన్నారు. నేపాల్కు సాధ్యమైన అన్ని మానవతా సహాయాలు అందించడానికి భారత్ సిద్దంగా ఉందని తెలిపారు. సహాయ రక్షణ చర్యలపై భారత్ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ప్రధానమంత్రి వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందున బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలీల్లో గండక్ నదీ పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహర్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెటియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని
భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

0: దక్షిణ ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ యాదవ్ తెలిపారు. అంతేకాకుండా రానున్న 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురీ స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీశక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందన్నారు. కాంగ్రెస్ ఈ చట్టాన్ని వ్యతిరేకించి సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ను నిన్న భారీ ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు విందాం ఆరోగ్య జీవనం. ఈనాటి కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ సునీత జోషి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన గర్భిణీ స్త్రీల ఆరోగ్యం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణురాలు ప్రొఫెసర్ డాక్టర్ సునీత జోషి గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: గర్భిణీ స్త్రీ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే పండంటి బిడ్డను జన్మనిచ్చి భవిష్యత్ తరానికి ఆరోగ్యకరమైన సమాజాన్ని అందజేస్తుంది?
1: అసలు గర్భం దాల్చడము, తర్వాత ప్రసవం అన్నది స్త్రీ జీవితంలో ఒక పునర్జన్మ అండి. గర్భిణీ స్త్రీని ఒక నూనె నిండిన ఒక ప్లేట్ దాంతో పోల్చారన్నమాట. అంటే ఏమాత్రం కదలిక ఉన్నా అది పడిపోతుంది. సో అలాగే ఈ గర్భంతో ఉన్న స్త్రీని కూడా అలా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. ఒక నూనె నిండిన ప్లేట్ని మనం పట్టుకుంటే ఎంత జాగ్రత్తగా నడుస్తామో వెళ్తామో, అలాగే గర్భం దాల్చిన స్త్రీని కూడా మనము చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
0: మీరు జాగరూకత అన్నారు గర్భిణీ స్త్రీ పట్ల. మహనీయులు చెప్పిన విషయం ఏంటంటే డాక్టర్ గారు, జాగ్రత్తతో పాటు భక్తితో కూడా చూడాలి. ఎందుకంటే గర్భిణి కదిలే దేవాలయం అని అన్నారు.
1: ఎందుకంటే గర్భంతో ఉన్నప్పుడు ఆమె ఆ బిడ్డ రేపు మనకి ఒక వివేకానందుడు అవ్వాలి, ఒక సుభాష్ చంద్రబోస్ అవ్వాలి, ఒక శివాజీ అవ్వాలి,
0: సో
1: రుద్రమదేవి కావాలి. కాబట్టి ఇది జరగాలి అని అంటే మనము ఆమె గర్భంతో వచ్చినప్పుడు, ఇంకా చెప్పాలంటే గర్భము దాల్చకముందే ఎలాంటి గర్భాన్ని పొందాలి అనేది కూడా మనకి శాస్త్రాల్లో చెప్పబడి ఉంది.
0: డాక్టర్ గారు, మీరు అన్నట్టుగా గర్భం దాల్చడం తర్వాత ఏ రకమైన జాగ్రత్తలు ఆహారం పట్ల విచారం పట్ల తీసుకోవాలంటారు?
1: ముఖ్యంగా మనం గర్భిణీ సమయాన్ని ఒక 9 నెలలు అనుకున్నప్పుడు 3 భాగాలుగా విభజించారండి. అంటే మొదటి త్రైమాసికము, 2వ త్రైమాసికము, 3వ త్రైమాసికము. ఎందుకు అంటే అక్కడ ఉండే మార్పులని బట్టి. మొదటి త్రైమాసికంలో ఏమవుతుంది, గర్భం దాల్చినప్పటి నుండి కొంత శరీరానికి కొత్తదనం అన్నమాట. హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల

0: వామిటింగ్స్, తిన్నది అరగకపోవడము, తర్వాత కాన్స్టిపేషన్ అంటే మలబద్ధత ఏర్పడము, ఈ మూడు నెలలు కూడా ఇలాంటి సమస్యల్ని ఎక్కువ ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి మనం ఆహారమే, ఇంట్లో ఉండేదే ఏం తీసుకోవచ్చు అని అనుకుంటే, ఎక్కువగా మనవి ద్రవ పదార్థాలని తీసుకోవాలి. అంటే సాలిడ్ని అరిగించుకోలేరు, లేదా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, కాబట్టి ఒంటిలోని నీరు తగ్గుతుంది. సో దీనికి మనం ఏంటి, ఆరోగ్యంగా ఉండి ద్రవ రూపకంగా ఉండేది ఎక్కువగా తీసుకోవాలి. అంటే పాలు, మజ్జిగ, పండ్ల రసాలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం నిమ్మకాయ రసం, ఆ పులుపు తినాలనే కోరిక కూడా కలుగుతుంది.
1: మామూలుగా గర్భిణిగా ఉన్న వాళ్ళకి ఆ మామిడి పండ్లు తినడం, జామకాయలు తినడం కానీ. అలాగే ఒక విచిత్రమైన విషయం డాక్టర్ గారు, ఈ బల్పాలు సున్నం కూడా తినే వాళ్ళని గమనిస్తుంటాం, రీజన్ ఏంటంటారు?
0: అది ముఖ్యంగా ఏంటంటే శరీరంలో రక్తం తగ్గిపోతే కానీ, కాల్షియం తక్కువ ఉండడం వల్ల కానీ, ఇలాంటి సమయంలో ఆ తినాలన్న కోరిక, అంటే మట్టిని కూడా తింటూ ఉంటారు, బియ్యం చెరుగుతూ దాంట్లో ఉండే మట్టి పిల్లలు ఏమైనా కనబడితే నోట్లో వేసుకుంటారు, ఎందుకంటే అది మట్టిలో ఐరన్ ఉంటుందండి.
1: ఏదైతే మనలో
0: లోపిస్తుందో అది తినాలన్న కోరికను కలుగుతుంది, ఎందులోనే ఉన్నా అది తినేస్తూ ఉంటాం అన్నమాట.
1: అంటే కాబట్టి సమతుల ఆహారాన్ని గర్భిణికి ఇవ్వడం అత్యంత ఆవశ్యకం,
0: అత్యంత ఆవశ్యకము. మొదటి మూడు నెలల్లో అయితే మనకి పండ్లు, పండ్ల రసాలు, ఆ తర్వాత మజ్జిగ, రిచ్ ఇన్ గ్లూకోజ్ అని చెప్తూ ఉంటాం. సో మనకి న్యాచురల్గా వచ్చేది పంచదార కాకుండా ఏంటి, పటిక బెల్లం మంచిది. అలాగే మునక్క అంటారండి ఈ ఇక్కడ హైదరాబాద్లో, పెద్ద ద్రాక్ష,
1: పెద్ద ఎండు
0: ద్రాక్ష, ఖర్జూరం కూడా మనకి లైక్ గ్లూకోజ్ అది. సో ఆ వాటి రాత్రి నానబెట్టి ఉదయాన్నే ఆ పండ్ల దాని రసం తీసుకోవడం. సో ఇలాంటి చేయడం ద్వారా మనము ఈ వేవిళ్ళు, ఆ తర్వాత కళ్ళు తిరగడము, పడిపోవడము ఇలాంటివన్నీ కూడా రాకుండా మనం ఆపచ్చు.
1: నీరసించిపోవడం అంటే కేవలము ఆ స్త్రీమూర్తే కాదు, తను మోస్తున్న ఆ శిశువుకు కూడా ప్రభావం చూపిస్తుంది.
0: తల్లి ఏది తీసుకుంటే తల్లి ద్వారా ప్రతీది కూడా బిడ్డకి అందుతూ ఉంటుంది. కాబట్టి ఒకటిన్నర రెట్లుగా ఎక్కువ తినాలి, తన గురించి తినాలి, తన బిడ్డ గురించి తినాలి. ఇంకా ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ధాన్యం యొక్క తయారీకి కూడా కావలసిన పోషణ ఇప్పటి నుంచే తయారు చేసుకోవాలి. అలాంటి ఆహారం గర్భిణి స్త్రీ తీసుకోవాలి. నాలుగో నెల వచ్చినప్పటి నుండి బిడ్డ కొంచెం ఎదుగుతుంది, ఆహారపు అవసరాలు పెరుగుతాయి, కాబట్టి అప్పుడు అరగడం అది కూడా కొంచెం బెటర్ అవుతుంది. ఈ రిజెక్షన్ అదంతా తగ్గిపోతుంది, ఈ వామిటింగ్స్ అవన్నీ కూడా తగ్గిపోతాయి మనకి. కాబట్టి అప్పుడు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం. సో ఆయుర్వేదం ఏం చెప్తుందంటే గర్భిణీ మాసానుమాసిక పరిచర్య అని ఆయుర్వేదంలో చాలా వివరంగా చెప్పబడిందండి. సో నాలుగో నెలకు వచ్చేసరికి మనకి కృషర అంటే కిచడీ అంటాం కదా మనం ఇక్కడ, అన్ని పప్పులు వేసి వండిన ఆహారం అది తీసుకోవాలి, ప్రోటీన్ రిచ్. అలాగే వెన్న తీసుకోమంటుంది, అక్షమాత్ర నవనీతం. అక్షం అంటే ఇటు మన రుద్రాక్షం ఉంటుంది చూడండి, అట్లా అంత అంత రోజు నవనీతం, అంటే అది కూడా రిచ్ ఇన్ ప్రోటీన్, ఆ ఫ్యాట్ కూడా. సో ఇది మనం తీసుకునే ఈ పళ్ళు పాలతో పాటు మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే ఇది ఏంటి, పప్పులతో కలికూడిన అన్నం, ఒక రోజు కందిపప్పు, ఒకరోజు పెసరపప్పు, అలా చేసుకుని తినొచ్చు. మొదటి త్రైమాసికంలో ఒక స్కాన్ చేయించుకోవాలి, సరే రెండవ త్రైమాసికంలో రెండో స్కాన్ చేయించుకోవాలి. ఇప్పుడు అవకాశం ఉంది మనకు, ఏంటి బిడ్డ పుట్టబోయే బిడ్డ అవయవాలు సరిగ్గా ఉన్నాయా లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అందులో. సో అవి చూసుకోవడానికి మనము టెక్నాలజీ ఉంది కాబట్టి మనకు ఆ టెస్ట్లు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ప్రతి త్రైమాసికంలో కూడా రక్త పరీక్షలు చేయించుకోవాలండి. ముందుగా మనకి థైరాయిడ్ ఇలాంటి జబ్బులు ఏమైనా ఉన్నాయా కూడా చూసుకోవాలి, అదేమైనా ఉంటే దానికి సంబంధించిన మందులు వాడటము. ఆ తర్వాత ఈ రక్తహీనత, మన దేశంలో చాలా సమస్య ఏంటంటే చదువు లేకపోవడం, తర్వాత ఈ పావర్టీ అంటాం కదా, ఇలాంటి వాళ్ళ లో ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది చాలా ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు గర్భిణీలకు కూడా మనకి అంగన్వాడీలో కానీ దాంట్లో ప్రత్యేకమైన ఆహారం కూడా గవర్నమెంట్ పెడుతూ ఉంది. ఒక గుడ్డు ఇవ్వడము, పాలు ఇవ్వడము, తర్వాత ఈ సపరేట్గా ఫుడ్ తయారు చేసి ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తుంది అన్నమాట. సో వాళ్ళకి అవగాహన కల్పించాలి. సో రోజు పప్పు తినాలి, రోజు పెరుగు తినాలి, రోజు పళ్ళు తినాలి, తర్వాత అన్నం తినాలి, సమయానికి తినాలి, ఆ తర్వాత త్వరగా తినాలి. అరుగుదల అనేది ఈ నెలలు నిండినా కొద్దీ కొంచెం తగ్గుతుంది, కాబట్టి ఏంటి త్వరగా తినేసేయాలి. 7-8 గంటలకు వాళ్ళు భోజనం చేసేయాలి. ఆకలిగా అనిపిస్తే రాత్రి ఒక గ్లాస్ పాలు తాగవచ్చు. ఆ తర్వాత గర్భిణి రోజులో మధ్యాహ్నం పూట నిద్రపోనక్కర్లేదు, ఊరికే పడుకుని ఉండాలి. సో అప్పుడు బిడ్డకి రక్త ప్రసరణ అది బాగా పెరిగి బిడ్డ ఎదుగుదలలో అది తోడ్పడుతుంది. ఆ తర్వాత నీళ్లు కూడా ఎక్కువగా తాగాలి. యూరిన్

0: రెగ్యులర్గా పాస్ చేస్తూ ఉండాలి. బీపీ కూడా రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే నెల నెల 8 నెలలు వచ్చే వరకు కూడా నెల నెల డాక్టర్ గారి దగ్గర చూపించుకోవడము, వాళ్ళు చెప్పిన పరీక్షలు చేయించుకోవడము, ఆ తర్వాత సరి అయిన ఆహారం తీసుకోవడము, ఆ తర్వాత స్నానం కూడా ప్రత్యేకంగా ఆయుర్వేదం చెప్తుందండి. స్నానం ఎలా చేయాలి, స్నానం చేసే నీటిలో ఏమేం వేసుకుని చెయ్యాలి, అంటే మనకి కొన్ని పుష్పాలు, కొన్ని ఆకులు, ఏంటంటే ఉత్సాహంగా అనిపించాలి, ఆ సమయం అంతా కూడా ఉల్లాసంగా ఉండాలి. గర్భిణీ స్త్రీ యొక్క మానసిక పరిస్థితి పుట్టబోయే బిడ్డ యొక్క జీవితకాల మానసిక పరిస్థితిని ఏర్పరుస్తుందండి.
1: డాక్టర్ గారు, మనము పురాణాల్లో వింటుంటాము, ఎన్నో కథల్లో వింటుంటాము, గర్భస్థ శిశువు తల్లి గ్రహించిన నాలెడ్జ్ను కూడా తను ఆకలింపు చేసుకుంటుంది. గర్భం ధరించి ఉన్న ఈ కాలంలో ఎంత ప్రశాంతత మెయింటైన్ చేస్తే అంత మంచిదంటారా?
0: అవునండి, తప్పకుండా. మేమేం చెప్తామంటే గర్భిణీ స్త్రీలు ఏదో ఒకటి, ఒక మ్యూజిక్, ఒక మంచి సంగీతం వినడం కానీ, లేదా ఏదైనా తమకు సంబంధించిన, ఒక భగవంతుడికి సంబంధించిన ఏదైనా ఒక పాట కానీ, ఏ పద్యం కానీ, ఏదైనా ఒక రోజు కొద్దిసేపు, ఒక 15 నిమిషాలు ఆ ప్రత్యేకంగా తమకంటూ ఒక సమయంని కేటాయించుకుని ఆ సమయంలో అది వినడం ద్వారా వాళ్ళకి మానసిక పరిస్థితి, గర్భిణీ స్త్రీకిను, తర్వాత పుట్టబోయే బిడ్డకు, ఇద్దరికీ కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఆ తర్వాత గర్భ సంవాదము అని కూడా ఒకటి చేయిస్తున్నామండి. గర్భ సంవాదం ఏంటంటే పుట్టబోయే శిశువుతో గర్భిణీ స్త్రీ మాట్లాడటం, అంటే ఒక రూమ్లోకి వెళ్ళి ఒక 15 నిమిషాలు పుట్టబోయే బిడ్డకి నువ్వేం కావాలనుకుంటున్నావు, నీకు ఆ సరిగ్గా సరిపోతుందా అనేది ఏదైనా మాట్లాడుకోండి, నువ్వు బిడ్డ ఎదురుగా ఉన్నట్టే మాట్లాడండి. సో అప్పుడు ఏంటంటే ఒక బాండ్ అనేది అప్పటి నుండే డెవలప్ అవుతుందండి బిడ్డకిను తల్లికి. సో ఈ గర్భ సంవాదం కూడా చాలా మంచి ప్రభావాన్ని ఇస్తుంది.
1: మనం గమనిస్తుంటాం డాక్టర్ గారు, గర్భస్థ శిశువులు చాలామంది తల్లిదండ్రులు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, వాళ్ళకి ఇష్టమైన విషయం తల్లి గమనించినప్పుడు, లేకపోతే తనకిష్టమైన వ్యక్తులు రాగానే ఆ గర్భంలో శిశువు కూడా రెస్పాండ్ అవుతాడు, కదిలినట్టుగా, ఆనందంతో కదిలినగా, ఒక భావన చాలామంది గమనిస్తుంటారు. గర్భవతి మానసిక స్థితి గర్భస్థ శిశువు మానసిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి మీద కూడా ప్రభావం చూపిస్తుంది అంటారు.
0: అవునండి.
1: ఈ సమయంలో ఏ రకమైన అలజడికి కానీ, ఆందోళనకు కానీ, సంఘర్షణకు కానీ గురి కాకుండా చూసుకోవాలంటారు.
0: అవునండి. గర్భిణీ స్త్రీని దౌహృదిని అంటామన్నమాట, అంటే రెండు హృదయాలు కలిసి ఉంటుంది అని, తల్లి యొక్క హృదయం, బిడ్డ యొక్క హృదయం. అందుకే మనం ఈ సమయంలో సీమంతమని చేస్తూ ఉంటాం. సో మనకి సంస్కారాలని ఉన్నాయి, షోడశ సంస్కారాలు, దాంట్లో సీమంతోన్నయన సంస్కారం అని కూడా ఒకటి చెప్పబడింది. సో ఇందులో ఏం జరుగుతుందంటే, ముఖ్యంగా సీమంతము అంటే అప్పుడేంటి, మంచి ప్రోటీన్ ఆహారం కావాలి. అందుకే మనకి రకరకాల పదార్థాలు చేసి ఆ తల్లి ఒళ్ళో పెట్టి, ఆ ఒళ్ళో పెట్టిన ఆహారాన్ని ఆ అమ్మాయే తినాలి అని చెప్పేసి కూడా ఒకటి మనకి వాడుకగా మనం చేస్తూ ఉంటాం. సో ఇది ఒక సైన్స్ ఉందండి దాని వెనకాల. ఆ తర్వాత ఈ మధ్య చేసిన ఒక రీసెర్చ్ ఏం చెప్తుందంటే, బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఏదైతే ఆహారం తీసుకుంటుందో ఆ ఆహారాన్ని అది అరింపచేసేట్టుగా బిడ్డ యొక్క అవయవాలు ఏర్పడతాయట. ఒకవేళ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆమె సరిగ్గా ఆహారం తీసుకోలేదు, బిడ్డ పుట్టిన తర్వాత ఎదిగినప్పుడు తనకు బాగా కలిగి అన్ని రకాల ఆహారం తీసుకున్నప్పుడు దాన్ని అరిగించుకోలేదా,
1: ఒక విధంగా భవిష్యత్తుని ఇప్పుడే ప్రిపేర్ చేస్తుంది తల్లి
0: ప్రతిదీ కూడా. అందుకనే గర్భిణీ స్త్రీని చాలా జాగ్రత్తగా, తనకు కావలసినట్టుగా, శారీరకంగా, మానసికంగా కూడా ఆనందంగా ఉండేటట్టుగా చూసుకోవాలండి. అలాగే 3వ త్రైమాసికంలోకి వచ్చేసరికి అప్పుడు శిశువు ఎదుగుదల బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో గర్భిణీ స్త్రీ ప్రసవానికి దగ్గర పడుతూ ఉంటుంది, కాబట్టి ఆమెకి మంచి అభ్యంగము అంటే నూనె పెట్టుకుని, ఒంటికంతా నూనె రాసుకుని స్నానం చేయటం. సో ఈ సమయంలో మనం ఏంటి, డెలివరీ అవ్వడానికి ఆమెకి మానసికంగా ప్రిపేర్ అవ్వాలండి. ముఖ్యంగా ఆ నొప్పులు తట్టుకోవడానికి కానీ, ఆ మానసిక స్థితిని కూడా మనము అంచనా వేసుకుని తను ప్రిపేర్ అవ్వడానికి కూడా ఈ 3 నెలల్లో ఆమెని మెల్లగా తయారు చేయాలి. ఆ తర్వాత తను కొంచెం రెస్ట్గా ఉండాలి ఈ సమయంలో. తర్వాత ఏమైనా బీపీ, షుగర్ అలాంటివి ఏమైనా ఉంటే కూడా, ఈ రోజుల్లో ఎక్కువగా లేట్ మ్యారేజెస్ అవుతున్నాయండి. లేట్ మ్యారేజెస్ అయ్యేసరికి 35 తర్వాత పిల్లలు యాక్చువల్గా కలగకూడదు ఆ సమయంలో, అంతకు ముందే సంతానోత్పత్తి జరిగిపోవాలి. ఈ మధ్య ఏమైపోతుందంటే వాళ్ళ చదువులని, కెరియర్ అని, వివాహాలే చాలా లేట్ అయిపోతున్నాయి. దాంతో వాళ్ళకి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏమంటారు, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటాం వీటిని, షుగర్ ఉండటము, బీపీ ఉండటం ఇలాంటివన్నీ కూడా. సో వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకుంటూ, తర్వాత సరి అయిన రెస్ట్ తీసుకుంటూ, ఎక్కువ స్ట్రెన్యువస్ వర్క్ థర్డ్ ట్రైమిస్టర్లో చేయకూడదు, ఎక్కువ శక్తి ఇబ్బంది పడే పనులన్నీ కూడా ఏవి చేయకూడదు, తనకి రెస్ట్గా ఉండాలి మానసికంగా, శారీరకంగా. ఆ తర్వాత ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు, ఇంతకుముందు చెప్పేవాళ్ళు, అంటే నీకు ప్రసవానికి వచ్చే

0: వేదనలు ఇలా ఉంటాయి, అంటే నొప్పి ఇలా ఉంటుంది. సో అవన్నీ రాకుండా వాళ్ళని మెంటల్ ప్రిపరేషన్ చేయాలి ఈ సమయంలోనే. ఆ తర్వాత ఇంకొంచెం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే సమయం కూడా మారిపోతుందండి. ముందు నెలకు ఒకసారి వెళ్తారు, ఇప్పుడు 15 రోజులకి, వారానికి ఒకసారి. సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరగాలండి. చదువుకున్న వాళ్ళు ఎవరికైతే వెళ్తారు, కానీ మనము ఇళ్లలో ఉండేవాళ్ళు, ఇంట్లో పని చేయించుకునే వాళ్ళని కూడా మనం చూసుకోవాలి. మన ఇంట్లో పనిచేస్తున్నారు వాళ్ళు రెగ్యులర్గా వెళ్తున్నారా లేదా, అలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా, వాళ్ళు భోజనం చేసుకుంటున్నారా. ఇది ఒక సామాజిక బాధ్యత అండి. ఆర్థికంగా అభివృద్ధి చెందని వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఎందుకంటే ఈరోజు దేశం బాగుపడాలంటే అందరము బాగుపడాలి.
1: ఆరోగ్యవంతమైన శిశువు జన్మించి సమాజ ఆరోగ్యానికి తోడ్పడతాడు కాబట్టి ఖచ్చితంగా గర్భిణీ స్త్రీ పట్ల ఇంతకుముందు మనం అనుకున్నట్టు కదిలే దేవాలయం పట్ల ఉన్న భక్తి భావంతో మనం ఉండాలి. పెద్దలు అంటారు, స్త్రీమూర్తి తల్లిగా మారిన తర్వాత భగవంతుడు తన పూర్తి శక్తిని తల్లిలోకి ప్రకటితం చేస్తాడు. అందుకే భగవతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే తల్లిని చూస్తే సరిపోతుంది అంటారు. కాబట్టి తల్లిగా మారే ఆ స్త్రీమూర్తి గర్భధారిణిగా ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆరోగ్య నియమాలు పాటించాలి, ఇవన్నీ చాలా చక్కగా తెలియజేశారండి. నమస్కారం అండి.
0: నమస్తే అండి.

0: ఇంతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ సునీత జోషి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

కమ్మని పాటల ఖార్కాన జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు. హైదరాబాద్ ఎర్రగడ్డ నుండి సౌజన్య, శ్రీనివాస్, ప్రణవ్, వెంకట్, స్వరూప్, లక్కీ, మిక్కీ, అన్వేష్, ఇంకా వాళ్ల స్నేహ బృందం, అలాగే భూదాన్ పోచంపల్లి శ్రోతలు మాధవి, ఆంజనేయులు, పున్న రామకృష్ణ, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక, అలాగే కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానంద గౌడ్, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయమి, మాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, బండి రావిరాల నుండి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు గౌడ్, రాములమ్మ, అలాగే కడతాల్ రంగారెడ్డి జిల్లా నుండి కానుగల గోపాల్, అలాగే బెంగళూర్ రాజాజీనగర్ నుండి గణేష్, లిఖిత, యతీష్, అజయ్, లీలా, పూజ, విస్మిక, పూర్విక్, విమ్రేష్ వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది ముత్యాల పల్లకి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పూ పి సుశీల ఆలపించిన గీతం, మల్లెమాల రచన, సత్యం సంగీతం.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. భూదాన్ పోచంపల్లి భోగ మార్కండయ్య అనిత, అలాగే ఎద్దు మైలారాం శ్రోతలు బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, ఇంకా వనస్థలపురం శ్రోతలు దొన్నాల బాలాజరాజ్, బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకసాయి, సాయికృప, ఇంకా అల్మాస్ కూడా రవికుమార్, అలాగే వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంగ్, బండి శివాజీ, జోగ నర్సయ్య, గుజ్జేటి ఆనంద్, ఇంకా వాళ్ళ స్నేహ బృందం, వైజాగ్ నుంచి ఎం ప్రతాప్ గారి కోసం, అలాగే కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ్, అభినయ్, సాయి కిరణ్, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది అడవి సింహాలు చిత్రం కోసం.

0: నేను ఇక్కడే ఉన్నా.
1: నీకోసం కాదు, దీనికోసం. మొబైల్ చార్జ్ చేయాలి.
0: బుర్రని చార్జ్ చేయి.
2: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
0: చూసావా?
1: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
2: ఇప్పుడు ఎలా మరి?
1: ఉందిగా ఫ్రీ వైఫై.
0: బుర్రని వాడు కాస్త.
2: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
1: అంటే మోసాలకి చెప్పే బై బై.
2: ఆర్బీఐ అంటుంది
0: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
4: మా శ్రోతలకు గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి వివిధభారతి కేంద్రం. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లో దూర ప్రాంతాల వారైతే 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324085529 ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి ఈ అంశం గురించి నేరుగా మాట్లాడవచ్చు. గుర్తుంచుకోండి, ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. జనరంజని శ్రోతలు కోరిన సినీకి తలు వింటున్నారు. శ్రోతలు, పెద్ద అంబర్పేట నుంచి గుండు అంబదాసు, లావణ్య, సాయి ప్రకాష్, అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అవేద, ఆయిషా, అలాగే కేసర్ మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మలేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, సాయి చరణ్, బృంద, చిన్నమంతుల, అలాగే పాపిరెడ్డి కాలనీ నుండి హనుమంతరావు గారి కోసం, అలాగే చందానగర్ హైదరాబాద్ శ్రోత సిహెచ్ విజయకుమార్ గారి కోసం కూడా వచ్చేస్తుంది కమ్మని పాట. ఇంకా నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ హనుమాన్లు, వసంత, హరీష్, అరుణ్, విజయ్, అజయ్, అలాగే చౌటుపల్లి శ్రోతలు కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ అందరి కోసం చేస్తుంది ఆరాధన చిత్రం కోసం. పి సుశీల ఆలపించిన గీతం, గేయరచన నార్ల చిరంజీవి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. పటాన్ చెరువు నవ్యాద్రి కాలనీ నుంచి స్వరాగిణి రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరివిద, విశ్వనాథ్, శ్రీకాంత్ రెడ్డి, కుష్విక్ రెడ్డి, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యుల కోసం, అలాగే

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్వి, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహాన్షి, శ్రీనివాస్, సుజాత, గ్రీష్మ ఇంకా వాళ్ళందరి కోసం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఓరడని లిస్టు పంపించేశారు, బట్ స్టిల్ అందరి కోసం వచ్చేస్తుంది. నేనంటే నేనే చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, కోసరాజు రచన, ఎస్పీ కోదండపాణి సంగీతం.

ఒక్కసారి ఇటు చూడు పిల్ల, మనసు విప్పి మాట్లాడు బుల్లే. ఒక్కసారి ఇటు చూడు మనసు విప్పి మాట్లాడు, నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు.

0: విషయం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు. ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ, ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ.
1: జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. చందాన్ నగర్ నుండి కన్నడం సురేష్ రామకృష్ణ, మురహరి గుప్తా, గవళ్ల కుటుంబ సభ్యులందరి కోసం, అలాగే ఎద్దుమైలారం శ్రోతలు దేవునూరి వీరయ్య యాదమ్మ, ఇంకా విల్సన్ గార్డెన్ బెంగళూరు నుంచి మూర్తి మంగమ్మ, ఇంకా ప్రొత్తుటూర్ కడప జిల్లా నుండి శ్రోతలు దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా, అలాగే చౌటుపల్లి శ్రోతలు హేమలత విశ్వనాథ్ అందరి కోసం వచ్చేస్తుంది. ఇంకా పుట్టపాక నుండి భవాని వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్ వీళ్ళందరి కోసం వచ్చేస్తున్న పాట జయసింహ చిత్రం కోసం ఘంటసాల పి లీల ఆలపించిన గీతం, సముద్రాల జూనియర్ రచన టీవీ రాజు సంగీతం.

మనసు దోచే మధురమైన పాటలు జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మురుపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని వాళ్ల కుటుంబ సభ్యులు, అలాగే భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ ఎలగందల పద్మశాల సిద్ధులు శారద, పూజ, మనోజ్, రాజయ్య, ఎల్లంకి గ్రామ జోగు ప్రవీణ్, సంధ్య, అక్షయ్, గుణ, ఇంకా నిజామాబాద్ కూర్చున్న శ్రీహరి, జ్యోత్స్న, రాజ్ కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నందన్, రితిమ, ఇంకా గద్వాల జిల్లా కె ఆనందరావు, చాగపురం ప్రదీప్ కుమార్, నల్లబోతల జ్ఞానేశ్వర్, రూపా, రీతు, సుజాత, అలాగే కుందల్వాడి మహారాష్ట్ర నుండి సవన్కర్ గంగాధర్, విజయలక్ష్మి, రాజేష్, రాకేష్, రిషిత, అలాగే హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ శ్రోతలు మౌనికా బాలు, వినయ్ కుమార్ వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది పిడుగు రాముడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆల్పించిన గీతం, డాక్టర్ సి నారాయణరెడ్డి గేయ రచన, టీవీ రాజు సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

8 గంటల 21 నిమిషాలు దాటి 40 సెకండ్లైంది. బీబీ క్లాక్ లో జనరంజని శ్రోతలు కోరిన సినీకి తలు వింటున్నారు. చిర్యాల కీసర మండలం హైదరాబాద్ శ్రోతలు గోపాలరావు వేదగిరి ఇంకా సఫల్గూడ నుండి దుర్గా సారథి ఇంకా ముషీరాబాద్ హైదరాబాద్ నుంచి రాజు అనసూయ అలాగే గద్వేల్ నుండి శేర్ల వెంకటేశ్వరరావు రాంప్రసాద్ రామ్ చరణ్ ఇంకా ఆర్టీసీ కాలనీ ఫిరాజీగూడ నుంచి శ్రీరామ శ్రీనివాస్ శ్రీకర్ రామ్నగర్ నుంచి సుగుణ సాహితి రాజ్కుమార్ అలాగే భువనగిరి అర్బల్ కాలనీ నుండి కొండ యాదగిరి శాంత అభియాసిని వైష్ణవి అన్నితిన్ ఇంకా వీర కనకారావు పార్వతి కృష్ణా జిల్లా పెడన నుండి వీరందరి కోసం వచ్చేస్తుంది నాగమల్లి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి అల్పించిన ఈ గీతం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత

0: అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: మా శ్రోతలకు గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు, దూర ప్రాంతాల వారైతే ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324858 2324858 2959 5359 ఈ నంబర్లో కాల్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి ఈ అంశం గురించి డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో నేరుగా మాట్లాడవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు. జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. హైదర్ షా కోట నుండి నరేందర్ రెడ్డి, కరుణశ్రీ, ఇంకా ఓల్డ్ అల్వాల్ నుండి సాహితీ సుగుణ సందీప్, ఇంకా జబ్లిక్ పల్లి నుండి చిక్క చక్రపాణి చందన, ఇంకా నిజామాబాద్ జానకంపేట నుంచి చిలుక నారాయణ, అనసూయ, యమున, మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దొర్నాల సుదర్శన్, అవిశ్విత్ బాబు, నాగ్విభాస్, విభు, అలాగే ఈసీఐఎల్ శ్రీనివాస్ నగర్ నుండి జి సద్గురుచారి, వినయ్, సాయికిరణ్, సాత్విక్, మనోజ్ కుమార్, అలాగే మసకుంట నుండి జాష్వా, యశ్వంత్, మహేష్, దీపక్, చక్రిక, సోహ్ని, సన్విత, రాఘవేందర్, అజయ్ కుమార్, వినోద్ కుమార్, షహీన్, ఆర్యాన్, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులందరి కోసం, అలాగే పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భన్విత, రుద్విన్, రామానుజమ్మ, నీలేంద్ర, హరిణి, ఇంకా సంజిత, శాంతి, జాన్సన్, మీ ఊరు పేరు రాయలేదండి, అందరికోసం వచ్చేస్తుంది. మూడు ముళ్ళు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ గీతం, వేటూరి రచన, రాజన్ నాగేంద్ర సంగీతం.

జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. మా శ్రోతలకు చిన్న మనవి, ఒకసారి మెసేజ్ పంపించాక మళ్ళీ మళ్ళీ పంపించకండి. ఎందుకంటే మీరు మార్నింగ్ పంపించేసాక కూడా తర్వాత స్క్రోల్ అయిపోయిందంటే మీరు తొందరగా పంపించినా మీ పేర్లు చదవడానికి అవకాశం ఉండదు. కాబట్టి శ్రోతలు గమనించగలరు. దుర్గానగర్ జయగూడ శ్రోతలు ప్రేమ్ కుమార్, సీత, భవ్యశ్రీ, లక్కీ, వరుణ్, రాహుల్, తేజశ్రీ, మనోజ్ కుమార్, భానుశ్రీ, ప్రవీణ్, ఇంకా వనపర్తి నుండి ఎం రామయ్య, కార్తిక్, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, రాణా ప్రతాప్, చైత్రిక, అలాగే జగిత్యాల జిల్లా కోరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులందరి కోసం, అలాగే దమోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిక్వెత్, నల్గొండ జిల్లా చందంపేట, చిత్రియాల గ్రామ శ్రోతలు వీరు. అలాగే రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంచి, గీతిక, ప్రణీత్, వెంకన్న, అలాగే చోడవరపు నాగేశ్వర, రమాదేవి, లక్ష్మీశిషం, గాయత్రి, విరుసుత, మహాజ్యోతి, సాయి నగర్, గీతానగర్, హైదరాబాద్ నుంచి నార్కట్పల్లి మండలం పున్న వెంకటేష్, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, హైదరాబాద్ ముసరంబాగ్ శ్రోతలు ఆర్ఎస్ఆర్ మూర్తి గారి కోసం వచ్చేస్తుంది. బుద్దిమంతుడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల అల్పించిన గీతం, ఆరుద్ర రచన కెవి మహాదేవన్ సంగీతం.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: శ్రోతలు, జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. నల్లకుంట హైదరాబాద్ శ్రోతలు మీనా అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, ప్రాత్విక్ స్కంద గౌడ్, నిషిత సాయి కిరణ్ గౌడ్, అలాగే ఏఎస్ రావు నగర్ నుండి అనిల్ కుమార్, ఇంకా జయశ్రీనగర్ నుండి రామయ్య, రాజ్యలక్ష్మి, శ్రీయాన్, నిర్వాన్, ప్రజ్ఞాన్ పేరు చాలా బాగుందండి, అలాగే రాయగిరి నుండి దాసరి రవి, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్ శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్, ఇంకా రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్, మేడ్చల్ జిల్లా చర్లపల్లి డాక్టర్ కాలనీ నుండి

డి రుద్రవెల్లి రమేష్ కుమార్, అనిత భరత్ కుమార్, అమృతమ్మ, ప్రహ్లాద్, అపూర్వ, రేయాన్ష్ వీళ్ళందరి కోసం స్వయం కృషి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, ఎస్పీ శైలజ ఆలపించిన గీతం, సిరివెన్నెల రచన, రమేష్ నాయుడు సంగీతం.

గనగలూరు రామకృష్ణారెడ్డి గారి కోసం. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి. అలాగే మహబూబ్ నగర్ నుండి లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్. పోచంపాడు నుండి అనుష, కరుణాకర్, రాజు, మోక్షిత్, నిశాంత్. అలాగే నల్గొండ జిల్లా నాంపల్లి మండలం నుండి నరసింహ, కళావతి, చెరీరికి. భువనగిరి అర్బల్ కాలనీ నుండి క్రాంతికుమార్, కవిత, కల్పన, కళ్యాణి, సత్యం. ఇంకా కిరణ్ జ్యోతి, సుబ్రహ్మణ్యం గారి కోసం కూడా వచ్చేస్తుంది. శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ ఆలపించిన ఈ గీతం. వేటూరి రచన, రమేష్ నాయుడు సంగీతం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: జనరంజని శ్రోతలు కోరిన సినీగీతాలు వింటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్త, ఇంకా కర్ణాటక నుండి

0: ఏడడుగులు నడిచినప్పుడే పడుతుంది ఏడు జన్మల మెడకు బంధం.
1: What does he say?
2: Seven steps వాకు, then only false. Seven lives neck tie.
1: Neck tie?
3: Gosh.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. శ్రోతలు, తూకారాం గేట్ నుంచి గోపీనాథ్, పల్లవి, కుశల్ కుమార్, రాజ్ కుమార్, ఇంకా నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్నతుమ్ములగూడ గ్రామం నుండి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య, ఇంకా బూదం పోచంపల్లి ఎలగందుల మార్కండయ్య, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను, అలాగే ఓల్డ్ అల్వాల్ నుంచి లక్ష్మి, రమణ, ఇంకా మా అభిమాన శేష శ్రోతలందరి కోసం జనరంజన్లో చివరిగా వచ్చేస్తుంది జానకిరాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన గీతం. కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ కమ్మని పాట వినేద్దాం.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి ప్రసారాలు ముంబై కేంద్రం నుండి వింటారు.
1: चित्रलोक कार्यक्रम में अब वक्त है एक अंतराल का।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 11 గంటలకు వర్చువల్గా ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమానికి హాజరవుతారు. యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రపంచస్థాయి క్రీడా శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు సంకల్పించినట్లు, వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 3,12,00,000 ఎకరాల నుంచి మరో 21,240 ఎకరాలకు విస్తరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో భూభారతి పథకం పేరుతో గందరగోళం నెలకొందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రైవేటు భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా వాటిని విక్రయించి రాష్ట్ర ఖజానా నిలుపుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ప్రముఖ నటుడు నిర్మాత జీవి నారాయణరావు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. బాలచందర్ దర్శకత్వంలో అంతులేని కథ చిత్రంతో వెండితెరకు పరిచయమై 100కు పైగా చిత్రాలలో నటించారు. మొదటి సినిమాతోనే ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారం అందుకున్నారు. దేశంలో అధిక రద్దీ కలిగిన రైలు మార్గాలన్నింటినీ 4 లైన్లుగా మార్చే దిశగా తమ శాఖ చర్యలు తీసుకుంటోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 మార్గాలు అధిక రద్దీతో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి 185 కోట్ల రూపాయల విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత లబ్ధిదారులను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తామన్నారు. ఓటర్ల జాబితాల సవరణల ప్రత్యేక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గ్రామ సభలు నిర్వహిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాలు ప్రకటిస్తారు. ఆచార్య జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని 13 కళాశాలల్లో బీఎస్సీ వ్యవసాయ, ఉద్యాన, బీటెక్, ఆహార సాంకేతికత కోర్సుల సీట్ల భర్తీకి నేటి నుంచి 3 రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు అల్దాస్ జానయ్య తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్ గ్రీన్ పాటలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. 2015 నుంచి 2025 వరకు రిలీజ్ అయిన మూవీస్ నుంచి చక్కటి పాటలు వినేద్దాం. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వనపర్తి నుంచి ఎం రామయ్య, పి కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక, చైత్రికశ్రీ, అలాగే నిజామాబాద్ పోతంగల్ నుండి తోట సంతోష్, నిఖిల్, రణ్వీర్, నమ్రత, నిత్య సంతోషిని, ఇంకా కూకట్పల్లి నుంచి సంగీత, సుగుణ, వరప్రసాద్, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది కంచె మూవీ నుండి వండర్ఫుల్ సాంగ్.

0: ఉంటుంది సాయన్న.
1: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
2: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
3: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
2: పండుగ పూట ప్రదేశాన ఇతనికి పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల కథానా.
0: అన్నయ్య అన్నావంటే హాస్యనాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
4: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు, చాక్లెట్లు, మస్తు సరదా.

10:11 దాటి 11 సెకండ్లు అయింది వీబీ క్లాక్లో. ఎవర్ గ్రీన్ హిట్స్ వినేస్తున్నారు. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భన్విత, రుద్విన్, రామానుజమ్మ, నీలేంద్ర, హరిణి, కేసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బూరి సదానంద గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్, విమల, యస్న, త్రివేద, బండలింగాపూర్ నుండి సుధాకర్, సత్యం, రామకృష్ణ, నగేష్, కిషన్, శివ, ఇంకా మను, జగిత్యాల జిల్లా మెట్పల్లి నుండి, అలాగే నిజామాబాద్ పోతంగల్ శ్రోతలు తోట సంతోష్, నిఖిల్, రణ్వీర్, నమ్రత, నిత్య, సంతోషిని, అలాగే నందిపేట నుంచి ఎం వెంకటేష్ గారి కోసం కూడా వచ్చేస్తుంది. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్రం కోసం కేఎస్ చిత్ర, ఐశ్వర్య బృందం పాడిన పాట, సాహితీ గేయ రచన, గోపి సుందర్ సంగీతం. ఇదే పాటను చందన్నగర్ సిహెచ్ విజయకుమార్ గారి కోసం కూడా వినిపించేస్తున్నాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మా శ్రోతలకు గమనిక, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు, దూర ప్రాంతాల వారైతే 040 SDD కోడ్ జత చేస్తూ 2324085252, 2324085853, మరో నంబరు 2955092 3. ఈ నంబర్లకు ఫోన్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి అనే అంశం గురించి నేరుగా మాట్లాడవచ్చు. గుర్తుంచుకోండి, ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు.
3: ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
4: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు, చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
5: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
3: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
4: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
3: పండుగ పూట పరేషాన్ అయితే ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల కథానా.
6: అన్నయ్య అన్నావంటే హాస్యనాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

భూతాన్ పోచంపల్లి ఎలగందల మార్కండయ్య లక్ష్మీ దివ్య శ్రీను చిన్ను, అలాగే భూతాన్ పోచంపల్లి నుండి మాధవి ఆంజనేయులు, ఇంకా బేగంపేర్ ఎయిర్పోర్ట్ నుంచి విష్ణు యాదవ్ సునీల్ రాజ్, ఇంకా లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ చిలకలగూడ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్ లోకేష్, అఖిల, ఇంకా రాయగిరి నుండి దాసరి రవి వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, ఇంకా బండిలింగాపూర్ నుండి బాసర్ నరేందర్, శ్యామల, రవి, సుప్రజ, చిన్నమ్మ, భారతి, ప్రభాకర్, కిషన్ అందరి కోసం వచ్చేస్తుంది అలా వైకుంఠపురంలో. చిత్రం కోసం అన్మల్ మాలిక్ పాడిన పాట రామజోగయ్య శాస్త్రి గేయ రచన, ఎస్ఎస్ థామన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలు

0: కి సలహాలకి 155-313 లేదా 9989895102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. వరంగల్ కాసేబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్ కుమార్, పూజా, లోహిత్, ఇంకా శాలిబండ నుండి లక్ష్మణ్, మానస, రాహుల్, నాగరాజు, ఎస్ఎల్ఎంచారి, టీవీ గిరి, డాక్టర్ వెంకటరమణ, వాసుదేవ, వాసు, శ్లోక, విజయశ్రీ, రవీంద్రనాథ్, ఇంకా నల్గొండ జిల్లా చిత్రయాల గ్రామం నుండి శ్రోతలు దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, తూకారాం గేట్ నుండి గోపీనాథ్, పల్లవి, కుశల్ కుమార్, రాజ్ కుమార్, అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశృత, మహాజ్యోతి, సైమన్, విత, సంహృత, మహాజ్యోతి, గీతానగర్ హైదరాబాద్ నుండి, అలాగే హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మధ్నేష్, అనిరుద్ధ్, శ్రేయాష్, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది దసరా మూవీ నుండి రామ్ మిరియాల్ పాడిన పాట కాసల శ్యామ్ రచన, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కంపోజిషన్లో.

0: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
1: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
2: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
0: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
1: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.

0: పండుగ పూట పరేషాన్ అయితే ఈ పూరగాలలోళ్ళు ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల కథానా
1: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై డోంట్ మిస్ ఇట్.

శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఫూలాంగ్ నిజామాబాద్ శ్రోతలు వాహిద్ రుమానీ, మహమ్మద్ జమీర్, ఫసీ జునీద్, జుమీర్ ముక్రామ్ నోమాన్, ఫరూక్ జకీల్ ఫసిల్, ఇంకా మేడ్చల్ డిస్ట్రిక్ట్ నుండి రేవతి, నిత్యాంజలి, అభిరామ్, నరసింహమూర్తి, ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ అమీన్పూర్ నుండి సగుణ కృష్ణ, అధర్ అద్వైత్, భవాని, లక్ష్మీ ప్రసన్న, స్రవంతి, రూప, అరవింద్, లక్ష్మీ, దీప, మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. నిజామాబాద్ జాన్కంపేట నుంచి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాకేష్, ఆరాధ్య, అలాగే సికింద్రాబాద్ కార్ఖానా నుండి ప్రవీణ్, కమల, గవళ్ళ కుటుంబ సభ్యులందరి కోసం, అలాగే నందిపేట నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాన్, అందరి కోసం వచ్చేసింది కోర్ట్ మూవీ నుండి అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన ఈ వండర్ఫుల్ సాంగ్.

0: చిత్రకథల వివరణం గాయని గాయకుల స్వర నీరాజనం.
1: పమపని పమపని పమపని గమపని సని సగ సని సగ సని సగ పని సగ గమగ సాని బమ గమగ సా సగ సని ఆనతి నీయరా.
0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: మా శ్రోతలకు గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. శ్రోతలు ఫోన్ చేసిన మా ఫోన్ నంబర్లు దూర ప్రాంతాల వారైతే ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324085232 2324085359 2955 ఈ నంబర్లకు ఫోన్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి అనే అంశం గురించి నేరుగా మాట్లాడవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ఈ మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు.
1: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు రాఖీ పండుగ?

0: అంటే భయం వేస్తుందా?
1: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
0: పండుగ పూట ప్రదేశాన ఇతనికి పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా
2: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

పది గంటల 40 నిమిషాలు దాటి 10 సెకండ్లైంది వివి క్లాక్ లో శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. జబ్లిక్పల్లి నుండి చిక్కా చక్రపాణి వందన, నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి నరసింగరావు, ఇంకా భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుండి మాదాసు సత్యనారాయణ, కవిత ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, అలాగే నందిపేట నుంచి రాకేష్ ఫరీద్ ఏదైనా మంచి పాటను ఒకటి వినిపించండి అంటూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్త గారు, ఇంకా నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చాంద్ ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్ భాయ్, షేక్ భాయ్, సలీం, మొసా కరీం అందరి కోసం వచ్చేస్తుంది. ఇంకా బుధన్ పోచంపల్లి మాధవరెడ్డి జరాస్తా శ్రోతలు బావండ్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ నాగమణి అందరి కోసం వచ్చేస్తుంది. గేమ్ చేంజర్ చిత్రం కోసం కార్తీక్, శ్రేయా ఘోషాల్ పాడిన పాట, రామజోగ శాస్త్రి గేయ రచన, ఎస్ఎస్ థమన్ సంగీతం.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

బెంగళూరు రాజాజీనగర్ నుండి విమర్శ్ పూర్విక విస్మయ లీలా పూజ అజయ్ యతేష్ లిఖిత గణేష్ ఇంకా సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి అలాగే పటాన్ చెరువు నవ్యాద్రి గ్రాండ్ కాలనీ నుండి స్వరాగిణి రవికుమార్ స్వరూప శ్వేత శృతి శ్రీజ సిరివేద ఇమ్మడి నాగరాజు లత నిహాల్ నిగమశ్రీ విశ్వనాథ్ శ్రీకాంత్ కుష్విక్ రెడ్డి చావిక్ సూర్య శేఖర్ శాంతి శిఖర కిట్టు ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్ విమల అలాగే నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు ఉమారాణి వంశీ స్వరూప నిహాల్ సాయినాథ్ సుచిత్ర అలాగే ఇబ్రహీంపట్నం నుంచి గోపికిషన్ ఉమావతి వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది ద ఫ్యామిలీ స్టార్ మూవీ కోసం సెత్ శ్రీరామ్ పాడిన పాట అనంత శ్రీరామ్ గేయ రచన గోపి సుందర్ సంగీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
3: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు, చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
4: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
2: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
3: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
2: పండుగ పూట పరేషాన్ అయితే ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనున్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
5: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

గుర్తుకొస్తున్నాయంటూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి మా నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉన్నారు కాబట్టి నేను మ్యూట్ అయిపోవాలి, తనకు మైక్ ఇచ్చేసేయాలి కాబట్టి ఎవర్ గ్రీన్ హిట్స్లో చివరిగా మా శ్రోతలందరి కోసం వచ్చేస్తుంది ఖుషి మూవీ నుండి వండర్ఫుల్ సాంగ్. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రపంచస్థాయి క్రీడా శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. దేశంలో అధిక రద్దీ కలిగిన రైలు మార్గాలన్నింటినీ 4 లైన్లుగా మార్చే దిశగా తమ శాఖ చర్యలు తీసుకుంటోందని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ చెప్పారు. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 మార్గాలు అధిక రద్దీతో ఉన్నాయని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో భూభారతి పథకం పేరుతో గందరగోళం నెలకొందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రైవేటు భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా వాటిని విక్రయించి రాష్ట్ర ఖజానా నింపుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి 185 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల రెండవ విడత లబ్ధిదారులను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు సంకల్పించినట్లు, వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతమున్న 3,12,00,000 ఎకరాల నుంచి మరో 21,240 ఎకరాలకు విస్తరిస్తామని తెలిపారు. ప్రముఖ నటుడు నిర్మాత జీవి నారాయణరావు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. బాలచందర్ దర్శకత్వంలో అంతులేని కథ చిత్రంతో వెండితెరకు పరిచయమై 100కు పైగా చిత్రాలను నటించారు. మొదటి సినిమాతోనే ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారం అందుకున్నారు. ఓటర్ల జాబితాల సవరణల ప్రత్యేక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గ్రామ సభలు నిర్వహిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాలు ప్రకటిస్తారు. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 11:03 దాటి 40 సెకండ్లు, కొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్న కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: అరే ఏం సార్లు, ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
2: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట పరేషాన్ అయితే పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనున్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
4: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. గుర్తుకొస్తున్నారు అలనాటి మేటి గేయ రచయితలు, ఆ సినీ కలం పరిమళాలు.

రాసిన ప్రజాకవి, సినీ పాటలతో జీవిత సత్యం చెప్పిన అక్షర సూర్యుడు, తాత్వికత, భావుకత, అభ్యుదయ భావాల భావోద్వేగాల సాహితీ పరిమళాలతో వెండితెరపై సందెపొద్దు అందాలను చూపిన కలం యోధులు. ఏంటి వర్ణన అనుకుంటున్నారా? ఎవరు ఆ గేయరచేత అని ఆలోచిస్తున్నారు కదా? ఎస్, ఆలోచించండి. ఎవరా సాహితీ సమరాంగనులు తెలుసుకుందాం ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. జానపద జావళీలతో బ్రతుకు లీలలను రాసిన కవి. మట్టి వాసనను గురులిన మనసుతో మర్మ సత్యాలను గీతాలుగా అల్లిన గేయరచయిత. జీవన జలధిలో కమల పుష్పాల్లాంటి సినీ గీతాలను

ఆంగ్లేయులను ఎదిరించడానికి చైతన్య గీతాలను రాసిన ఆ కళానికి పల్లెపదాల పదనిశలు తెలుసు. ప్రకృతి చట్రంలో పూసిన మనిషి జీవనంలో తన కళాన్ని ముంచి యాతమేసి తోడిన నీళ్లతో, బరువైన భావాలతో సినీ గీతాలను రాసి తనదైన చెరగని ముద్ర వేశారు. సినీ గేయ రచయితగా, చిత్ర జలదిలో జాలాదిగా ఆయన కలం చిరకాలం పదిలం.

కథ ఏదైనా ఏదో ఒక సందర్భంలో జానపద గీతాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది సినిమాలలో. తెలుగు సాహిత్యంలో జానపద నడకలు వేరు, దాని అందం ఓ వర్ణించలేని ఇంద్రధనస్సు. ఆవిష్కృతం కాగానే పరవశించేది ఉంటుంది. ప్రేక్షకుల మనసులకు ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని

అందించే మంత్రంలా జానపద గీతాలు పనిచేస్తాయి. సినిమాల పాటల కోసం అలాంటి ఫోక్ సాంగ్స్ రాసి మెప్పించిన కవులు కొందరే ఉన్నారు. వారిలో ఒకరు మన జాలాది రాజారావు గారు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. గుర్తుకొస్తున్న కార్యక్రమంలో మనం సుప్రసిద్ధ గేయ రచయిత జాలాది కలం నుంచి జాలువారిన ఆనిమత్యం లాంటి పాటలు విని ఎంజాయ్ చేస్తున్నాం. పాండిత్యం ఏదైనా అందరూ ఈ నేలలో పూసిన సాహిత్య కుసుమాలే. ఒక్కొక్కరిది ఒక్కో శైలి. అంతిమంగా ప్రేక్షకుడిని, వినేవారిని, చిత్ర బృందం వారిని, సంగీత ప్రియులను ముక్తుల్ని చేయాలి. అంతే సరిగ్గా అలాంటి మనస్తత్వం ఉన్న నిరాడంబర ఘనకీర్తిని ఆర్జించిన గొప్ప సినీ గేయ రచయిత జాలాది. మట్టి వాసన గుబాళించిన పరిమళాన్ని తన కలంతో అందించారు పల్లెసీమ సినిమాతో. తొలి పాటతోనే ఎవరు ఈ అక్షర పిపాసి అని అందరూ తొంగి చూసేలా చేశారు ఆయన.

జానపదములోని సున్నితమైన శృంగారాన్ని చూపిన ఆ కలమే కను తెరిస్తే ఉయ్యాల, కను మూస్తే మొయ్యాల అంటూ ఒకే ఒక్క

మాటతో, ఒకే ఒక్క మాటతో ఈ గ్రంథంలో చెప్పని బ్రతుకు తత్వాన్ని చెప్పి అగ్ర సినీ గేయ రచయితల డైరీలో చేరిన ఘనాపాటి ఆయన. ప్రాణం ఖరీదు సినిమాలో ఆయన కలం చెప్పిన జీవిత సత్యం ఇంకెవరికైనా సాధ్యమా చెప్పండి? వింటే మనకు ప్రతిసారి ఒక కొత్త సందేశం, ప్రతిసారి ఒక కొత్త ఆలోచన, ప్రతిసారి జీవితం అంటే ఇది కదా అని అనిపిస్తుంది, ఇదే కదా జీవితం అని తత్వం బోధపడుతుంది. అంతలా అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించారు. అలతి అలతి పదాలతో, అందరికీ అర్థమయ్యే సరళమైన భాషతో ఆయన భారమైనటువంటి భావాన్ని కలంతో ఒలికించారు, అందరిని ముగ్ధులు చేశారు. 1978లో విడుదలైన ఈ సినిమాలోని ఆయన పాట అందరినీ ఆశ్చర్యపరిచింది, సంచలనమైంది. ఆ పాట అందరినీ ఆలోచనలో పడేసింది. గేయ రచయిత అంటే ఎలా ఉండాలి అని ఒక కొత్త సవాలు విసిరేంతగా ఆయన పాట రాసి గొప్ప చరిత్రను సృష్టించారు.

అందరూ సినీ కవుల్లాగా పాట కోసం పరితపించలేదు సినిమాలకే రాయాలని. 10 మందిని కదిలించేది అసలు సిసలైన పాట అని నమ్మే ఆదర్శ కవి జాలాది.

జాలాది గారు పేరు కోసం ప్రాకులాడలేదు, తన పాటే తన పేరును చిరస్థాయిలో నిలిచేలా చేసింది. అన్ని రకాల పాటలు రాసిన ఆ కలమే తనలోని దేశభక్తిని ఆవిష్కరించి ప్రణవాక్షరాలతో పల్లవించి శాశ్వత తత్వాన్ని కలిగించింది తన పుణ్యభూమి నా దేశం అనే పాట. ఈ ఒక్క పాట ఆయన కలం పదును ఏ పాటిదో చెప్పడానికి పదాలు సరిపో. ఆ పాటలోని చరణాలే వెలలేని అవార్డులు ఆయనకు.

0: అడుగో అది భయంకరుడు కట్ట బ్రహ్మనా అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అడుగో అది భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన
1: రచిస్తూ నారు కోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పనూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్య వెతుకుడు తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా
0: అని ఫళ ఫళ సంఖ్యళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి

ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగా డెప్పడు, బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా, అడుగు జీవులు భక్కుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల దండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా.

నిండు కుండల నీళ్ళోసుకుంటాది నీలాలకుండ, పండులాంటి ముద్దు పాపన్ని కంటాది తెల్లారకుండ అంటూ జీవిత సత్యాలను కలంతో కనువిప్పు చేశారు. అనంతమైన భావ సంపదకు ఈ పాట అర్థం పడుతుంది. అలా ఆయన కలం నుండి ఉబికి వచ్చిన ప్రతి పాట ఆణిముత్యమే. దాదాపు 250 సినిమాలకు పైగా, 1500 పైగా పాటలు రాసి సినీ చరిత్రలో ఒక అరుదైన వ్యక్తిత్వం గల కవిగా గుర్తింపు సంపాదించుకున్నారు. బొబ్బిలి సింహం సినిమాలోని పాట కూడా అద్భుతమైన భావంతో కలవిన్యాసం చేశారు జాలాది గారు.

సున్నితమైన భావాలను హృదయం ద్రవించేలా పాటలు రాయటం ఆయనకే చెల్లింది. ఒక దేశభక్తిని రగిలించగలరు, విప్లవాగ్ని రగిలించగలరు, హాస్యాన్ని రగిలించగలరు, శృంగారాన్ని పూయించగలరు. అలాంటి కలం ఆయనది.

స్నేహితులు సినిమా రంగం వైపు మళ్లించి తన తొలిపాట సూరట్టుకు చారుతాది, సిటిక్కు సిటిక్కు వానచుక్క అనే పాట హిట్ అయితే ఆ తర్వాత వచ్చిన మలిపాట కూడా మళ్ళీ మళ్ళీ వినేలా రాసి మరి రసహృదయాలను రంజింపజేశారు.

కుసుమాలు సిగముడవన అందాల గంధాలు పూసేయన సింధూర కుసుమాలు సిగముడవన చిలకమ్ము కులికి పలుకమ్ము ఆ చిలకమ్ము.

0: నిదచు ముద్దు ముచ్చచ్చు పొద్దుళ్ళు సంద పొద్దుళ్ళు నిదట్లో ముద్దు ముచ్చట్లు నట్టింట దీపాన్ని నడికొండకెక్కించి చీకట్ల వాకిట్లో చింతయ్యన పొగరంతా ఎగరేసి పొగలన్నీ ఒలకేసి కవ్వించబోకమ్మ కలికి.
1: చిత్ర పరిశ్రమ అంటేనే పోటీతో పాటుగా ఎన్నో వివక్షలు ఎదుర్కొని విజయులుగా నిలవాలి. అలా ఎదురులేని సాహితీ మూర్తిగా విరాజిల్లాలంటే ప్రతిభే కొలమానం, ప్రేక్షకుల తీర్పే బహుమానం. అది ఉంటే రివార్డ్స్ అవార్డ్స్ పొందినట్లే. జాలాది పాట కూడా అంతే. ఎన్నో క్లాసిక్స్ లాంటి పాటలు రాశారు, ఏ పాటకదే సాటి. ఎర్రమందరం సినిమాలోని జాలాది గారు రాసిన పాటకు నంది అవార్డు అందుకోవడమే కాక ఎంతోమంది ని ఆయన ఇన్స్పైర్ చేశారనమాట. అంత గొప్ప సాహిత్యం ఆ పాటలో ఉంది, అందరినీ ఆలోచించేలా చేస్తుంది. పోటీ అన్నాక మనము ఎదురు నిలవాలి, ఎదురు నిలిచి మనమేంటో సత్తా చూపించాలి. విమర్శించేవాళ్ళు బోలుడంతమంది ఉంటారు, కానీ విమర్శలను ప్రతి విమర్శలను తిప్పుకొట్టే విధంగా మన ప్రతిభను చూపించాలి. అప్పుడే ఎవరేంటో ఇండస్ట్రీకి తెలుస్తుంది. అలా నిరూపించి నిరాడంబరంగా జీవించినటువంటి గొప్ప కళా పిపాసి కళా పిపాసి కలం పిపాసి కూడా జాలతి గారు.

కవి అన్నప్పుడు పండితుల వద్ద పాండిత్యాన్ని చూపించి మెప్పించాలి, పామరుల వద్ద భాష పదనిసలు పలికించాలి, జానపద జావళీలు చూపించాలి. అలాంటి గొప్ప కవి, అలాంటి రుచులను చూపించినటువంటి అద్భుతమైన కవి, భావకవి, జీవిత తత్వం చెప్పిన మహాకవి జాలాది గారు. ఆయన 3 దశాబ్దాల సినీ కెరీర్లు పాటల పరంగా ఘనమైన చరిత్రే అని చెప్పుకోవచ్చు. హీరో మోహన్ బాబు గారి సినిమాల్లో చాలా పాటలు విపరీతంగా పాపులర్ అయ్యాయి. అపురూప గీతాలుగా అజరామరంగా నిలిచిపోయే చరిత్రలు. అలా కాకుండా 3 తరాల హీరోలకు కూడా పాటలు రాసినటువంటి గొప్ప కవిగా ఆయనకు అరుదైన రికార్డు ఉంది. సీనియర్ NTRకు పుణ్యభూమి నాదేశం దేశభక్తి గీతం రాశారు. అలాగే బాలకృష్ణ గారికి సుల్తాన్ సినిమాలో ఒక దేశభక్తి గీతం రాశారు. జూనియర్ NTR సినిమాలో సుబ్బు సినిమాకు ఒక దేశభక్తి గీతం రాశారు. ఆ 3 సినిమాలు కూడా ఎప్పటికీ మన జాతీయోద్యమ నాయకులను తలుచుకున్న ప్రతిసారి, జాతీయ పండుగలు చేసుకున్న ప్రతిసారి ఆ గీతాలు విని రోమాంచితం కావాల్సిందే. అంత అద్భుతమైనటువంటి చరిత్రలో నిలిచిపోయే గీతాలు రాసినటువంటి మహా సినీ గేయ రచయిత జాలాది గారు.

0: आयोजित किया। देश भर में इस कार्यक्रम में राज्यों और केंद्र शासित प्रदेशों के हर जिले के दो दो कॉलेजों के युवाओं ने भाग लिया। नेपाल में कल आई भीषण बाढ़ में करीब 160 लोगों की मौत हो गई। तिब्बत से आई इस बाढ़ ने कई कस्बों और गांवों को तबाह कर दिया। महत्वपूर्ण पुलों को बहा ले गई और कई पनबिजली परियोजनाओं को ठप कर दिया। एक रिपोर्ट।
1: नेपाल के विदेश मंत्री शिशिर खनाल ने संसद को बताया कि तिब्बत क्षेत्र में सुबह स्थानीय समय के अनुसार 8:37 पर आए भूकंप के 3 मिनट बाद भीषण बाढ़ शुरू हो गई। माना जा रहा है कि भूकंप के झटकों के कारण ग्लेशियर फट जाने से यह आपदा आई। नेपाल के राष्ट्रीय आपदा जोखिम न्यूनीकरण और प्रबंधन प्राधिकरण ने बताया कि नेपाल तिब्बत सीमा पर हेन्दी नदी में भूस्खलन और जलस्तर बढ़ने से आई बाढ़ रसुवा जिले के तिमोरे शहर में भोटे कोशी के रास्ते त्रिशूली नदी में प्रवेश कर गई। इसके बाद बाढ़ ने नुवाकोट, चितवन, गोरखा, तनहू और नवलपरासी पूर्वी जैसे अन्य जिलों को चपेट में ले लिया और बाढ़ का पानी राजधानी काठमांडू से लगभग 200 किलोमीटर तक फैल गया। समाचार कक्ष से फरहत नाज।
0: नेपाल के विदेश मंत्री शिशिर खनाल ने बताया कि बाढ़ के कारण लापता हजारों लोगों में लगभग 300 भारतीय पर्यटक शामिल हैं। प्रधानमंत्री नरेंद्र मोदी ने नेपाल के प्रधानमंत्री बालेंद्र शाह से बात की और उन्हें हर संभव सहायता का आश्वासन दिया। भारत ने नेपाल के लिए 37 टन से अधिक मानवीय सहायता और आपदा राहत सामग्री, दवाइयां तथा खाद्य पैकेट की दूसरी खेप भेजी है। विदेश मंत्री डॉ एस जयशंकर ने सोशल मीडिया पोस्ट में कहा कि भारत नेपाल के अधिकारियों के साथ लगातार संपर्क में है और राहत कार्यों में पूरा सहयोग दे रहा है। भारत ने कल नेपाल के लोगों की सहायता के लिए 10 टन मानवीय सहायता और आपदा राहत सामग्री और आवश्यक दवाइयां भेजी थी। विदेश राज्य मंत्री कीर्तिवर्धन सिंह ने कहा है कि भारतीय बचाव दल प्रभावित क्षेत्र में मौजूद हैं और राहत अभियान में सक्रियता से जुटे हैं। विश्व बैंक ने प्रभावित क्षेत्रों में बचाव, राहत और पुनर्निर्माण के लिए नेपाल को आपातकालीन वित्तीय सहायता के रूप में 25 अरब नेपाली रुपए देने की पेशकश की है। वहीं नेपाल में बाढ़ के मद्देनजर उत्तर प्रदेश और बिहार में भी हाई अलर्ट कर दिया गया है। वित्त मंत्री निर्मला सीतारामन ने कल कनाडा की विभिन्न वित्तीय कंपनियों के वरिष्ठ अधिकारियों से मुलाकात की। उन्होंने तेजी से बढ़ती भारतीय अर्थव्यवस्था में निवेश बढ़ाने का आग्रह किया। बैठक में बीमा क्षेत्र में प्रत्यक्ष विदेशी निवेश की सीमा 74% से बढ़ाकर 100% करने और बुनियादी ढांचा क्षेत्र में निवेश के अवसर बढ़ाने पर चर्चा हुई। घरेलू शेयर बाजार के संवेदी सूचकांक में आज हल्की गिरावट दर्ज की गई। अंतिम समाचार मिलने तक सेंसेक्स 200 अंक गिरकर 77,273 पर और निफ्टी 50 अंक की गिरावट के साथ 24,158 पर था। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:05
3: దాటి 3 సెకండ్లు.
2: కొన్ని క్షణాలు చైతన్య స్ఫూర్తి కార్యక్రమం ప్రసారమవుతుంది.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
6: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు, చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
7: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
5: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
6: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
5: పండుగ పూట ప్రదేశానైతున్న ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
8: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. డోంట్ మిస్ ఇట్. అన్నయ్య అన్నావంటే ఎదురవనా అన్నిపై ఉన్నావంటే

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తండ్రికి తగ్గ తనయ. రాకెట్ల దూసుకుపోతున్న భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ట్రిసాజాల జంటగా అంతర్జాతీయ స్థాయిలో స్థిరంగా రాణిస్తూ భారత కీర్తి పతాకాలను ఎగరవేస్తున్న యువ క్రీడా తరంగం. తాజాగా కేంద్ర ప్రభుత్వం తన అద్భుత విజయాలను గౌరవిస్తూ గర్విస్తూ అర్జున అవార్డును ప్రకటించి తన ప్రతిభకు పట్టం కట్టిన తీరు. ఆమె ఎవరో కాదు, మీరు ఊహించండి. ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఆమె క్రీడా స్ఫూర్తిని మనం కంటిన్యూ చేద్దాం.

0: సీతమ్మ వాకిట్లు సిరిమల్ల చెట్టు సినిమా కోసం కళ్యాణి పాడిన పాట విన్నారు.
1: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
2: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట పరేషాన్ అయితే పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
4: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాలు సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఎఫ్ఎం వివిధ భారతి. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853, ఇంకో నెంబర్ 2955 0923 కాల్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి అనే అంశం గురించి నేరుగా మాట్లాడుకోవచ్చు. మీకేమైనా సందేహాలుంటే డాక్టర్ గారితో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు. శ్రోతలు గమనించాలి, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాలు ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేసుకుని మరి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయండి. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నాం. మరి ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో తండ్రికి తగ్గ తనయ్య అని మొదలెట్టాం. ర్యాకెట్ల దూసుకుపోతున్నారు భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. మీరందరూ గెస్ట్ చేశారు, మీ గెస్ కరెక్ట్. మరి గాయత్రి గోపీచంద్ అనమాట, బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ వారసత్వాన్ని కొనసాగిస్తూ భారత క్రీడా చరిత్రలో స్టాండర్డ్ ఫామ్తో మంచి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ మరి పథకాలను సాధిస్తున్నారు. దాన్ని గౌరవిస్తూ భారత ప్రభుత్వం ఆమెకు అర్జున అవార్డు కూడా ప్రకటించిందన్నమాట. మరి ఈ సందర్భంగా ఒక మహిళామణి, ఒక యువ క్రీడాకారిణి మరి ఇలాంటి విజయాలను సొంతం చేసుకుని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు కాబట్టి దాన్ని ఆ గొప్ప విషయాన్ని మీకందరికీ గుర్తు చేస్తూ మరి ఆమె యొక్క క్రీడా యొక్క స్ఫూర్తిని మనం కంటిన్యూ చేద్దాం. ఆమెను ప్రేరణగా తీసుకొని ఎంతోమంది క్రీడాకారులు తయారవ్వాలి అనే ఉద్దేశం మీద మన ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం అనమాట. ఈ అంశాన్ని మనం తీసుకున్నాం. మరి ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ మరి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి.

కిలాడి సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్, సమీరా భరద్వాజ్ కలిసి పాడిన పాట విన్నారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మనం ఈరోజు చైతన్య స్ఫూర్తిలో అర్జున అవార్డు పురస్కార గ్రహీత గాయత్రి గోపీచంద్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మరి అర్జున అవార్డు వచ్చిన సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె క్రీడా స్ఫూర్తిని మనం కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి ఆ టాపిక్ ఎంచుకున్నాం. తండ్రి కూడా మరి బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడంతో చిన్నప్పటి నుంచి ఆ ఆటపై ఆసక్తిని పెంచుకున్నారు. ఆమె గోపీచంద్ అకాడమీలో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, పివి సింధుల ఆటను గమనించి వారు సాధిస్తున్నటువంటి విజయాలను గమనించి వారితో పాటుగా కలిసి శిక్షణ పొంది తన నైపుణ్యాలను మరింత పెంచుకున్నారన్నమాట. వరుస విజయాలతో ప్రపంచ స్థాయిలో మెరిసిపోతూ ఉన్నారు, పథకాలతో దూసుకెళ్తూ ఉన్నారు, పథకాలను తెచ్చి భారత కీర్తి పథకాలను ప్రపంచ స్థాయిలో ఎగరవేస్తున్నారు. మరి వారికి అభినందనలు తెలుపుతుంది మన వివిధ భారతి, అలాగే దేశమంతా కూడా గర్విస్తూ ఉన్నారన్నమాట. సో యువ క్రీడాకారిణులు ఇలా ప్రపంచ స్థాయిలో ఒక పట్టుదలతో కసి మీద భారత దేశ ఔన్నత్యాన్ని చాటే విధంగా మరి వెళ్తున్నారంటే నిజంగా గర్వంగా ఉంటుంది కదా. ఎస్, వింటూ ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మీరు వింటున్న పాట ఒక లైల సినిమా నుంచి, ఎస్పి చరణ్ దివ్య పాడింది.

తల్లిదండ్రులకు పిల్లలు కానీ, గురువులకు శిష్యులు కానీ తమ కళ్ళ ముందే విజయాలు సాధిస్తున్నప్పుడు ఆనందం, ఆ మనసులో మెదిలే భావాలు చెప్పలేనివి. పైగా ప్రపంచ దేశమంతా గర్వించే స్థాయిలో వాళ్ళు విజయాలు సాధించడం, ఇంకా ఆ విషయాన్ని మనం వర్ణించలేదు. కాకపోతే కొంతమందికి అది పెద్దగా అనిపించదు. కారణం ఏంటి అంటే, వాళ్ళ తల్లిదండ్రులు అప్పటికే ప్రపంచ స్థాయిలో గొప్ప క్రీడాకారులు కాబట్టి. కానీ భారతదేశం, అలాగే వాళ్లను మనం స్ఫూర్తిగా తీసుకునే వాళ్లకు మాత్రం చాలా ఆనందించాల్సినటువంటి విషయం, అభినందించాల్సినటువంటి విషయం అన్నమాట. మరియు ముఖ్యంగా గాయత్రి గోపిచంద్ సాధించినటువంటి విషయం ఏంటంటే, ఆమె తండ్రి విజయం సాధించిన 21 సంవత్సరాల తరువాత ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ సెమీఫైనల్కు చేరుకున్న మొదటి భారతీయ మహిళల డబుల్స్ క్రీడాకారిణిగా నిలిచిందన్నమాట. సో అలా నిలవటం అనేది నిజంగా భారతదేశం చాలా గర్వించింది. ప్రపంచ స్థాయిలో బాగా మెరిసిపోతూ, మరి విజయోత్సాహంతో అందరి మన్ననలు పొందుతూ, అందరి హృదయాలని గెలిచి మరొక గొప్ప క్రీడాకారిణిగా ఎదగటం అనేది చాలా సంతోషం. అందుకనే ఆమెను గౌరవిస్తూ, ఆమెను పొగుడుతూ దేశమంతా గర్వించేలా అర్జున అవార్డు పురస్కారాన్ని ఇచ్చి గొప్పగా సత్కరించారు.

0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో అర్జున అవార్డు పురస్కార గ్రహీత గాయత్రి గోపిచంద్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం సరిగ్గా 12:30. తెలుగులో వార్తలు
1: చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్హాల్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. నేపాల్లో నిన్న సంభవించిన ఆకస్మిక వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గల్లంతయ్యారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీల నుండి ఆధునిక శిక్షణ కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థ రూపుదిద్దుకుంటోందని, దీనివల్ల ప్రతిభకు ప్రతి దశలోనూ తగిన మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. ఈరోజు ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి మాట్లాడుతూ మోదీ, క్రీడలు కేవలం పతకాలు గెలవడానికే పరిమితం కాదని, అవి భారతదేశ క్రీడా నైపుణ్యాన్ని, యువశక్తిని, వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక లక్ష్యమని అన్నారు. ప్రతి జిల్లా ప్రపంచ క్రీడాపటంలో ప్రకాశించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. క్రీడల్లో 5 నుండి 15 సంవత్సరాల వయసు గల పిల్లలను గుర్తించడం కోసం టాలెంట్ హంట్ నిర్వహిస్తామని ఎర్రకోట నుండి తాను ప్రకటించినట్టు ప్రధాని గుర్తు చేసుకున్నారు.

0: स्पोर्ट्स की बात करता हूं तो ये केवल मेडल जीतने तक सीमित नहीं है, ये विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान है। मैं हमेशा कहता आया हूं, जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है, खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और देश का गौरव बढ़ाना।
1: ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, క్రీడలు ఒక జాతీయ ప్రాధాన్యతగా యువత సాధికారతకు ఒక ముఖ్యమైన సాధనంగా రూపాంతరం చెందాయన్నారు. ఫిట్ ఇండియా మూమెంట్, సండే ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా పౌరులు ఫిట్నెస్ ను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నందున భారత క్రీడా వ్యవస్థ ఇప్పుడు కేవలం మౌలిక సదుపాయాలు పథకాలకు మించి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా సాగే ప్రయాణంలో దేశ యువతను క్రియాశీల భాగస్వాములుగా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మాండవీయ వెల్లడించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఈరోజు జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్హాల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. రక్షణ రంగంలో జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీకి అత్యంత కీలకమైన బాధ్యత దక్కనుంది. ఇకపై ఈ కర్మాగారం యుద్ద ట్యాంకుల మరమ్మతులు, ఓవర్హాల్, సాంకేతిక ఆధునీకరణకు ఒక ప్రధాన కేంద్రంగా మారనుంది. ప్రస్తుతం T-72 ట్యాంకుల మరమ్మతులు చేసే ప్రధాన బాధ్యత తమిళనాడులోని ఆవడిలో ఉన్న హెవీ వెహికల్ ఫ్యాక్టరీ వద్ద ఉంది. ఈ ప్రాజెక్టు కింద తొలిదశలో ప్రతి ఏటా 12 T-72 ట్యాంకులను పూర్తిగా ఆధునీకరిస్తారు. అలాగే ట్యాంకుల నిర్వహణ, మరమ్మతులు, పరీక్షల కోసం జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీలో ఒక ఆధునిక ప్లాంట్ టెస్టింగ్ ట్రాక్ను కూడా అభివృద్ది చేస్తారు. వచ్చే నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల అధినేతలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కొనసాగుతోంది. పరస్పర ప్రాముఖ్యత గల ప్రపంచ ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలు వారు పంచుకుంటారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, JNPT ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నౌకాశ్రయంగా అవతరించిందని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ చెప్పారు. 2026 మొదటి అర్ధభాగంలో నౌకా రవాణాలో 13.6% వృద్ధిని నమోదు చేస్తూ ఈ పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా 21వ స్థానానికి చేరుకుందని తెలిపారు. ప్రపంచంలోని టాప్ 30 పోర్టుల్లో వృద్ధిపరంగా ఈ పోర్ట్ మిగతా అన్ని పోర్టులకు మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల్లో అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో అసలు స్థానమే లేని స్థాయి నుంచి భారతదేశ సముద్ర రంగం ఒక ప్రముఖ పోర్టుగా ఎదుగుతూ సరికొత్త మైలురాళ్లను సాధించిందని సోనోవాల్ వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హేత్నీ హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్తేజ్లో ఆర్వీ పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో వేలాది మంది గల్లంతుకాగా, వారిలో దాదాపు 300 మంది భారతీయ పర్యాటకులు కూడా ఉన్నట్టు నేపాల్ విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. రసువా ప్రాంతంలో సంభవించిన ఈ వరదల్లో 160 మంది మరణించారని, వేలాది మంది ఆచూకీ తెలియకుండా పోయిందని ఖనాల్ ధృవీకరించారు. మరోవైపు 3 జిల్లాలను అతలాకుతలం చేసిన భొటేకోషి నది ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 162కు పెరిగిందని నేపాల్ పోలీసులు తెలిపారు.

0: నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్టంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలిల్లో గండక్ నదీ పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహార్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారన్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెట్టియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యకులు రామచంద్ర ఫోడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్ లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ, అలాగే పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. రేపటి వరకు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్ హాల్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. నేపాల్లో నిన్న సంభవించిన ఆకస్మిక వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గల్లంతయ్యారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. స్టూడియోలో సమయం 12:40 దాటి 28 సెకండ్లు. కొన్ని క్షణాల్లో లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ప్రసారం అవుతాయి.
2: అరే ఏం సార్లు, ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
3: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు, చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
4: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
2: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
3: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
2: పండుగ పూట ప్రదేశాన ఇచ్చిన ఈ పూరగాలలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
5: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ పై. డోంట్ మిస్ ఇట్.

శ్రోతలకు గమనిక ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాలు సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి ఎఫ్ఎం వివిధ భారతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085852 2324085853 ఇంకో నెంబర్ 2955092 ఈ నెంబర్లకు కాల్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి అనే అంశం గురించి నేరుగా మాట్లాడవచ్చు. డాక్టర్ గారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం. అలాగే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో రైతు నేస్తం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కోఆర్డినేటర్ ఎలక్ట్రానిక్ వింగ్ డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందజేస్తారు. ఆసక్తిగల పశుపాలకులు, పశుపోషకులు, రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేసి మరి సంపూర్ణమైనటువంటి సమాచారం పొందవచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085852 మరొక నెంబర్ 2324085853 ఈ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్గా డైరెక్ట్గా మరి డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు రైతులు అడిగే ప్రశ్నలకు మరి సందేహాలకు పరిపూర్ణమైనటువంటి సమాచారం అందజేస్తారు. తప్పకుండా అర్చన చేసుకోండి. ఈరోజు సాయంత్రం రాత్రి 7:15 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. తప్పకుండా మరి ప్రయత్నం చేయండి. మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో మీరు వింటున్న పాట పెద్ద సినిమా నుంచి.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
2: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట పరేషాన్ అయితే పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనున్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
4: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

పోలీస్ కంప్లైంట్ మూవీ కోసం వివన్ సారిక పాడిన పాట విన్నారు. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాలు, ఈ సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవితం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి ఎఫ్ఎం వివిధ భారతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853, ఇంకో నెంబర్ 2955-09233 కాల్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి అనే అంశం గురించి నేరుగా మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం. అలాగే మరొక గమనిక, రాత్రి 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో రైతు నేస్తం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కోఆర్డినేటర్ ఎలక్ట్రానిక్ వింగ్ డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందజేస్తారు. ఆసక్తిగల పశుపాలకులకు, పశు పోషకులు, రైతులు మీ

సందేహ నివృత్తికి ఫోన్ చేయండి. సంపూర్ణమైన సమాచారం పొందండి. మా ఫోన్ నెంబర్లు ఎస్టడీ కోడ్ 040 జత చేసి 23240852, మరొక నెంబర్ 23240853కు కాల్ చేసి మరి డాక్టర్గా ఎం శ్రీనివాసులు గారితో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz. మనం వింటున్న కార్యక్రమం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. గేమ్ చేంజర్ సినిమా కోసం కార్తీక్ శ్రేయా ఘోషల్ పాటి పాట వింటున్నారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర స్టూడియోలో సమయం సరిగ్గా 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఇప్పుడు
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. యువత క్రీడలు సామాజిక అభివృద్ధిలో పాలుపంచుకోవాలని, క్రీడలను కేవలం అదనపు కార్యకలాపంగా కాకుండా దేశ నిర్మాణానికి ముఖ్య సాధనంగా ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దేశం గర్వించేలా రాష్ట్రంలో క్రీడాకారులను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో భూభారతి చట్టం పేరుతో గందరగోళం నెలకొందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. యువత క్రీడలు సామాజిక అభివృద్దిలో పాలుపంచుకోవాలని, క్రీడలను కేవలం అదనపు కార్యకలాపంగా కాకుండా దేశ నిర్మాణానికి ముఖ్య సాధనంగా ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఈఎఫ్ఎల్యు ప్రాంగణంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన క్రీడా దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. 2036లో జరిగే కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇస్తుందని చెప్పారు. ఇది తర్వాత నిర్వహించే ఒలింపిక్ క్రీడలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఒలింపిక్స్ కోసం విశ్వవిద్యాలయాలు, కళాశాలలు సన్నాహాలు చేయాలని ఆయన సూచించారు. ఒకప్పుడు క్రీడలు చదువులో భాగంగా ఉండేవని, ప్రస్తుతం అవి దేశ అభ్యున్నతికి సూచీలుగా మారాయని అన్నారు. క్రీడాభివృద్దిలో భాగంగా తమ ప్రభుత్వం క్రీడల బడ్జెట్ను 1,000 కోట్ల రూపాయల నుంచి 5,000 కోట్లకు పెంచిందని చెప్పారు. ఖేలో ఇండియా డైలాగ్లో ప్రధానమంత్రి ఇచ్చిన సందేశం క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి విద్యార్థులతో కలిసి నషాముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేశారు. ఈఎఫ్ఎల్యు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ నాగరాజు, రిజిస్ట్రార్ సినీ మంచాల, పీఐబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్, క్రీడా ప్రముఖులు జేజే శోభ, శ్రియాంశి బలిశెట్టి, శ్రీజా జాదవ్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. దేశం గర్వించేలా రాష్ట్రంలో క్రీడాకారులను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే రాష్ట్రంలో క్రీడాభివృద్దికి ప్రభుత్వం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా తెలియజేశారు.

స్థాయి క్రీడా శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. గతంలో తమ కొరియా పర్యటన సందర్భంగా ఉన్నత స్థాయి బృందంతో జరిపిన చర్చల మేరకు ఈ ఒప్పందం కుదిరిందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట యువ క్రీడాకారులను ప్రపంచ చేరువ చేసేందుకు ఈ ఒప్పంద అంశాలు ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని మీరాలం చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు ఫోటో ప్రదర్శన ద్వారా ఆయనకు వివరించారు. నిర్ణీత గడువులోగా బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే డిసెంబర్లో హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో నిర్వహించే సదస్సు కోసం ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని, రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేలా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సదస్సు నిర్వహణలో భాగంగా ప్రజాభవన్లో వెంటనే వార్ రూమ్ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. ఆ సదస్సు ఏర్పాట్లపై మంత్రివర్గం ఉప సంఘంతో ఆయన నిన్న సమీక్షించారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు సంకల్పిస్తున్నట్లు, వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 3.12 లక్షల ఎకరాల నుంచి మరో 21,240 ఎకరాలకు విస్తరిస్తామని తెలిపారు. ప్రధానంగా సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో ఆయిల్ పామ్ కారిడార్కు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో భూభారతి చట్టం పేరుతో గందరగోళం నెలకొందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రైవేట్ భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా వాటిని విక్రయించి రాష్ట్ర ఖజానా నింపుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన నిన్న విలేకరులతో మాట్లాడుతూ, హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో 60 నుంచి 70 మంది ప్రజలు 22A సమస్యతో నష్టపోతున్నారని అన్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత లబ్దిదారులను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి 185 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం వాటాగా రావాల్సిన నిధుల విడుదలలో జాప్యమవుతోందని, అయినా రాష్ట ప్రభుత్వం చివరి బిల్లుల చెల్లింపు వరకు చెల్లిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా అభ్యంతరాలు, విజ్ఞాపనలు స్వీకరించడానికి రాష్ట వ్యాప్తంగా ఈరోజు గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. ఓటర్ల జాబితాలను ప్రకటిస్తున్నారు. జాబితాలపై ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలోని 15 మండలాలు, 2 మున్సిపాలిటీలకు గ్రామసభల కోసం ప్రత్యేకంగా సూపర్వైజర్లను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్తో పాటు జిల్లా కలెక్టర్ హరిత తదితరులు పలుచోట్ల గ్రామసభల్లో హాజరవుతున్నారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు వన మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మొక్కలు నాటడం, చెట్ల పెంపకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రస్తుత ఎల్నినో పరిస్థితికి వాతావరణ సమతుల్యత దెబ్బతినడమే కారణమన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో వన మహోత్సవం సందర్భంగా ఆయన మొక్కలు నాటారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో ఈరోజు వన మహోత్సవం సందర్భంగా రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడంతో పాటు అవి పెరిగే వరకు సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. నాగార్జునసాగర్ కుడి ఎడుమ కాలువల నుంచి 2 రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయంలో ప్రస్తుతం నీటిమట్టం 537 అడుగులుగా నమోదైందని, కుడి కాలువ ద్వారా 6041 క్యూసెక్కులు, ఎడమ కాలువ నుంచి 2067 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్ ఎస్సీ మల్లికార్జునరావు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్, వరంగల్, ములుగు, భద్రాద్రి, కామారెడ్డి

రెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రముఖ నటుడు, నిర్మాత జీవి నారాయణరావు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. బాలచందర్ దర్శకత్వంలో అంతులేని కథ చిత్రంతో వెండితెరకు పరిచయమై 100కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారంతా వేలూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలని, వారు పని నిమిత్తం ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు. గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసు కేసులు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. జనగామ జిల్లాలోని రఘునాథపల్లి, నర్మెట్ట, కొండకండ్ల, చెన్నూరు పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం 4,00,000 రూపాయలు మంజూరు చేసిందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చెప్పారు. ఈ నిధులతో ఫర్నిచర్, ప్రయోగ పరికరాలు తదితర వనరులు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో చేయూత పింఛన్ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు కె హరిత ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా ఆయా పురపాలక సంఘాల కార్యాలయాల్లో, ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్ణీత దరఖాస్తులను అందజేయాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో అర్హత గల గిరిజన విద్యార్థులకు ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు మంజూరుకు దరఖాస్తులు కోరుతున్నట్టు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కస్తూరిబా బాలికల విద్యాలయాలు, జిల్లా మండల పరిషత్ పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. యువత క్రీడలు, సామాజిక అభివృద్దిలో పాలుపంచుకోవాలని, క్రీడలను కేవలం అదనపు కార్యకలాపంగా కాకుండా దేశ నిర్మాణానికి ముఖ్య సాధనంగా ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దేశం గర్వించేలా రాష్ట్రంలో క్రీడాకారులను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 54 సెకండ్లు. కొన్ని క్షణాల్లో షో టైం కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: అరే ఏం సార్లు, ఈ రాఖీ పండుగ పూట ఇంట్లో ఉండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
2: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట పరేషాన్ అయితే ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
4: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ పై. డోంట్ మిస్ ఇట్.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 మెగాహెర్ట్జ్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. షోటైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. షోటైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల్లో బిందాసుగా తెలిపదాం. మన శ్రోతలందరూ ఎంతో ఆసక్తిగా ఇష్టతో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మేము అడిగే

ప్రశ్నలకు సరైన సమాధానం పంపుతూ చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారన్నమాట. చాలా ఉత్సాహంగా కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రశ్న ఏం వేస్తారా, ఏం సమాధానం చెప్పాలి, నేను ముందుగా చెప్పాలి, నేను ముందుగా చెప్పాలని చెప్పేసి ఆతృతగా ఉంటారన్నమాట. మరి ఆలస్యం చేయకుండా ప్రశ్న అడిగిద్దాము. ఎల్వి ప్రసాద్ ప్రముఖ దర్శకులు, ఎల్వి ప్రసాద్ గారు దర్శకత్వం చేసిన మొదటి సినిమాలో ప్రధాన కథానాయకులుగా నటించిన ఒక దర్శకులు ఎవరు? ఇది మీకు హింట్ అన్నమాట, దర్శకులు ఆయన కూడా. మరి మరొకసారి ప్రశ్న, ఎల్వి ప్రసాద్ దర్శకత్వం చేసిన మొదటి సినిమాలో ప్రధాన కథానాయకులుగా నటించిన నటులు ఎవరు? ఆయన కూడా ఒక దర్శకులే. సమాధానం తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసే ముందు సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. శుభ సాయంత్రం, శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఇలాంటివి ఏమీ మాత్రం మీరు టైప్ చేయకండి. మీరందరూ ఏంటో మాకు బాగా తెలుసు, అభిమాన శ్రోతలు అన్నమాట. సో మీరు వెంటనే ఆన్సర్ చేయండి పాట అయిపోయే లోపు.

హలో బ్రదర్స్ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన యుగల గీతం అది. గీత రచన భువనచంద్ర, సంగీతం రాజ్ కోటి. షూటింగ్ కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, ఎల్వి ప్రసాద్ దర్శకత్వం చేసిన మొట్టమొదటి సినిమాలు ప్రధాన కథానాయకులుగా ఎవరు నటించారు, వారు కూడా దర్శకులు అని ఒక హింట్ ఇచ్చాం. అయితే చాలామంది శ్రోతలు వారికి ఉన్న నాలెడ్జ్ని పరీక్షించుకున్నారు, సమాధానాలు అయితే పంపించారు. కానీ సరి అయిన సమాధానం పంపిన వారు మాత్రమే, మరి ఒకే ఒక్కరన్నమాట, వారు కూడా చాలామంది శ్రోతలు మరి ఎప్పటిలాగే వారి యొక్క నాలెడ్జ్ని ఇక్కడ చూపించే ప్రయత్నం చేశారు. కానీ మరి వారికి దొరకలేదు ఏమో, కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించింది. సరైన సమాధానం పంపిన వారు మాత్రం హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. ఇంతకీ ఎవరు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కదా, ఎస్, వేముల నరసింహరావు నిజామాబాద్ జిల్లా నుంచి వీరు సరైన సమాధానం పంపించారు. కేఎస్ ప్రకాశ్రావు అని మిగతా వాళ్ళందరూ కూడా వారికి తోచిన విధంగా, వారికి తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం ఆన్సర్ చేశారనమాట. ఎనీహో, వారందరికీ కూడా థ్యాంక్స్ చెప్తోంది. ముఖ్యంగా కరెక్ట్ సమాధానం పంపిన మన అభిమాన శ్రోతకు మాత్రం అభినందనలు తెలుపుతున్నాము. మరి ఇప్పుడు మరొక ప్రశ్న వచ్చేస్తుంది. జీవి నారాయణరావు నటించిన ప్రముఖ నటులు వీరు, కొద్ది సమయం క్రితమే వీరు దివికే గారు. మరి జీవి నారాయణరావు నటించిన తొలి సినిమాలో తన క్యారెక్టర్ పేరు ఏంటి? ప్రశ్న మరొకసారి, జీవి నారాయణరావు నటించిన తొలి సినిమాలో తన క్యారెక్టర్ పేరు ఏంటి? ఈ మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినదాల బిందాస్గా తెలియబోతున్నాను. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్న పాట క్రిమినల్ సినిమా నుంచి.

షూటింగ్ కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు మీకు గనక సమాధానం తెలిస్తే వెంటనే 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాలు బిందాసిగా తేలిపోతున్న మనం అడిగినటువంటి ప్రశ్న, జీవి నారాయణరావు నటించిన తొలి సినిమాలో తన క్యారెక్టర్ పేరు ఏంటి అని మనం ప్రశ్న వేశాము. ఈ ప్రశ్నకు ఒక సందర్భం ఉంది. ఇవాళ ఆయన దివికే గారు చాలా సినిమాల్లో మంచి నటనతో అందరి దృష్టిని ఆకర్షించి ఒక పేరు సంపాదించుకున్నటువంటి నటులు అన్నమాట. ఈ సందర్భంగా ఆయన గురించి మనం ప్రస్తావించుకుంటున్నాం. అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపిన వాళ్ళ పేర్లు చదివే ప్రయత్నం చేశాను. చాలా వరకు అందరూ కూడా కరెక్ట్గా సమాధానం పంపారు. జుబ్బలపల్లి నుంచి చిక్క చక్రపాణి చందన, గద్వాల జిల్లా నుండి ఆనందరావు, చాగాపురం ప్రదీప్ కుమార్ నల్లపోతుల ఇంక వారు, సిహెచ్ హనుమంతరపురపరెడ్డి కాలనీ నుంచి మేడిపల్లి శ్రీకాంత్ శ్రీతేజ, బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి, గీతానగర్ హైదరాబాద్ నుంచి గొప్ప వీరు చోడవరపు సాయి, మన్విత పంతాడి శ్రీనివాసరావు మోరిపొలం నుంచి, నరేందర్ రెడ్డి స్వరూప సాయి పూజ వీరు చిత్తూరు జిల్లా నుంచి, కానుగోల గోపాల్ రంగారెడ్డి జిల్లా నుండి, మేరసాయిలు నిర్మల్ జిల్లా నుండి, దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మకృష్ణమ్మ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి, హైదరాబాద్ బిఎన్ రెడ్డి గారి నుండి, మౌనిక బాలు వినయ్ కుమార్, ఇల్లంతకుంట మండలం గంగు మహేందర్ నాగలక్ష్మి, అరుణ రాజేందర్ జక్రన్పల్లి నుండి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, పిపి రావు ఖైరతాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, ఆర్ గణేష్ రాజాజీ నగర్ నుండి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి వీరు పేరు చిలకమరి ఉపేంద్రాచారి, పేరు మీ ఊరు పేరు ఆన్సర్ ఇవి మాత్రమే టైప్ చేయండి, పుట్టపక్క మిరియాల తిరుమలయ్య ఆండాలు, పోలేపల్లి శ్రీనివాస రాజన్న పేట సిరిసిల్ల జిల్లా నుంచి, కస్తూరి రాముడు చౌటుపల్లి నుండి, గజ్వేల నుంచి సేర్ల వెంకటేశం సుగుణ రాంప్రసాద్ రామ్ చరణ్, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి, భవానీ వెంకట్ మాస్టర్ మిథున్ మహాదేవ్ వీరు పుట్టపక్క నుండి, నిజామాబాద్ నుండి మరి వీరు నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి సంఘవి శ్రీనివాస లావణ్య. మీరు వేరే టైప్ చేయకూడదు దయచేసి, నేదురు కళ్యాణ్చారి కల్వకుర్తి నుంచి, హనుమాన్ తెగడి హైదరాబాద్ నుంచి వీరు దోమకొండ విజయ్ కుమార్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి విజిలి వెంకటేష్ శ్యామల, దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనసలిపురం నుంచి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి ఉండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు, ఫిర్జాద్ గుడ శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా అమనకుర్తి గ్రామం నుంచి, భూమిదేని లక్ష్మీనారాయణ ఇంకా వారి కుటుంబ సభ్యులు, పున్న వెంకటేశం హేమలత నిమ్మాని గ్రామం నుంచి, అంకుషాపురం దోర్నాల సుదర్శన్, విఎన్ రావు నిజామాబాద్ జిల్లా నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, బాలకృష్ణ నరసంపేట వరంగల్ జిల్లా నుండి, ఆదర్శనగర్ నిజామాబాద్ కీర్తి రాజ్కుమార్ వీరు, గంగారెడ్డి ఆదిలాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు, భిక్షపతి నిర్మల వైష్ణవి ఫ్రమ్ హనుమన్వాడ, హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి వీరొకరు రికార్డింగ్ పెట్టారు, బల్కంపేట్ రాము కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య, ప్రతాప్ వైజాగ్ నుండి, భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఏనగల్ నుండి, బి దివాకర్ ఉమ్మడి నుండి, కొక్కూరు నుంచి రాధా కుమారస్వామి, గజ్వేల నుంచి సేర్ల వెంకటేశ్ ఊకన రామ్ప్రసాద్, స్రవంతి సుశీల్ చింతల్ హైదరాబాద్ నుండి, గిరిజా ఫ్రమ్ ములుకులపల్లి నుండి కూడా, మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, దమ్మోజు వెంకటలక్ష్మి వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ, బుధన్ పోచంపల్లి ఎలగందల మార్కండి లక్ష్మి వారి కుటుంబ సభ్యులు వీరంతా సరైన సమాధానం పంపించారు. ఇన్ టైంలో సమాధానం పంపించిన వారు వీరంతా కూడా సరైన సమాధానం మరి వచ్చేస్తుంది. వికట కవి గోపాల్ ఇదన్నమాట. జీవి నారాయణరావు నటించిన తొలి సినిమాలో తన క్యారెక్టర్ పేరు ఇది, వికట కవి గోపాల్. ఈ సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మనం మరో పాట వచ్చేస్తుంది, ప్రేమంటే ఇదేరా సినిమా నుంచి. ఈ పాట అయిపోయేలోపు సరైన సమాధానం పంపండి. ప్రశ్న వచ్చేస్తుంది, మంగమ్మ గారి మనవడు సినిమాలో శ్రీ రఘురామ సీతారామ రావాలయ్య నీ రాజ్యం, ఇది ఒక పాట అన్నమాట. ఈ పాట ఒక భజన ఆధారితంగా ట్యూన్ చేయబడింది. ఆ భజన పాట ఏంటి, ఒరిజినల్ పాట ఏంటి?

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం కార్యక్రమంలు మేము అడిగే ప్రశ్నలకు శ్రోతలు చాలా ఎనర్జెటిక్గా, చాలా ఉల్లాసంగా, సంతోషంగా ఆన్సర్ చేస్తున్నారు. బట్ మేము కొంచెం కాంప్లికేటెడ్ తెలియదు కానీ తేలికైన ప్రశ్నలు వేస్తున్నాం. ఏఐకి చిక్కట్లేదేమో మాకు అర్థమవుతుంది.

సరే ముద్ద మీద శ్రోతలు మాత్రం చాలా సంతోషంతో ఆన్సర్ చేస్తున్నారు, అది మాకు చాలు. మేము అడిగినటువంటి ప్రశ్న, మంగమ్మ గారి మనవడు సినిమాలు శ్రీ రఘురామ సీతారామ రావలయాని రాజ్యం అనే ఒక పాట ఉందన్నమాట, భజన పాటలాగా ఉంటుంది. అయితే ఇది ఏ భజన పాటకు ఆధారితంగా తీసుకొనబడింది, అంటే ఏ ట్యూన్లో తీసుకొనబడింది అని చెప్పేసి మనం ప్రశ్న వేశాం. అయితే దీనికి చాలా రకరకాల ఆన్సర్స్ చేశారు, చాలా గొప్పవాళ్ళు మన శ్రోతలు. ఎందుకంటే అందులో ఏ థీమ్ ఉంది, ఎవరిని కీర్తిస్తూ ఆ పాట పాడారు, ఏ నేపథ్యాన్ని తీసుకొని పాట పాడారు అని చెప్పేసి చాలా రకరకాల ఆన్సర్స్ ఇచ్చారు. నిజంగా మీ ఊహాశక్తి, తర్వాత మీ ఆలోచన విధానానికి థ్యాంక్స్. బట్ దీనికంటూ ఒక ట్యూన్ ఉందన్నమాట, ఒక ట్యూన్ తీసుకొని ఈ పాట రాయటం జరిగిందనమాట. ఆ సమాధానం పంపిన వాళ్ళు మాత్రం ఒకే ఒక్క శ్రోత, బాలకృష్ణ నర్సంపేట్ వరంగల్ జిల్లా నుంచి. వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. ఏంటి అంటే, వైష్ణో జనత అనే భజన ఆధారంగా ఈ పాట రాయబడింది.

దీనికి చాలా రకరకాల ఆన్సర్స్ చేశారు, చాలా గొప్పవాళ్ళు మన శ్రోతలు. ఎందుకంటే అందులో ఏ థీమ్ ఉంది, ఎవరిని కీర్తిస్తూ ఆ పాట పాడారు, ఏ నేపథ్యాన్ని తీసుకొని పాట పాడారు అని చెప్పేసి చాలా రకరకాల ఆన్సర్స్ ఇచ్చారు. నిజంగా మీ ఊహాశక్తి, తర్వాత మీ ఆలోచన విధానానికి థ్యాంక్స్. బట్ దీనికంటూ ఒక ట్యూన్ ఉందన్నమాట, ఒక ట్యూన్ తీసుకొని పాట రాయటం జరిగిందనమాట. ఆ సమాధానం పంపిన వాళ్ళు మాత్రం ఒకే ఒక్క శ్రోత, బాలకృష్ణ నర్సంపేట్ వరంగల్ జిల్లా నుంచి. వీరు మాత్రమే సరి అయిన సమాధానం పంపించారు. ఏంటి అంటే, వైష్ణో జనత అనే భజన ఆధారంగా ఈ పాట రాయబడింది, అది విషయం అనమాట. సో కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం విత్ పార్వతి 102.8 MHz. మరి నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలామంది శ్రోతలు, ఫిగర్ అవసరం లేదు, ఎప్పటిలాగే ఒకరిని మించి ఒకరు సంఖ్య పెరుగుతుందన్నమాట. శ్రోతలు చాలామంది శ్రోతలు షోలో పార్టిసిపేట్ చేస్తూ షోకి మరింత బ్యూటీని ఇస్తున్నారు. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, మరి ఈ ప్రశ్న మాత్రం తెలుసు కదా, ఎప్పటిలాగే ఒక పాట వినిపిస్తున్నాను, రెండవ చరణం అనమాట. ఈ రెండవ చరణం ఏ సినిమా చరణానికి సంబంధించినటువంటి పాట, ఏ సినిమాలో నుండి, ఏ సినిమాకు సంబంధించిన పాట, మీకు కనుక సినిమా పేరు చెప్తే చాలు ఈ పాట వినిపిస్తున్నాను.

ఇది రెండవ చరణం అన్నమాట. ఆ పాటకు సంబంధించి ఆ పాట ఏ సినిమాలో నుండి మీ కనకాస్త తెలిసి వెంటనే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. మీరు వింటున్న పాట బాలగోపాలుడు సినిమా నుంచి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. షూటింగ్ కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, ఒక పాట వినిపించాము, పాటకు సంబంధించినటువంటి రెండవ చరణం. ఆ పాట ఏ సినిమాలోనిది అని మనం ప్రశ్న వేశాము. దీనికి ఎప్పటిలాగే కార్యక్రమంలో షోలో పార్టిసిపేట్ చేసిన శ్రోతలందరూ సమాధానాలు ఇచ్చారు. కానీ అందులో ఒకే ఒక్క శ్రోత మాత్రమే సరైన సమాధానం పంపించారు. వారు కూడా ఎవరు అంటే బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనకుర్తి గ్రామం నుంచి తోడు నీడ అనే సినిమా. సో ఈ సినిమాలోంచి ఆ పాట అన్నమాట. ఆ పాటకు సరైన సమాధానం ఒక్కరే పంపించారు. ఇక్కడ నాలెడ్జ్ అనేది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పాటలకు సంబంధించినటువంటి నాలెడ్జ్, పల్లవి చరణం, ఆ చరణం మధ్యలో కూడా కవి యొక్క భావాలు, కవి యొక్క థీమ్, ఇవన్నీ కూడా అర్థం చేసుకునేటువంటి శ్రోతలు ఉన్నారు అనేది ఈ సందర్భంగా బాగా అర్థమైంది. అయితే ఆ పాటకు సంబంధించినటువంటి పల్లవి ఒకసారి వినిపిస్తాను.

0: అదన్నమాట సంగతి. కార్యక్రమంలో మరి షూటింగ్ కార్యక్రమంలో సమయం అయిపోయింది, ఒకే పాట మాత్రమే వెళుతుంది. ఆ పాట వినే ముందు ఒక చిన్న ప్రకటన.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: షూటింగ్ కార్యక్రమంలో చివరిగా విందాం జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడిన వేటూరు సుందరమూర్తి గీతం, సంగీతం ఇళయరాజా.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2:15 దాటి 28 సెకండ్లు. యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ఈ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవితం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలను నివృత్తి చేస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 040, ఇది ఎస్టీడీ కోడ్, 2324085252, మరొక నెంబర్ 2324085853, ఇంకో నెంబర్ 2955093. ఈ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. మనం ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లేటప్పుడు మన కుటుంబం కోసం ఎన్నో వదిలి వెళ్తాం, వారసత్వంగా ఇచ్చి వెళ్తాం, వస్తువుల రూపంలో, ధనం రూపంలో, ఆస్తుల రూపంలో. అది మన కుటుంబం వరకే పరిమితం. మరి నిజానికి ఈ ప్రపంచానికి మీరు వదిలి వెళ్ళగలిగే వారసత్వ సంపద ఏమన్నా ఉంది అంటే అది మీ కంటి చూపు. మీ దృష్టిని ఈ ప్రపంచానికి బహుమతిగా వదిలి వెళ్ళండి. ఈరోజు మీరు తీసుకునే ఈ నిర్ణయం ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతుంది. మీ కళ్ళను మట్టిలో కలిసిపోనివ్వకండి, మరొకరి జీవితానికి వెలుగుగా మార్చండి, మరణం తర్వాత కూడా జీవించండి. మహాదానం నేత్రదానంతో. నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి నేత్రదాన పక్షోత్సవాలు ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ సందర్భంగా ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. శ్రోతలు మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే మాకు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, 2324085853, అలాగే 2955092.

0: ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. డాక్టర్ గారితో ప్రత్యక్షంగా మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం డాక్టర్ వెంకటాచలం గారు.
1: నమస్కారం అమ్మా.
0: డాక్టర్ గారు, అసలు ఈ నేత్రదాన పక్షోత్సవాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటండి?
1: ఇది మన దేశంలో సుమారు 6 మిలియన్ బ్లైండ్నెస్తో సఫర్ అయ్యేవాళ్ళు, కార్నియల్ బ్లైండ్నెస్ అంటాం. ఇది కార్నియల్ బ్లైండ్నెస్ అంటే కంటి భాగంలో ముందటున్న భాగాన్ని కార్నియా అంటారు, ఆ పొరని. అది మీకు ట్రాన్స్పరెంట్గా కనబడుతుంది, బట్ బయట చూసే వాళ్ళకి నల్లగుడ్డుగా కనబడుతుంది. అది ఒక ట్రాన్స్పరెంట్ స్ఫియర్, అంటే మీ వాచ్ గ్లాస్ ఎలా ఉంటుందో అలా గోపురాకారంలో స్ఫెరికల్గా కంటి ముందు భాగాన్ని కార్నియా అంటాం. దీని నుంచి రేస్ ఆఫ్ లైట్ కంట్లోకి ముందరికి వెళ్ళి రెటీనా మీద స్క్రీన్ అయ్యి అక్కడ ఇమేజ్ ఏర్పడుతుంది. ఈ ట్రాన్స్పరెంట్ గోపురాకారంలో ఉన్న స్ఫెరికల్ వాచ్ గ్లాస్ లాంటిది ఎప్పుడైనా డ్యామేజ్ అయిపోతే ఆ నల్లగా ఉన్నది పూర్తిగా తెల్లగా అయిపోతుంది. దానివల్ల మీకు
0: కంటి చూపు
1: మందలిస్తుంది. తర్వాత ఈ రేస్ ఆఫ్ లైట్ ఆ ట్రాన్స్పరెంట్ కాకుండా ఒపేక్ దాంట్లోంచి వెళ్ళలేక వాళ్ళకి చూపు దెబ్బతింటుంది. దీనివల్ల కార్నియల్ బ్లైండ్నెస్ ఏర్పడుతుంది. ఈ కార్నియా అనేది మనం రీప్లేస్ చేస్తాం, దాన్ని కార్నియల్ గ్రాఫ్టింగ్ అంటారు. ఈ కార్నియల్ గ్రాఫ్టింగు ఒక చచ్చిపోయిన మనిషి నుంచి ఐ తీసి ఈ ట్రాన్స్పరెంట్ గోపురాకారం ఆర్ స్ఫెరికల్గా ఉన్న ట్రాన్స్పరెంట్ లేయర్ ఆ యొక్క మరణించిన మనిషి దగ్గర నుంచి అది డోనార్ కార్నియా అంటాం. అలాంటి కార్నియాని ఒక రిసిపియంట్ కార్నియా అంటే ఎవరికైతే కార్నియల్ బ్లైండ్నెస్ ఉందో దాని మీద ట్రాన్స్ప్లాంట్ చేస్తే కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యి మళ్ళీ చూపు పోయిన చూపు వెనక్కి వస్తుంది. దీన్ని కార్నియల్ గ్రాఫ్టింగ్ అంటాం. సో ఈ కార్నియల్ బ్లైండ్నెస్ వల్ల ఏర్పడే బ్లైండ్నెస్ని మనం పూర్తిగా క్యూర్ చేయవచ్చు ఈ గ్రాఫ్టింగ్ చేసి. అందుకనే ఈ ఐ డొనేషన్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత మోటివేట్ చేసి, ఎందుకంటే ఈ యొక్క శరీరం తర్వాత ఉపయోగపడదు. లివ్ ఆఫ్టర్ డెత్ అంటే మరణించిన తర్వాత మళ్ళీ మీరు లైవ్గా జీవించి ఉండాలంటే ఒక పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, అది ఐస్ 2 ఎవరికైనా డొనేట్ చేస్తే వాళ్ళు కూడా ఈ యొక్క కార్నియల్ బ్లైండ్నెస్ నుంచి బయటపడతారు, వాళ్ళకి ప్రపంచం కనబడుతుంది, అండ్ వీ కెన్ హెల్ప్ దెమ్.
0: డాక్టర్ గారు, మనకు ఒక శ్రోత లైన్లో ఉన్నారు, వాళ్ళని తీసుకుందాం, మాట్లాడదాం. హలో.
2: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ పేరు?
2: మంగా భాస్కర్, సికింద్రాబాద్
0: మాట్లాడుతున్నాను. చెప్పండి.
1: నమస్కారం అమ్మా.
2: నమస్కారం సార్. ముందుగా మీకు ధన్యవాదాలు ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు. అయితే చిన్న ఏంటంటే, చనిపోయిన తర్వాత 8 గంటల్లో ఇవ్వచ్చు. ఒకటి, క్యాన్సర్ వాళ్ళు ఐ డొనేట్ చేయకూడదని విన్నాను, అది ఎందుకు అంటే ఎవరెవరు చేయకూడదు ఒకటండి. ఇంకొకటి చిన్న విషయం అందరితో పంచుకోవాలని, మా మదర్ చనిపోయారు 2008లో, ఆవిడ కోరిక అన్నమాట ఐ డొనేట్ చేయాలని. ఆ రోజుల్లో అప్పుడు మేము ఫ్యామిలీ మెంబర్స్ రాత్రి 9:30-10 మధ్యలో డిసైడ్ చేసి ఆవిడ కోరిక ప్రకారం ఐ డొనేట్ చేసామన్నమాట. అప్పుడు పెట్టారని మాకు సర్టిఫికేట్ కూడా వచ్చిందండి, అంటే మా మదర్ ఇంకా చూస్తున్నారు ఇద్దరిలో అని చాలా సంతోషం. అయితే ఈ చిన్నది ఏంటంటే, అప్పుడు మాకు అవగాహన ఉంది కాబట్టి 1 గంటలో ఇచ్చాం. అసలు 8 గంటల్లో ఇవ్వచ్చు, ఎవరు ఇవ్వచ్చు ఎలిజిబిలిటీ చెప్పండి సార్.
1: ఇందులో 2 విషయాలు ఉన్నాయమ్మా. ఫస్ట్, ఐ ప్లెడ్జ్ ఫామ్ అంటాం. ఈ ఐ ప్లెడ్జ్ ఫామ్ ఏదైతే ఉందో, ప్రతి ఫ్యామిలీలో ఎవరైతే మరణించిన తర్వాత డొనేట్ చేయదలుచుకున్న

0: ఉన్నారో వాళ్ళ ఐస్ ప్లెడ్జ్ చేయాలి. ఇది ప్రతి హాస్పిటల్లోనూ ప్రతి ఐ బ్యాంక్లోనూ ఈ ఫామ్ ఉంటుంది. ఇది ఉట్టి ప్లెడ్జ్ చేస్తే చాలదు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ దగ్గరగా ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి తెలియాలి. ఒకవేళ ఎవరూ లేకపోయినా ఐ ప్లెడ్జ్ ఫామ్లో ఒక కార్డు ఉంటుంది, ఆ కార్డు డీటాచ్ చేసి మీ వారి పర్సులో కానీ వాలెట్లో కానీ పెట్టుకుంటే అప్పుడు అవగాహన ఏర్పడుతుంది, మిగతా వాళ్ళందరికీ తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. లేకపోతే చాలామంది విల్లులో రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన లేట్ ప్రైమ్ మినిస్టర్ మిస్సెస్ గాంధీ గారు ఆవిడ విల్లులో రాశారు, కానీ బై ది టైమ్ విల్ కేమ్ అవుట్ అంటే బిల్లు బయటకు వచ్చిన తర్వాత 7-8 గంటలు 10 గంటలు పట్టింది. అప్పటికి ఈ ఐ డొనేషన్ ఏ విధంగానూ ఉపయోగపడలేదు. కనుక దగ్గరున్న బంధువులకి, దగ్గరున్న రిలేటివ్స్కి, పిల్లలకి కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ చెప్పాలి. చెప్తేనే దీని యొక్క వాల్యూ ఉంటుంది. రెండో విషయం, 4-6 గంటల లోపల ఈ కళ్ళు ఏవైతే ఉన్నాయో మరణించిన వారి కళ్ళు మనం తీసేయచ్చు. దానికి మించి చేస్తే అవి డ్రై అయిపోయి ఆ కార్నియా యొక్క లైఫ్ పోతుంది. ఇంకో విషయం అంటే మరణించిన వెంటనే ఒక దూది తీసుకుని నీళ్ళల్లో ముంచి కంటి మీద పెడితే అప్పుడు ఏమవుతుంది, అది వెట్గా ఉంటుంది. మ్యాక్సిమం 4 అవర్స్ కన్నా ఎక్కువ చేయకూడదు. ఎక్కడ దగ్గరున్న కంటి ఆసుపత్రి వారిని సంప్రదించి వాళ్ళ టీం వచ్చి తీసుకోవాలి. మూడో విషయం, మీరు క్యాన్సర్ గురించి అడిగారు. అన్ని క్యాన్సర్లు అక్కకి ఇది కాంట్రా ఇండికేషన్ కాదు. కొన్ని క్యాన్సర్లు లైక్ మీరు మల్టిపుల్ మైలోమా, లుకీమియా బ్లడ్ క్యాన్సర్, లేకపోతే లింఫోమాస్ ఇలాంటివి, లేకపోతే వైరల్ డిజీజెస్ హిపటైటిస్ ఏబిసిడిఈ అండ్ ఆల్సో హిపటైటిస్ బి అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హెచ్ఐవి ఇలాంటి వాళ్ళు కానీ, వైరల్ డిజీజెస్ రేబీస్ కానీ, కాకపోతే క్రిడ్జ్ఫీల్డ్స్ జాకబ్స్ డిజీజ్ అంటాం, న్యూరలాజికల్ డిజీజ్ వాటి వల్ల కానీ వచ్చే దీన్ని, లేకపోతే సివియర్ బర్న్స్ ఉన్నవాళ్ళు కానీ, సెప్టిసీమియా అంటే బాడీ అంతా సెప్టిక్ అయిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ అర్హులు కారు డొనేషన్కి. దీస్ ఆర్ ది థింగ్స్.
1: డాక్టర్ గారు, ఇంకో కాలర్ మనకు లైన్లో ఉన్నారు. హలో.
0: హలో
2: హలో, నమస్కారం సార్. డాక్టర్ గారు నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
2: నా పేరు శ్యామ్ సుందర్ సార్, నేను అల్మాస్గూడ నుంచి మాట్లాడుతున్నా, రంగారెడ్డి జిల్లా.
0: చెప్పండి
2: సార్. నాకు కార్నియా అప్పుడు ఇది ఏమంటారు సార్, లేజర్ చేసింది సార్ అప్పుడు దాదాపు 30 సంవత్సరాల క్రితంలో ఇండోర్లో మధ్యప్రదేశ్లో చేసింది సార్. కార్నియాకు హోల్స్ పెట్టారు, అప్పుడు లేజర్ చేశారు, అంత పర్ఫెక్ట్ లేదు అప్పుడు. ఈ కన్నుకి ఆపరేషన్ అయిన తర్వాత కళ్ళల్లోకి బ్లడ్ వచ్చింది, ఇంజెక్షన్ ఇచ్చేసరికి ఇంజెక్షన్ పవర్ఫుల్కి కార్నియాకు హోల్ పడింది సార్. ఆ హోల్ పడడం లాగా చూపు తగ్గింది. ఇంకొకటి, ఈ బ్లడ్ వచ్చినప్పుడల్లా ఇంజెక్షన్ ఇవ్వాలంటే ఇప్పుడు ఇంజెక్షన్ ఇవ్వనికి రావడం లేదు. ఈ కళ్ళలో బ్లడ్ వచ్చింది, తీయడానికి రావడం లేదు. రెటీనా ప్రాబ్లం అయిపోయింది, కార్నియా ప్రాబ్లం అయిపోయింది, చూపు కనపడతలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. నేను
0: మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ప్రాబ్లం రెటీనాకి ఎక్కువగా ఉంది, కార్నియాకి తక్కువగా ఉంది. రెటీనా కనుక హెల్దీగా లేకపోతే కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా సక్సెస్ కాదు. అందుకని ఆ రెటీనాలో మీరు చెప్పినట్టు బ్లడ్ ఏర్పడుతోంది, రెటీనాలో హోల్ ఉంది. ఈ రెండు ట్రీట్మెంట్ అయిన తర్వాత మీరు కార్నియాకి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్. దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ మీ రెటీనా హెల్దీగా ఉండాలి. దాంట్లో ఏమీ ఏ రకమైన రక్తం కానీ బ్లడ్ క్లాట్ కానీ వాపు కానీ ఉండకూడదు. మీరు చెప్పినట్టు హోల్ కూడా ఉండకూడదు. ఇవి ట్రీట్మెంట్ అయిన తర్వాత మీరు కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు.
1: డాక్టర్ గారు, ఇంకొక శ్రోత లైన్లో. హలో డాక్టర్ గారు, ఈ ఐ డొనేషన్ మీద చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. అంటే మనం ఈ ఐ డొనేషన్ అంటే పూర్తిగా కంటి గుడ్డని మనం తీసేస్తాము అనే అపోహతో చాలామందికి ముందుకు రారు.

0: అమ్మ, ఇది కంటి గుడ్డు తీసి టోటల్ కన్ను ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కాదు. ఇది ఇది ముందరున్న పొర, దాన్నే కార్నియా అంటాం, ట్రాన్స్పరెంట్ లేయర్. అది ఒక్కటి, ఆ లేయర్స్లో ఏ లేయర్, ఎండోథీలియం కానీ డెస్మెట్స్ కానీ ఎపిథీలియం, ఏ లేయర్ కనుక డ్యామేజ్ అయినా కూడా చేయొచ్చు. కానీ పూర్తి కన్ను కనుక పోతే, నరం కనుక ఎండిపోతే, అలాంటి కన్ను మార్పిడి అనేది మటుకు ఎక్కడా లేదు, ఇంతవరకు లేదు. లేకపోతే మీరు ఆర్టిఫిషియల్ ఐస్ ఏమైనా కొత్త వస్తున్నాయి, అవి బయానిక్ ఐస్ అని అవుతాయి. కానీ ఇది కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఐస్, అపోహ తప్పు కూడా, అది టోటల్ ఐ ట్రాన్స్ప్లాంటేషన్ కాదు.
1: ఓకే, మరొక శ్రోత లైన్లో ఉన్నారు డాక్టర్ గారు, కాల్ తీసుకుందాం. హలో,
2: హలో, నమస్కారం.
1: నమస్కారం అండి, మీ పేరు?
2: నా పేరు రమణయ్యమ్మ.
1: ఎక్కడి నుంచి అండి?
2: మై పేరు విల్లాస్ అమ్మా, ఈ కొల్లూరు దగ్గర ఉంటుంది.
1: ఓకే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి ఉన్నారు.
0: నమస్కారం
2: సార్. నమస్కారం సార్. మా అన్నయ్య డెత్ అయిన తర్వాత 2 కళ్ళు డొనేట్ చేశాము. అయితే ఆయన బాగా ఉపయోగపడినాయి, కానీ వేరే వాళ్ళకి మా బంధువుల పిల్లకాయకు వేయాలనుకుంటే వానికి కుదరదు అని చెప్పారు డాక్టర్స్.
0: అదే
2: రెటినా ప్రాబ్లం ఉంది, ఈ కన్ను వేస్తే కుదరదు దానికి అని చెప్పారు. అప్పుడు ఏం చేస్తాము, ఏమి దిక్కుదోచు. చిన్న వానికి 30-35 ఇయర్స్ ఏజ్ ఉంటుంది, మా అన్నయ్యకు 75. అయితే అది కుదరలేదు సార్, ఏం కారణమో తెలియదు. రెటినా బాగలేదు, అది ఇది బిగించడానికి కుదరదు, ఇది ఉపయోగపడదు అని చెప్పారు. మనం వేరే వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు కూడా తీసుకుపోయారు, ఉపయోగపడినాయని చెప్పారు.
0: ఇందాక నేను చెప్పినట్టు కంట్లో ఒక కార్నియా ప్రాబ్లం అంటే మన ముందరున్న పొర, ఆ పొర మీద ఏదైనా ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. మిగతా ప్రాబ్లమ్స్ రెటీనా కానీ లేకపోతే యూవియా కానీ ఆప్టిక్ నర్వ్ అంటే నరం కానీ వాటి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏ మాత్రం ఉపయోగపడదు. అందుకనే వాళ్ళు మీకు అలాగే చెప్పుకుంటారు.
2: ముందు చెప్పాను, మీరు చెప్పారు ముందు, అది కూడా విన్నాను నేను. అదే 2006లో ఇచ్చాను సార్ మా అన్నయ్య, 2 ఉపయోగపడినాయి. సంతోషం సార్, మాకు మీతో పంచుకున్నాము.
0: ఓకే, థ్యాంక్ యూ అండి.
1: ఇంకొక శ్రోత లైన్లో ఉన్నారండి. హలో, హలో,
3: హలో,
1: చెప్పండి సార్. నమస్తే, మీ పేరండి?
3: మురళి మాట్లాడుతున్నాను.
1: మురళి గారు ఎక్కడి నుంచి అండి?
3: సికింద్రాబాద్.
1: సికింద్రాబాద్. డాక్టర్ గారితో మాట్లాడారు.
0: నమస్కారం అండి.
3: గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
0: గుడ్ ఆఫ్టర్నూన్
3: సార్. నా పేరు మురళి అండి. యాక్చువల్లీ ఐఎమ్ సఫరింగ్ విత్ ఆర్పి అండి, రెటినైజస్ పిగ్మెంటోసా. నాకు టోటల్ 100% బ్లైండ్ అండి, ఓన్లీ డే లైట్ అండ్ డార్క్నెస్. డార్క్ లో డార్క్ అయిపోతుంది, డేలో డే అయిపోతుంది. సన్లైట్ అదే ఫోటో సింథసిస్ లేక ప్రాబ్లం వస్తుంది.
0: ఇప్పుడు
3: ఏంటంటే, కొందరు డాక్టర్లు ఏం చెప్పారంటే నీ కళ్ళు వేరే వాళ్ళకు ఉపయోగపడతాయి అని అన్నారు.
0: చెప్పండి,
3: నిజమేనా సార్? అది
0: అది మీ కార్నియాయే ఉపయోగపడుతుంది, ఎందుకంటే మీ కార్నియాయే హెల్దీగా ఉంది, కానీ మీ రెటీనా హెల్దీగా లేదు. అందుకే మీకు ఇంకోళ్ళ కార్నియా ఇచ్చినా కూడా మీకు ఉపయోగపడదు. కానీ మీ డెత్ తర్వాత మీరు ప్లెడ్జ్ చేస్తే మీ కార్నియా ఇంకోళ్ళకి హెల్ప్ అవుతుంది.
3: హెల్ప్ అవుతుందా సార్?
0: అంటే కార్నియల్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి, అంటే బయట పొర ఏదైతే ఉందో అది నల్లగా అయితే, తెల్లగా అయితే రసారు.
1: హలో, హలో,
4: నమస్తే. నేను శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: శ్రీనివాస్ గారు డాక్టర్ గారితో మాట్లాడారు.
0: నమస్కారం.
4: నమస్తే సార్. నేను మా మిస్సెస్ ఇద్దరం డయాబెటిక్. డయాబెటిక్ పేషెంట్ కొంచెం రెటీనా కొంచెం డ్యామేజ్ అవుతుంది కదా,
0: చెప్పండి.
4: అయితే మేము ఐ డైనేషన్ కి ఎలిజిబులా?
0: మీ కార్నియా కనుక హెల్దీగా ఉంటే, అంటే బయట పొర నేను ఏదైతే చెప్పానో అది హెల్దీగా ఉంటే, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్లెడ్జింగ్ యువర్ ఐస్ అండ్ డొనేటింగ్ యువర్ ఐస్.
1: శ్రోతలు, నేత్రదానం చేద్దాం, మరలా జీవిద్దాం అనే అంశం గురించి నేత్రదాన పక్షోత్సవాలు ఐ డొనేషన్ ఫోర్ట్నైట్ సందర్భంగా ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. శ్రోతలు, కాల్ చేయాల్సిన మా నెంబర్లు 0402323

0: 2408522324083, మరొక నెంబర్ 2955-0923. మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో
1: మేడం,
0: నమస్తే అండి. మీ పేరు?
1: నమస్తే మేడం, చిన్నబాయ్ మేడం.
0: చిన్నబాయ్ గారు ఎక్కడి నుంచి అండి?
1: నిజామాబాద్ నుండి మేడం.
0: నిజామాబాద్, ఓకే. డాక్టర్ గారితో మాట్లాడండి.
1: గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, నేను మా బ్రదర్ 7 మంత్స్ అప్పుడే కళ్ళు పోయినాయి సార్, బ్లైండ్. అయితే మా 7 మంత్స్ అప్పుడే కళ్ళు పోయినాయి సార్. అయితే వేరే వాళ్ళు, మా పెద్ద బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ డొనేట్ చేయాలని చూశారు. డొనేట్ చేస్తే కూడా రావని చెప్పారు సార్, మాకు లోపల వెళ్తురు బల్బు లేదు, రావు అని చెప్పారు సార్. అది
2: అంటే నేను అనుకోవడం, మీరు 7 మంత్స్లో అంటే చిన్నప్పుడే కంజెనిటల్ బ్లైండ్నెస్ ఉండి ఉంటుంది. ఎక్కడైతే నరం డెవలప్ కావాలో ఆ నరం డెవలప్ కాలేదు, ప్లస్ మీకు కార్నియా క్లియర్గా ఉంటుంది, అందుకని మీరు యు ఆర్ నాట్ ఎన్ ఎలిజిబుల్ క్యాండిడేట్ అని చెప్పుకుంటారు. వెనకాల నరం చాలా ఇంపార్టెంట్. దీంట్లో నరం ఏదైతే కంటి నుంచి బ్రెయిన్కి వెళ్తుందో ఆ నరం హెల్దీగా ఉండాలి, ట్రాన్స్మిట్ చేయాలి. అది కనుక ఏమాత్రమైనా డ్యామేజ్ అయితే ఈ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ హెల్ప్ చేయదు, ఆర్ కార్నియల్ గ్రాఫ్టింగ్ హెల్ప్ చేయదు.
0: హలో డాక్టర్ గారు, సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. మనం రోజువారీ దాంట్లో ఏదైనా దుమ్ములో నడుస్తున్నప్పుడు కానీ మనకి చాలా డస్ట్ అనేది కళ్ళలోకి వెళ్ళిపోతుంటుంది, వెంటనే దాన్ని నలిపేస్తాము, ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకుంటూ ఉంటాం. అసలు ఏం చేస్తే బెటర్ అంటారు, అంటే వాటర్తో వాష్ చేసుకోవడం బెటరా, ఎలా చేయాలంటే?
2: బెస్ట్ థింగ్ ఈజ్ నేచర్ మనకి టీయర్స్ ప్రొవైడ్ చేసిందండి, రిఫ్లెక్స్ వాటరింగ్ ఉంటుంది. ఆ రిఫ్లెక్స్ వాటరింగ్తో యూజువలీ ఈ డస్ట్ కానీ ఫారిన్ బాడీస్ కానీ వాష్ ఆఫ్ అవుతాయి. రెండోది కళ్ళు నలపకూడదు. మూడోది మీరు చెప్పినట్టు కొంచెం వాష్ చేసుకోవాలి. అప్పటికీ మీకు గరగర లేకపోతే ఫారిన్ బాడీ సెన్సేషను లేకపోతే కన్ను తెరవలేక కన్ను ఎర్రబడితే వెంటనే కంటి నేత్ర వైద్యుల్ని సంప్రదించాలి, దగ్గరున్న నేత్ర వైద్యులు.
0: ఓకే డాక్టర్ గారు, మరి ఎవరైనా ఐ డొనేట్ చేయాలనుకుంటున్నారనుకోండి, ఏ విధంగా ప్రొసీజర్ ఎలా ఉంటుంది?
2: ఐ డొనేషన్ అనేది కమ్స్ ఆఫ్టర్ డెత్. డెత్ అయిన తర్వాతే, ఇందాక నేను చెప్పినట్టు ఐ డొనేషన్, అంతకుముందు ఐ ప్లెడ్జింగ్ అంటారు. ప్లెడ్జ్ ఫార్మ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ మెనీ ఆఫ్ ది ఐ హాస్పిటల్స్ లోకల్గా. మీకు సరోజిని ఉంది, సాధురామ్ ఉంది, ఎన్నో లయన్స్ ఐ హాస్పిటల్స్ ఉన్నాయి, ఐ బ్యాంక్స్ ఉన్నాయి, రామాయమ్మ ఐ బ్యాంక్, ప్రతి చోట మీకు ప్లెడ్జ్ ఫార్మ్
0: ఉంటుంది.
2: అది కాకపోయినా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చెప్తే దట్ ఐ వుడ్ లైక్ టు డొనేట్ మై ఐస్ ఆఫ్టర్ డెత్, వాళ్ళకి కనుక తెలిస్తే వాళ్ళు నియరెస్ట్ ఐ హాస్పిటల్కి సంప్రదిస్తే వాళ్ళు ఒక టీమ్ని పంపిస్తారు. వెంటనే ఐస్ కనుక వితిన్ 4 అవర్స్ తీసేస్తే ఆ కార్నియాస్ హెల్ప్ చేస్తాయి.
0: ఓకే డాక్టర్ వెంకటాచలం గారు, మనం సాధారణ డెత్ కాకుండా యాక్సిడెంటల్ డెత్ అయిందనుకోండి, అటువంటి వారి కళ్ళు ఈ నేత్రదానానికి ఉపయోగపడతాయా?
2: కళ్ళు బాగా ఉంటే, కార్నియా కనుక బాగుంటే యాక్సిడెంటల్ డెత్ అయినా పర్వాలేదు, తప్పకుండా ఉపయోగపడతాయి.
0: బట్ మీరు అన్నట్టుగా 4 to 6 అవర్స్లోనే మనం చేయాలి.
2: 4 అవర్స్ ఐడియల్.
0: ఓకే,
2: 6 అవర్స్ కూడా ఒక్కోసారి సమ్మర్లోనూ అప్పుడు డ్రై అయిపోతాయి.
0: ఓకే, మరొక శ్రోత లైన్లో ఉన్నారండి. హలో హలో
3: హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరు?
3: మురళి మాట్లాడుతున్నాను. ఇంతకుముందు కాల్ కట్ అయిపోయింది సార్, నేను డౌట్స్ అడుగు.
0: ప్లీజ్ ప్లీజ్ అడగండి.
3: ఓకే
2: చెప్పండి మురళి గారు.
3: సార్, యాక్చువల్గా నాకు ఇది ఫైండ్ అవుట్ ఎప్పుడైందంటే 2009లో సార్. అయితే సార్ చెప్పినప్పుడు నేను బిలీవ్ చేయలేదు. యాక్చువల్గా 2009 నుంచి అది గ్రాడ్యువల్గా చూపు పోతూ పోతూ ఇప్పటికీ మొత్తం కంప్లీట్ వెళ్ళిపోయింది సార్. యాక్చువల్గా కొద్దిగా నాకు ఏంటంటే, నేను మిమ్మల్ని అడిగేది ఒకటే సార్, నాకు డే అండ్ నైట్ అనేది ఒకటి నాకు తెలుస్తుంది, ఆ మాత్రం కూడా వెళ్ళిపోతుందా అన్న భయం ఉంది. ఆ ఉన్న స్థానాన్ని అక్కడనే ఆపగలిగేది ఏమన్నా మందులు కానీ ఏదన్నా ఉందా సార్? అది
2: ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుందండి, జెనెటిక్ ఇంజెక్షన్స్, జీన్ థెరపీ అని వస్తుంది, అది ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లో ఉంది. చాలా దేశాల్లో ఇంజెక్షన్స్ ఇస్తున్నారు జీన్ థెరపీ అని, అది కనుక ఇన్స్టిట్యూట్ చేస్తే కొంచెం ఛాన్స్ ఉంది, బట్ అది కూడా స్టిల్ అండర్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్, ప్రాబబ్లీ ఇంకొక 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో పడుతుంది, వెయిట్ చేయండి.
3: సార్ ఇంకోటి సార్,

0: నాకు ఒక డౌట్ ఇంకోటి, అన్నిటికన్నా ముఖ్యంగా నేను యోగా కూడా పర్ఫెక్ట్ గా చేస్తానండి. యాక్చువల్ గా ఏంటంటే నాకు ప్రాణాయం చేసినప్పుడు ఏంటంటే ఐ ఫీల్ వెరీ వెల్ వాట్ ఎవర్ ఇట్, అంటే నా చూపు మాత్రం రాదు కానీ ఎందుకో ఇంకా నాకు గ్లో వస్తుందేమో అన్న ఆశ ఒకటి అందులో అనిపిస్తుంది. అంటే అట్లాంటి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా ఆ దాంట్లో?
1: అంటే ఆ టైంలో కొంచెం మీకు ఆక్సిజనేషన్ ఇంక్రీజ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం ఇంక్రీజ్ అయితే కొంచెం మీకు అనిపిస్తుంది, బట్ బేసికలీ మీ నరం ఎండిపోతుంది రోజు రోజుకి, ఇది రెటినైటిస్ పిగ్మెంటాజోల్. సో ఈ జీన్ థెరపీకి వెయిట్ చేయండి, అది వస్తే కనుక కొంచెం హెల్ప్ చేస్తుంది.
2: డాక్టర్ గారు ఇంకొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో,
3: నమస్కారం. వెంకటాచలం డాక్టర్ గారికి
1: నమస్కారం.
3: నేను ఓలేడి ప్రభాకర్ రాణి ఫ్రమ్ ఉప్పల్ దగ్గర మేడిపల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్.
1: నమస్కారం.
3: నమస్కారం. అయితే ఇప్పుడు ఈ నేత్రదానం చెయ్యడం కోసం ప్రొసీజర్స్ పూర్తి వివరంగా చెప్పండి, ప్లస్ ఎంత వయసు వాళ్ళు చేయొచ్చు?
1: ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు సార్, ప్రొవైడెడ్ అంటే మీ కళ్ళు కనుక ఎవరికైనా కంటి నేత్ర వైద్యులు చూపించి కార్నియా హెల్దీగా ఉంది అని చెప్తే ఎవరైనా డొనేట్ చేయొచ్చు. కానీ డొనేట్ చేసే ముందర ప్లెడ్జ్ అంటారు, ఐ ప్లెడ్జింగ్ ఫార్మ్స్, ఈ ప్లెడ్జ్ ఫార్మ్స్ మీకు అన్ని ఐ హాస్పిటల్స్లోనూ దొరుకుతాయి. ఒకవేళ దొరికితే అది ఫిలప్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. దాంట్లో ఒక కార్డు ఉంటుంది, ఆ కార్డు డీటాచ్ చేసి మీ దగ్గర పెట్టుకోవాలి. అది మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియజేయాలి కనుక, ఎందుకంటే మీరు పోయిన తర్వాత ఎవరైనా మనిషి పోయిన తర్వాత ఒక 6-7 గంటలు కనుక ఆ కన్నును కనుక తీయకపోతే అది వేస్ట్ అయిపోతుంది. సో అందరి ఫ్యామిలీ మెంబర్స్కి అవగాహన ఉండాలి దట్ యూఆర్ డొనేటింగ్, అంటే మనం మన బాడీని డొనేట్ చేస్తున్నాం, లేకపోతే మన నేత్రాలను డొనేట్ చేస్తున్నాం, నేత్రదానం చేస్తున్నామని వాళ్ళకి తెలియాలి, లేకపోతే అది వేస్ట్ అవుతుంది.
2: శ్రోతలు, నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
4: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
5: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోదా హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోదా హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమాన్ని మనతో ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారు. వారిని అడిగి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మీరు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324-0852 2324-0853, అలాగే 2955-0923 నెంబర్లకు. డాక్టర్ గారు, మీరు చెప్పారు మన ఈ ప్లెడ్జ్ అనేది ఉంటుంది, దాంతో మనం చేసుకోవచ్చు అని. అయితే వన్స్ మనం ఇది రిజిస్టర్ అయిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి తెలియజేస్తే మనం ఐ డొనేట్ చేయడానికి అర్హులం, ఇన్ కేస్ వాళ్ళు ఎవరు అవైలబుల్గా లేరు. ఈ వివరాలు ఆ ఐ బ్యాంక్లో ఉంటాయి కదా?
1: ఐ బ్యాంక్లోనే కాదండి, మీకు ఒక కార్డు ఇస్తారు వాళ్ళు.
2: ఓకే,
1: ఆ కార్డు కనుక మీ వాలెట్లో కానీ మీ జేబులో కానీ ఉంటే అది వెంటనే ఎవరైనా మరణించిన మీరు చెప్పినట్టు ఏ యాక్సిడెంట్లోనో ఎక్కడో పోతే ఎలాగ వాలెట్ అది తీసి చూస్తారు. సో అక్కడ కనుక ఈ ఐ ప్లెడ్జ్ ఫామ్, ఐ డొనేషన్ ఇది ఉంటే వెంటనే దగ్గరున్న నేత్ర చికిత్సాలయం కానీ ఐ హాస్పిటల్స్ కానీ వాళ్ళకి అందజేస్తే న్యూస్ వాళ్ళు వచ్చి పికప్ చేస్తారు.
2: ఓకే, ఇన్ కేసు ఏ ఇన్ఫర్మేషన్ లేదు బై థర్డ్ పార్టీ ద్వారా ఐ డొనేషన్ బ్యాంక్కి తెలిసింది ఇది డెత్ జరిగిందని, వాళ్ళు వచ్చి
1: తప్పకుండా చేస్తారండి. రైట్, తప్పకుండా చేస్తారు.
2: ఓకే, మరొక శ్రోత లైన్లో ఉన్నారండి. హలో
6: హలో,
2: నమస్కారం అండి, మీ పేరు?
6: మేడం నమస్తే అండి, నా పేరు తిరుమలేష్ అండి, మాది వరంగల్ రూరల్ జిల్లా, ఇక్కడ విలేజ్ కొమ్మాల గ్రామం.
2: ఓకేనండి, తిరుమలేష్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి.
1: నమస్కారం అండి.
6: నమస్తే సార్.
1: నమస్తే
6: సార్, ఇప్పుడు మా వయసు వచ్చేసి 42 సంవత్సరాలు అండి.
1: చెప్పండి. హలో చెప్పండి.
6: అయితే అప్పుడప్పుడు కొంచెం దూరం

0: దృష్టి ఓసారి మంచిగా ఉంటది, ఓసారి అసలు చిన్న అక్షరాలు కూడా రాత్రి 6-7 గంటలకు అయితే బాగా దగ్గర పెట్టుకొని చూడాలి చెప్పాలి. అయితే ఇట్లా ఎందుకు అవుతుంది అని అనిపిస్తాను సార్.
1: ఇది మీకు మీ వయసు 42 కదండి, మీకు ఒకవేళ మీకు మీకు షుగర్ ఉందా, డయాబెటీస్ ఉందా? షుగర్ కానీ
0: డయాబెటీస్ చెప్పండి సార్.
1: షుగర్ ఉందా మీకు, షుగర్ వ్యాధి?
0: అట్లాంటి ఏం తెలియదు.
1: అయితే నేత్ర వైద్యుల దగ్గరికి వెళ్ళండి, ఒక్కొక్కసారి మీకు అద్దాలు ఇస్తే అద్దాలతో సరిపడుతుందండి, లేకపోతే వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు చికిత్స చేస్తారు.
0: అయితే ఇక్కడ మాకు మామూలుగా ఇక్కడ తెల్లల్లో ఆకుకూరలు దొరికితే తింటే ఒక 4-5 నెలల దాకా మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ కవర్ అయిపోతుందండి, మంచిగానే వాళ్ళు పోతున్నాయి.
1: ఏమంటే మీ వయసును బట్టి చెప్పాలంటే మీకు 42 అంటే మీకు చెత్వారం వస్తుంది, అందుకే మీకు కనబడదు. సో మీరు వెళ్ళి ఒక నేత్ర వైద్యుల దగ్గర దగ్గర చూపుకి అద్దాలు తీసుకుంటే బెటర్.
0: అది ఇప్పుడు మనకు ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది, మరి ఏం ఆహారం తీసుకోవచ్చు అని రేడియో గేదలం కాదు సార్, అందుకే వినుకుంటా ఫోన్ చేసిన సార్.
1: ఏ విటమిన్ మీ వయసు వాళ్ళకి కాదండి, చిన్నపిల్లలకి పనిచేస్తుంది. మీరు 42 సంవత్సరాలు వచ్చాయి కనుక మీకు ఒక షుగర్ వ్యాధి ఉన్నా లేకపోతే కంట్లో ఏమైనా వ్యాధి ఉన్నా ఒకసారి నేత్ర వైద్యులు చూపించుకోవడం మంచిది.
2: అది వయసు ద్వారా సహజంగా వచ్చే కంటి సమస్య, పెద్ద భయపడాల్సిందేం లేదండి. హలో, మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో హలో హలో, ప్రతి సంవత్సరం 25 ఆగస్టు నుండి సెప్టెంబర్ 8 వరకు నేత్రదాన పక్షోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. ఈ సందర్భంగా మనతో మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారు. శ్రోతలు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని. శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 0402324085 2324085 3 అలాగే 2955-0923. నేత్రదానం మహాదానం. సో దీని గురించి అవేర్నెస్ ప్రజలకు ఉండడం చాలా ముఖ్యం కాబట్టి అనేక సందేహాలను డాక్టర్ గారు నివృత్తి చేస్తూ వస్తున్నారు. సో దీని గురించి అవేర్నెస్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మరణం తర్వాత కూడా మనం ప్రపంచాన్ని చూడగలం కాబట్టి. మీ కళ్ళను మట్టిలో కలిసిపోనివ్వకండి, మరొకరి జీవితానికి వెలుగుగా మార్చండి.
3: సార్ నమస్కారం. సార్
1: నమస్కారం.
2: హలో చెప్పండి. హలో
1: హలో,
2: ఫోన్ లైన్ కట్ అయినట్టుందండి. డాక్టర్ గారు, ఈ ఎన్ని సక్సెస్ రేట్ ఉంటాయండి ఈ కోర్నియా మీరు చెప్పారు గ్రాఫ్టింగ్లో కానీ ఈ డోనర్లో కానీ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది?
1: సక్సెస్ రేటు 2 విషయాల్లో ఆధారపడి ఉంటుందండి. ఒకటేమో డిజీజ్, అంటే ఎవరికైతే రిసిపియంట్, ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళకి ఎంత సివియర్గా డిజీజ్ ఉంది, అదొకటి. రెండో విషయం ఏంటంటే ఎవరైతే డోనర్ ఉన్నారో ఎంత ఐ ఎంత హెల్దీగా కార్నియా ఎంత హెల్దీగా ఉందో అది. ఇది ఏమవుతుందంటే ఒక్కోసారి యాక్సెప్టెన్సు రిజెక్షను అని ఉంటుంది, ఇది ఇంకోళ్ళ బాడీ నుంచి మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. సో ఇది ఒక్కొక్కసారి కొన్ని బాడీస్ యాక్సెప్ట్ చేయవు, జస్ట్ అస్ లైక్ యువర్ కిడ్నీ కొన్నిసార్లు రిజెక్ట్ అవుతుంది. ఆ రిజెక్ట్ అయినా కూడా మేమేం చేస్తామంటే కొన్ని మందులు ఇచ్చేసి దాన్ని యాక్సెప్టెన్స్ పెంచుతాం. బట్ ఓవరాల్ ఇఫ్ ది డిజీజ్ ఈజ్ యాక్సెప్టబుల్ అండ్ ఇఫ్ ది డోనార్ ఐ ఈజ్ హెల్దీ విత్ఇన్ 2-4 ఇయర్స్ అబౌట్ 80-90% సక్సెస్ ఉంది.
2: వెరీ నైస్. మరొక కాలర్ లైన్లో ఉన్నారు డాక్టర్ గారు. హలో
3: నమస్తే సార్.
2: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి అండి?
3: ఇక్కడ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు ఆశ.
2: ఓకే ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి.
1: నమస్కారం.
3: నమస్కారం సార్.
1: చెప్పండి పాషా గారు.

0: మా అక్కకు ఏజ్ 15 ఇయర్స్ ఏజ్ లో అప్పుడు కళ్ళు వచ్చాయి, రెడ్ గా కళ్ళు వచ్చాయి. కళ్ళు రావడం వల్ల దాంట్లో డాక్టర్ దగ్గర చూపిస్తే వాళ్ళు ఇంజక్షన్ వేయడం వల్ల కన్ను అనేది గుడ్డు లోపల పోయి ఒక రైట్ సైడ్ బాగుంది, ఒక సైడ్ బాగానే ఉంది, ఒకటి రాత్రి పొగలను తెలుస్తుంది. సో అది కన్ను వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్?
1: మీరు చెప్పినట్టు కన్ను ఒక కన్నే కదండి మీరు చెప్పినది?
0: ఒక కన్ను గుడ్డు అనేది లోపల పోయింది, ఒక కన్ను మొత్తానికి ఏం కనబడలేదు, ఒక కన్ను అన్నది వైట్ గా అయిపోయి మొత్తం ఏం కనబడలేదు, రాత్రి పొగలను తెలుస్తుంది.
1: ఆ కన్ను ఏదైతే వైట్ అయిందో దాంట్లో కార్నియల్ గ్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ డాక్టర్ చూపించి మిగతావన్నీ పార్ట్స్ ఆఫ్ ది ఐ బాగుంటే ఆ పేషెంట్కి కార్నియల్ గ్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రాత్రి పొగలు తెరుస్తోంది అని చెప్పారు కదా, దాన్ని ప్రొజెక్షన్ ఆఫ్ లైట్ అండ్ ప్రొజెక్షన్ ఆఫ్ రేస్ అంటాం మేము. సో పిఎల్

0: ఒకవేళ డాక్టర్ చూపించి మిగతావన్నీ పార్ట్స్ ఆఫ్ ది ఐ బాగుంటే ఆ పేషెంట్కి కార్నియల్ గ్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రాత్రి పగళ్ళు తెరుస్తోంది అని చెప్పారు కనుక, దాన్ని ప్రొజెక్షన్ ఆఫ్ లైట్ అండ్ ప్రొజెక్షన్ ఆఫ్ రేస్ అంటాం మేము. సో పిఎల్పిఆర్ ఉన్నట్టుంది. సో ఒకసారి సంప్రదించండి నేత్ర వైద్యుల్ని, లేకపోతే దగ్గరున్న ఐ హాస్పిటల్ని, వాళ్ళు చెప్తారు.
1: ఇక్కడ ఎల్వి పత్రం చూపించాం, చూస్తే అది నరము సన్నగా ఉంది, అది చేసినా కూడా రావని చెప్పారు.
0: అదే అదే నేను చెప్పాను ఇందాక, పార్ట్స్ బాగుండాలి. నరమే చాలా ఇంపార్టెంట్ అందులో. నరం కనుక హెల్దీగా లేకపోతే మనం ఏమీ చేయలేం.
1: ఓకే ఓకే, దానికి ఆల్టర్నేటివ్ ఉంటా సార్?
0: ఎవరు, ఎందుకంటే కంటి నుంచి బ్రెయిన్కి వెళ్ళే నరం కనుక బలహీన పడితే మనం ఏమీ చేయలేం. ఒకవేళ మీ ఇంట్లో కనుక, ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీ ఇంట్లో బల్బ్ ఉంది 40 వాట్, అది పోతే మళ్ళీ ఇంకో 40 వాట్ బల్బ్ పెట్టుకోవచ్చు, లేకపోతే 60 వాట్ పెట్టుకోవచ్చు. ఆ ఏదైతే వైర్ బల్బ్ నుంచి రూమ్ నుంచి మెయిన్స్కి వెళ్తుందో ఆ వైర్ వీక్గా ఉండి తెగిపోతే కెన్ యూ రీప్లేస్ ఇట్? అలాగే కంటి నుంచి బ్రెయిన్కి ఏ వైర్ అయితే వెళ్తుందో అది కనుక డిస్కనెక్ట్ అయితే, అది కనుక వీక్ అయితే ఎవరు ఏం చేసేది లేదు, అందుకని అదే నరం అంటారు.
2: హలో, మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, డాక్టర్ గారు, ఈ ఐ డొనేషన్ చేసే టైంలో మీరు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏముంటాయండి రెగ్యులర్గా?
0: రెగ్యులర్గా ఒకటేమో టైం అండి, ఇన్ఫర్మేషన్ మాకు చాలా లేట్గా వస్తుంది, ఒక్కోసారి 7 గంటలు 8 గంటలు. అప్పుడు మా టీం కనుక అక్కడికి వెళ్తే మాకు హెల్ప్లెస్గా ఉంటుంది, ఎందుకంటే ఎంత తొందరగా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే అంత మంచిది, మేము ఎంత తొందరగా అక్కడికి సైట్కి రీచ్ అయితే అంత మంచిది. సో దట్ ఈస్ ది మోస్ట్, టైమ్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఎంటైర్ ప్రాసెస్, అది దట్ ఈస్ ది మెయిన్ థింగ్.
2: డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో,
3: హలో సార్,
0: నమస్కారం.
3: నాకు 2 కళ్ళు కనపడతలేవు సార్. ఒకటో నేను 1990లో ఐలబడ్డా, అప్పుడు పోయింది 7వ కన్ను. ఇక అప్పటి నుంచి అది ఉపయోగం లేదు. కుడికన్ను కూడా ఉపడేది, ఆ కుడికన్ను కూడా ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాంచి కొంచెం అవ్వలేదు. సరోజిని హాస్పిటల్ పోతే వాళ్ళు మోకానికి మన టోపి హెల్మెట్ లెక్క పెట్టిన రోజు ఏది బోర్డు మీద అక్షరాలు చెప్పు అని పెడితే ఆ బోర్డు మీద అక్షరాలు అవ్వలేదు. నా శరీరం ముఖం మీద ఎంటికలు ఉండేది, ఆ ఎంటికల కాంతి అవ్వపడే కానీ అది అవ్వలే. వాళ్ళు ఏం చేసిండ్రు, డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు, బాబు నీ ఇది ఏం చెప్పలేదు, ఈ సర్టిఫికేట్ మీద పోవాయని సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. ఏది హైదరాబాద్ సరోజిని హాస్పిటల్లో.
0: అంటే మీకు అయింది ఏంటంటే అండి, వెనకాల రెటీనా ఆప్టిక్ నర్వ్ దెబ్బతింది, అందుకని వాళ్ళు లో విజన్ ఎయిడ్ అనేది మీకు ఆ హెల్మెట్ అని చెప్పారు చూడండి, టెలిస్కోపిక్ లెన్సెస్ అంటాం, అది తగిలిచ్చారు. అది తగిలిచ్చినా కూడా మీకు సరిగా కనబడలేదు. సో యూ దే మస్ట్ హ్యావ్ గివెన్ యూ, వాళ్ళు మీకు బ్లైండ్నెస్ సర్టిఫికేట్ ఇచ్చుంటారు, అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. కానీ వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేశారు, దాన్ని బట్టి లో విజన్ ఎయిడ్ కూడా ట్రై చేశారు మీకు, కనుక నరం బాగా దెబ్బతింది మీ కంట్లో.
2: హలో, హలో,
4: హలో, నమస్తే మేడం.
2: నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ పేరు?
4: కట్ల సతీష్, మాది భద్రాద్రి కొత్తగూడెం.
2: ఓకే, మాట్లాడండి.
4: ఏమైందంటే మా తమ్ముడు రోడ్డు ప్రమాదంలో 2022లో చనిపోయాడు సార్. చనిపోతే ఏమైందంటే, కాకపోతే అసలు మేము చేద్దామని మొత్తం ఇది అవయవాలు దానం చేద్దామని ఫిక్స్ అయినాం, కానీ కాకపోతే మా మదర్ మరదలకు చెప్పడంలో కొద్దిగా జాప్యం చేసేసరికి అప్పటికి టైం అయిపోయింది అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రమాదాలనే ఎవరు చెప్పిరావు కాబట్టి, ఇది మనం అవయవదానాలు స్పాట్లో చేయాలంటే మనకు ఎక్కడ ఎట్లా ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలి, ఎక్కడ కాంటాక్ట్ అవ్వాలని కొద్ది వివరాలు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్.
0: 2 విషయాలండి ఇందులో. ఒకసారి వ్యక్తి నేను ఇందాకనే వాళ్ళైనా ప్లెడ్జ్ చేయాలి, లేదు అంటే ఫ్యామిలీ అందరూ అనుకుని మనం ఈ అవయవాల్ని దానం చేయాలి అని వాళ్ళైనా అనుకోవాలి. ఈ రెండు అనుకున్న తర్వాత ఈ రెండిట్లో ఏది ఎవరు రిలేటివ్స్ అనుకున్నా పర్వాలేదు, లేకపోతే మీ దగ్గర ప్లెడ్జ్ ఫామ్స్ ఉన్నా పర్వాలేదు, ఈ రెండు ఉంటే మీరు వెంటనే దగ్గరున్న హాస్పిటల్ని సంప్రదిస్తే వాళ్ళు టీం వచ్చి మీ అవయవాన్ని కంటి కానీ లివర్ కానీ ఏది ఉంటే అది

0: వాళ్ళు తీసుకుని వాళ్ళు ఇంకోళ్ళకి యూస్ చేయగలరు. అందుకని టైం ఈజ్ ఎసెన్స్. మీకు వెంటనే తెలియని వచ్చిన వెంటనే మీరు అనుకుంటే కనుక దగ్గరున్న హాస్పిటల్ని సంప్రదించండి.
1: మరొక శ్రోత లైన్లో ఉన్నారండి. హలో.
2: హలో,
1: నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి అండి?
2: నా పేరు పద్మ అండి.
1: పద్మ గారు, ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి.
0: నమస్కారం అమ్మ.
2: సార్, నాకు 3 నెలల పిల్లప్పుడు ఒక కన్ను అద్దం పడి ఇదైపోయిందండి. చిన్న పాప అప్పుడు, నా వయసు ఇప్పుడు 55 సంవత్సరాలు. తీసేసి
0: అమ్మా, కట్ అయింది, వినబట్టం లేదమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడండి.
1: హలో, లైన్ కట్ అయినట్టుంది డాక్టర్ గారు. అయితే ఇప్పుడు పుట్టుకతోనే ఈ కంటి లోపం ఉన్న వాళ్ళకి మనం ఏం చేయలేమంటావు డాక్టర్ గారు?
0: పుట్టుకతోనే ఉట్టి కార్నియా లోపం కనుక ఉంటే దాన్ని చైల్డ్హుడ్ కార్నియల్ డిజీజెస్, చార్డ్ అని అంటాం. అలాంటిది ఏదైనా ఉంటే తప్పకుండా మనం కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఒక ఏజ్ వరకు అది తప్పకుండా హెల్ప్ఫుల్గా ఉంటుంది.
1: అయితే ఒక హోప్ అయితే ఉంది, కానీ మనం టెస్ట్ చేయించుకోవాలి కార్నియల్ లోపం ఉంటే కనుక సరి చేస్తాం.
0: అదే ఆప్టిక్ నర్వ్ కానీ రెటీనా కానీ ఉంటే ఒకసారి కష్టం అవుతుంది.
1: రైట్ రైట్. మరో శ్రోత లైన్లో ఉన్నారు డాక్టర్ గారు. హలో, ఓకే, శ్రోతలు వింటున్నారు. హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని. మనతో ఉన్నారు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారు. మీ సందేహాలు నివృత్తి చేసుకోవాలంటే మాకు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లో 2324085 2, 2324085 3, 2955092304 ఎస్టీడి కోడ్ జత చేసి మీరు కాల్ చేసుకోవచ్చు. ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు నేత్రదాన పక్షోత్సవాలు జరుగుతాయి. సో ఈ ఐ డొనేషన్ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఉంటే కనుక మనం ఒక మెరుగైన సమాజం వైపు అడుగులు వేయవచ్చు. సో మనకి ఇంకో శ్రోత లైన్లో ఉన్నారు, వారిని తీసుకుందాం. హలో, నమస్కారం అండి. మీ పేరు?
3: నమస్కారం
0: సార్.
1: చంద్రమోహన్ గారు, కొంచెం
3: ఇప్పుడు ఒక కన్ను లెఫ్ట్ సైడ్ బాగానే ఉంటుంది, రెండో కన్ను కొంచెం మస్కర్ కనబడదా సార్?
0: మీకు 62 ఏళ్ళు వయస్సు కదండి చంద్రమోహన్ గారు.
3: అవును సార్.
0: మీకు షుగర్ వ్యాధి కానీ వేరే ఏమైనా వ్యాధులు ఉన్నాయా బాడీలో? అయితే నా ఉద్దేశం, మీకు శుక్లాలు వస్తున్నాయి, క్యాట్రాక్స్ అనబడేవి, పొరలు అంటాం. అది మీరు ఎక్కడికైనా వెళ్తే దగ్గరున్న ఐ హాస్పిటల్కి, కంటి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు దాన్ని పరీక్ష చేసి దాన్ని చిన్న ఆపరేషన్ చేసి లోపల లెన్స్ పెట్టి మీకు మళ్ళీ చూపు ప్రసాదిస్తారు వాళ్ళు.
1: డాక్టర్ గారు, ఈ కంటి శుక్లాలు ఆపరేషన్ చేయించుకుని చూపు సరిగా అయిన వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఐ డొనేషన్కి ఎలిజిబుల్ ఉంటారా వాళ్ళు?
0: అవునండి, 99% ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యి కార్నియా హెల్దీగా ఉంటే దే ఆర్ ఆల్ ఎలిజిబుల్, అందరూ ఎలిజిబుల్ ఫర్ కార్నియల్ డొనేషన్ ఆర్ బ్లడ్జింగ్ ఆఫ్ ది ఐస్.
1: ఓకే, మరి ఈ పక్షోత్సవాల సందర్భంగా ఎటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నారండి?
0: మెయిన్గా అండి అవేర్నెస్ తీసుకురావాలంటే ఇప్పుడు మీరు ఆల్ ఇండియా రేడియోలో ఇలాగ అందరికీ మోటివేట్ చేస్తూ, అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ డాక్టర్ని పిలిచి ఇచ్చేశారు. మేము ఒక 5-6 ఏళ్ల క్రితం రన్ ఫర్ సైట్ అని మేము ఏం చేసామంటే ప్లెడ్జ్ ఫామ్స్ తీసుకుని ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ మీద డిస్ట్రిబ్యూట్ చేసాం, రన్ ఫర్ సైట్ ప్రోగ్రామ్ అని. సో అది లయన్స్ వాళ్ళు చేశారు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ రోటరీ కూడా చేయొచ్చు. నేను దానికి భాగంగా ఈ రన్ ఫర్ సైట్లో దాదాపు 100,000 ఫామ్స్ మేము చేసాం. ఆ 100,000 ఫామ్స్ చేయడమే కాకుండా వాళ్ళు తీసుకుని వెళ్ళి ఇంటికి సంతకం చేసి అడ్రస్లతో చాలామంది మా లయన్స్ ఆర్గనైజేషన్స్ కూడా పంపించారు. లయన్స్ ఆర్గనైజేషన్లో కూడా ఐ ప్లెడ్జ్ ఫామ్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు ఏ లయన్స్ క్లబ్కి వెళ్ళినా వాళ్ళు దే విల్ ట్రై టు గివ్ యూ ప్లెడ్జ్ ఫామ్స్. సో అవి తీసుకుంటే సరిపోతుంది.
1: సో అవేర్నెస్ లేక అవగాహన లేక ఎవరు ముందుకు రావట్లేదు, కానీ వన్స్ మనం ముందుకు వెళ్తే కనుక ప్రజలు మాత్రం ఈ నేత్రదానానికి ముందుకు వస్తున్నారు.

0: అని అర్థమవుతుంది మీ రన్ ద్వారా.
1: అదొకటి. చాలా చోట్ల సూపర్స్టీషియస్ బిలీవ్స్ ఉంటాయండి.
0: ఎస్ ట్రూ.
1: ఈ రెండు టూ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ ది వరల్డ్, ఒకటేమో శ్రీలంక, వాళ్ళందరూ వాళ్ళు మరణం తర్వాత ప్రతి ఒక్కరింట్లోనూ వాళ్ళు ఐ డొనేషన్ చేస్తారు. ఒకప్పుడు మనం శ్రీలంక నుంచి ఐస్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. అలాగే గుజరాత్లో వాళ్ళందరూ కూడా, దీస్ ఆర్ ది టూ వాట్ ఎవర్ సొసైటీస్, గుజరాత్ ఒకటి, శ్రీలంక ఒకటి, అవగాహన చాలా ఎక్కువ. గుజరాత్లో ఉన్న నై బ్యాంక్స్ ఎక్కడా లేవు. వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం హైదరాబాద్కి కూడా వీ యూస్ టు గెట్ దెమ్ బై ఫ్లైట్ వెన్ ఎవర్ వీ నీడెడ్ ఐస్. కనుక మనం ఏం చేయాలంటే ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ఈ సూపర్స్టిషియస్ బిలీవ్స్, ఈ కన్ను తీసేస్తే ఏమైపోతుందో, ఇంకోళ్ళకి ఇస్తే ఏమైపోతుందో, ఈ బాడీని ప్రిజర్వ్ చేసి కానీ దహనం చేయకూడదు, ఇవన్నీ కొన్ని కొన్ని సూపర్స్టిషియస్ బిలీవ్స్ ఉంటాయి. సో ఇంకోళ్ళు మా పిల్లాడు కానీ పిల్లపు కానీ వాళ్ళ కళ్ళతో ఇంకోళ్ళు చూస్తే ఎలాగా, ఇవన్నీ కొన్ని సూపర్ ఈ బిలీవ్స్ అన్నీ కనుక పోతే అవేర్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, విల్ బీ హెల్ప్ఫుల్ టు ది సొసైటీ అండ్ కమ్యూనిటీ.
0: థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వెంకటజలం గారు, మీకు చాలా ధన్యవాదాలండి. చక్కగా ఆ శ్రోతల సందేహాలు నివృత్తి చేశారు, అలాగే చాలా అవేర్నెస్ కూడా మాకు క్రియేట్ చేశారు. ధన్యవాదాలండి.
1: నమస్కారం అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.
2: సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: మీరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవితం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలను నివృత్తి చేశారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3:01 దాటి 20 సెకండ్లు. ముంబై నుంచి రిలేపుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు న్యూస్ హెడ్లైన్స్. అనంతరం చాయ్తో హాయి కబుర్ల కార్యక్రమంతో సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది స్టేట్యూండ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. క్రీడలు ఒక జాతీయ ప్రాధాన్యతగా యువత సాధికారతకు ఒక ముఖ్యమైన సాధనంగా రూపాంతరం చెందాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి మాట్లాడుతూ, ఫిట్ ఇండియా మూమెంట్, సండే ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా భారత క్రీడా వ్యవస్థ కేవలం మౌలిక సదుపాయాలు, పథకాలకు మించి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. దేశం గర్వించేలా రాష్ట్రంలో క్రీడాకారులను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే రాష్ట్రంలో క్రీడాభివృద్దికి ప్రభుత్వం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి ఎక్స్ వేదిక్గా తెలిపారు. ప్రపంచస్థాయి క్రీడా శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లైన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలు ఉన్నాయని ఆయన తెలిపారు. వచ్చే నెల 12-13 తేదీలలో న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల అధినేతలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ JNPT ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నౌకాశ్రయంగా అవతరించిందని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ చెప్పారు. 2026 మొదటి అర్ధభాగంలో నౌకా రవాణాలో 13.6% వృద్ధిని నమోదు చేస్తూ ఈ పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా 21వ స్థానానికి చేరుకుందని తెలిపారు. హైదరాబాద్ నగరం ORR పరిధిలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, రోడ్డు భద్రతపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఈరోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ట్రాఫిక్ నిర్వహణ కోసం TGTMRS పేరుతో ప్రత్యేక స్వతంత్ర వ్యవస్థను, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ డేటా ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా అభ్యంతరాలు, విజ్ఞాపనలు స్వీకరించడానికి రాష్ట వ్యాప్తంగా ఈరోజు గ్రామ సభల్లో ఓటర్ల జాబితాలను ప్రకటిస్తున్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తారని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ కుడి ఎడమ కాలువల నుంచి 2 రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 537 అడుగులుగా నమోదైందని, కుడికాలువ ద్వారా 6041 క్యూసెక్కులు, ఎడమ కాలువ నుంచి 2067 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఎస్సీ మల్లికార్జునరావు తెలిపారు. ప్రముఖ నటుడు, నిర్మాత జీవి నారాయణరావు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. బాలచందర్ దర్శకత్వంలో అంతులేని కథ చిత్రంతో వెండితెరకు పరిచయమై 100కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 5:04. ఛాయ్తో హాయ్ కబుర్లు వింటారు మీ విశాలితో. వర్షాలు బాగా పడుతున్నాయి కదా, ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్. గంటలో వెళ్లాల్సిన చోటకి 2 గంటలు పైగా ఆలస్యం. పైగా సిగ్నల్స్ దగ్గర విపరీతమైన ట్రాఫిక్, గుంటలు, రోడ్ల మీద నీళ్లు నిల్వ ఉండటం, పైగా వెనక నుండి వచ్చే వెహికల్స్, వాళ్ళు కొట్టే హారన్, ఇంకొందరైతే వెనక నుండి ఫాస్ట్గా రావటం, ముందువాడు నిదానంగా వెళ్ళటం, మధ్యలో మనం, అబ్బో చాలా హారబుల్ కదా. అప్పుడు రియలైజ్ అవుతాం ఎలాగోలా ఇంటికి చేరితే చాలు అని కదా.

నిజంగా ఇది మనం అందరం ఫేస్ చేసే ఉంటాం. ఏమంటారు, అసలు వెనక నుంచి వచ్చే లాంగ్ హార్న్ వినటం వల్ల దానివల్ల ఉపయోగమే ఏది ఉండదు. అంటే గొడవలకి దారితీయటం, మాట మాట పెరగటమే తప్ప దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు. ఎవరైనా రోడ్డు మీద ఉండేవాళ్ళం కాదు కదా, ఎవరివైనా మన మన గమ్యస్థానాలు చేరుకోవాల్సిన వాళ్ళమే. ఏమంటారు, కొంచెం నిదానంగా ఉంటే, ఓపికగా ఉంటే అందరం వెళ్ళిపోయేవాళ్ళమే. రైట్, మరి మాట్లాడుకుందాం ఇలాంటి బోలెడన్ని విషయాల్ని. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

చింతకాయల రవిచిత్రం నుండి శంకర్ మహాదేవన్ మహాలక్ష్మి అయ్యర్ పాడిన పాట విన్నారు. చంద్రబోస్ సాహిత్యానికి విశాల్ అండ్ శేఖర్ సంగీతం అందించారు.

0: పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
4: ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ విశాలితో. దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా ఐఎమ్ గేమ్. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ డాన్ జాన్ పాత్రలో కనిపించనున్నారు. ఆయనతో పాటు కయాదు లోహర్, ఆంటోనీ వర్మీస్, మిస్కిన్ కధీర్, వినయ్ ఫోర్ట్, సంయుక్త విశ్వనాథన్, పార్థ తివారీ వంటి పెద్ద క్యాస్ట్ కనిపించనుంది. కథ విషయానికి వస్తే దుల్కర్ పాత్రకు గ్యాంబ్లింగ్ రిస్క్ టేకింగ్ అంటే చాలా ఇష్టం, అంతకంటే ఎక్కువ నమ్మకం కూడా. అదృష్టాన్ని నమ్ముకొని జీవించే అతని జీవితంలో కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. తన కుటుంబాన్ని కాపాడుకోవటం, తనకంటే శక్తివంతమైన ప్రత్యర్థిని ఎదుర్కోవటం మధ్య కథ యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్తో ఈ సినిమా ముందుకు సాగుతుంది. ఈ సినిమా విశేషాలను ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: దేశముద్ర చిత్రానికి గాను చక్రి కౌసల్య పాడిన పాట విన్నారు. కందికొండ సాహిత్యానికి చక్రి సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అనగా ఈ రోజు సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో రైతు నేస్తం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కోఆర్డినేటర్ ఎలక్ట్రానిక్ వింగ్ డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందజేస్తారు. ఆసక్తిగల పశుపాలక పశుపోషకులు రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సంపూర్ణమైన సమాచారం పొందండి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324085252, మరొక నంబర్ 2324085353లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ప్రకటన విన్నారు.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జే విశాలితో. ఐఎమ్ గేమ్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, టెక్నికల్గా ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయని మేకర్స్ చెప్తున్నారు. ఈ సినిమాకి మరో స్ట్రెంగ్త్ సంగీతం. జేక్స్ బిజాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. దుల్కర్తో ఆయనకు ఇది 4వ కొలాబరేషన్. ఈ సినిమా సెప్టెంబర్ 3 మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మొత్తానికి దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ నహాన్ హిదాయత్, జేక్స్ బిజాయ్ మ్యూజిక్ ఈ కాంబినేషన్తో వస్తున్న ఐఎమ్ గేమ్ సెప్టెంబర్ 3 విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని విషయాల్ని ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: साथ संगीतम।
1: పది లక్షల లాటరీ నాకా, వావ్ చిక్కుకుంది.
2: కూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటోంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: హ్యాపీ చిత్రానికి గాను ఎస్పి చరణ్ పాడిన పాట విన్నారు. కులశేఖర్ సాహిత్యం, యశ్వకృష్ణ సంగీతం.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

వ్యక్తం చేశారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మీ ఫోన్ గ్యాలరీలో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి. చిన్నప్పుడు మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్లతో తీసుకున్న ఫొటోస్ తప్పకుండా కనిపిస్తాయి. అప్పట్లో చిన్న చిన్న గొడవలు, చాక్లెట్స్ కోసం ఫైట్స్, టీవీ రిమోట్ కోసం ఆర్గ్యుమెంట్స్, అమ్మ వీడు నన్ను కొట్టాడు అనే కంప్లైంట్స్. కానీ ఎవరో బయట వారు మటుకు ఏదైనా అంటే మాత్రం వెంటనే ఒకరి పక్కన ఒకరు నిలబడిపోతాం. అదేనేమో సిబ్లింగ్స్ అనే రిలేషన్షిప్లో ఉన్న మ్యాజిక్. మరి ఆ బంధాన్ని ఒక చిన్న దారంతో గుర్తు చేసే రోజు రక్షాబంధన్. రేపు ఆగస్టు 28న దేశవ్యాప్తంగా రక్షాబంధన్ జరుపుకోబోతున్నాం. శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పండుగ అన్న చెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళ మధ్య ఉన్న ప్రేమను, అనుబంధాన్ని, ఒకరిపై ఒకరికి ఉన్న బాధ్యతను గుర్తు చేస్తుంది. రక్షాబంధన్ గురించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: చెన్నకేశవరెడ్డి చిత్రానికి గాను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సునీత పాడిన పాట విన్నారు. వేటూరి సుందర్రామూర్తి సాహిత్యం, మణిశర్మ సంగీతం. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అనగా ఈరోజు సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలులో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో రైతు నేస్తం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ కోఆర్డినేటర్ ఎలక్ట్రానిక్ వింగ్ డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందిస్తారు. ఆసక్తి గల పశుపాలక పశు పోషకులు రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సంపూర్ణమైన సమాచారం పొందండి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-08-52, మరొక నంబర్ 2324-08-53 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ప్రకటన విన్నారు.
1: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లో ఉండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
2: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట పరేషాన్ అయితే నాకు ఈ పూరగాలలో ఏందో తెలుసుకోవాలంటే ఇనున్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
4: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10:00 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

0: వ్యక్తి చిత్రానికి గాను మోహిత్ చౌహాన్ పాడిన పాట విన్నారు. రచన బాలాజీ, సంగీతం ఏఆర్ రెహమాన్.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జే విశాలితో. రాఖీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, రాఖీ చేతికి కట్టే ఒక దారం మాత్రమే కాదు, మనసులను కలిపే ఒక చిన్న గుర్తు. రక్షాబంధన్ గురించిన కథలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, రాఖీ వెనుక ఆసక్తికరమైన చరిత్ర కూడా ఉంది. మనతో పుట్టినవారే సిబ్లింగ్ కావాల్సిన అవసరం లేదు, జీవితంలో మనకు నిజంగా తోడుగా నిలిచిన వ్యక్తులు కూడా కొన్ని సందర్భాల్లో కుటుంబంలానే మారిపోతారు కదా. రేపటి రోజున

మరింత ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఇది ఈనాటి ఛాయ్తో హాయ్ కబుర్లు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6:05 దాటి 30 సెకండ్లు.
1: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
2: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట ప్రదేశాన ఇతను ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
4: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:10 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. సమయం 6:10, ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. హైదరాబాద్లోని చారిత్రక మీర్ ఆలం చెరువును ప్రముఖ ఫ్యామిలీ టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దే చర్యలలో భాగంగా జరుగుతున్న

ఆధునీకరణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆకస్మికంగా పరిశీలించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్తో బెంగళూరులో ఈరోజు సమావేశమై సింగరేణి బొగ్గు సరఫరాపై సమీక్షించారు. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ తరహా పాలన సాగిస్తోందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు మండిపడ్డారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకుల అరెస్టులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. రాష్టంలో వచ్చే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని చారిత్రక మీర్ ఆలం చెరువును ప్రముఖ ఫ్యామిలీ టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం చెరువు ఆధునీకరణ పనులను ఆకస్మికంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణం, వాటర్ స్పోర్ట్స్, ఐలాండ్ల అభివృద్ది పనులు సాగుతున్నాయి. ఇప్పటికే సస్పెన్షన్ బ్రిడ్జ్ ఫైలింగ్ పనులను 50% పైగా పూర్తయ్యాయి. ఈ చెరువును సమీపంలోని నెహ్రూ జూలాజికల్ పార్కుతో అనుసంధానిస్తూ పచ్చని పార్కులు, ఫుడ్ కోర్టులు, చిన్నారుల ఆట స్థలాలను అభివృద్ది చేయనున్నారు. మురుగునీరు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బెంగళూరులో కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్తో సమావేశమై సింగరేణి బొగ్గు సరఫరాపై సమీక్షించారు. ఛత్తీస్గఢ్, ఒడిషాలోని బొగ్గు గన్ల మైనింగ్లో సింగరేణి, కర్ణాటక, జెన్కో ఉమ్మడి భాగస్వామ్యంపై చర్చించగా కర్ణాటక మంత్రి సానుకూలంగా స్పందించారు. కర్ణాటక విద్యుత్ అవసరాల కోసం రోజుకు 4 బొగ్గు ర్యాక్లను నిరంతరాయంగా సరఫరా చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. హైదరాబాద్లోని హెచ్ఎండీఏ గ్రౌండ్లో 20వ గ్రాండ్ నర్సరీ మేళాను రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు. ఆగస్టు 27 నుంచి 31 వరకు 5 రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా తెచ్చిన విభిన్న రకాల మొక్కలతో 110కి పైగా స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పెరుగుతున్న కాలుష్యం, మానసిక ఒత్తిడిని జయించేందుకు ప్రతి ఇంట్లో మొక్కలు పెంచే సంస్కృతిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. 20 రూపాయల నుంచి 2.5 లక్షల రూపాయల విలువైన అరుదైన మొక్కలతో పాటు ఆర్గానిక్ ఎరువులు, కుండీలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ తరహా నిరంకుశ పాలన సాగిస్తోందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు మండిపడ్డారు. తార్నాకాలోని తన నివాసంలో పోలీసుల గృహ నిర్బంధం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రామంతపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమన్నారు. జీవో 97 ద్వారా ఈసెట్ అవకాశాలను దూరం చేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందని ఆరోపించారు. కంటితుడుపు కమిటీలను పక్కన పెట్టి జీవో 97ను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల శాంతియుత ఆందోళనలకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకుల అరెస్టును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని, పోలీసుల నిర్బంధ పాలన అని విమర్శించారు. రామంతపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వెళ్తున్న బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్టు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జీలు, అరెస్టులు చేయడం దారుణమన్నారు. పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను దెబ్బతీస్తూ ఉన్నత విద్యా అవకాశాలను దూరం చేసే వివాదాస్పద జీవో 97ను తక్షణమే బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం బీజేపీ అండగా నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం ఓఆర్ఆర్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, రోడ్డు భద్రతపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఈరోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ట్రాఫిక్ నిర్వహణ కోసం టీజీ టీమార్స్ పేరుతో ప్రత్యేక స్వతంత్ర వ్యవస్థను, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ డేటా ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలని సూచించారు. సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఏఐ ఆధారిత సాంకేతికతతో పైలట్ ప్రాజెక్టులు చేపట్టాలని తెలిపారు. ప్రమాదాల నివారణకు మున్సిపల్, పోలీస్, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేసే డీపీఆర్ను త్వరగా సిద్దం చేయాలని ఆదేశించారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను రాష్ట ముఖ్యమంత్రి ఎన్ రేవంత్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఈ మధ్యాహ్నం పరామర్శించారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి.
ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్.

0: ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. హన్మకొండ కలెక్టరేట్ వద్ద టీఎన్జీఓలు నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం హన్మకొండలో పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావంగా ధర్నాకు యత్నించగా ఆయనను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, వినయ్ భాస్కర్లను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రేవంత్ సహించలేకపోతున్నారని విమర్శించారు. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ బాధ్యత అని ఆయన అన్నారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ విజేత మై భారత్ వాలంటీర్ ప్రగతి ఈరోజు హైదరాబాద్లోని ఇఫ్లూలో జరిగిన ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో పాల్గొని క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. నషాముక్త్ భారత్ ప్రచారంలో భాగంగా యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ స్పోర్ట్స్ ను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
1: ఖేల్ కి బాత్ పిఎం కి సాత్, యూత్ లో పేరెంట్స్ అందరికి స్పోర్ట్స్ గురించి ఇంపార్టెన్స్ తెలియడానికి, అది మన యూత్ కోచ్ కూడా అదే చెప్తున్నారు. ఇప్పటికి వాళ్ళు చాలా గేమ్స్ ఆడారు, కామన్వెల్త్ గేమ్స్ లో ఆడారు, కానీ ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి. ఖేలో ఇండియా ప్రోగ్రామ్ వల్ల కామన్వెల్త్ గేమ్స్ కి కూడా వెళ్తున్నారు. ఈ ప్రోగ్రామ్ తో పాటు ఈవెన్ నషాముక్త్ ఇండియా అని కూడా ప్రమోట్ చేస్తున్నారు. సో డ్రగ్స్ కి వద్దని చెప్పండి, స్పోర్ట్స్ కి ఎస్ అని చెప్పండి.
0: రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, నల్గొండ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటూ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రక్షాబంధన్ పర్వదినం అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య పవిత్రమైన ప్రేమానురాగాలు, నమ్మకం ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా రాష్ట ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదని, పరస్పర గౌరవం, ఆప్యాయత, రక్షణ, అండగా నిలిచే స్ఫూర్తికి నిదర్శనమని గవర్నర్ పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందుతాయని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల అవలంబిస్తున్న వైఖరినే నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ కాశీబుక్క జంక్షన్లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను నిరసనకారులు దగ్ధం చేశారు. అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి ప్రజలను వేధించేవారిని, ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసేవారిని ఉపేక్షించేది లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే ముందు వడ్డీ, తిరిగి చెల్లింపు నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. ఉద్యోగుల సంఘాల ఐకాసా ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఈరోజు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకాసా రాష్ట్ర నాయకుడు మందడి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిర్మల్లో జరిగిన నిరసన కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ, కొత్తగా ఉద్యోగులకు కల్పిస్తున్న హెల్త్ స్కీమ్స్ అక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం మండలం రంగాపూర్ రామస్వామి తండాలో నిర్వహించిన గ్రామసభలకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా ఎలాంటి తప్పులు లేకుండా సవరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. నోటీసులు అందుకున్న ఓటర్ల విచారణ ఈ రోజు నుంచి సెప్టెంబర్ 20 వరకు కొనసాగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్లోని చారిత్రక మీర్ ఆలం చెరువును ప్రముఖ ఫ్యామిలీ టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దే చర్యలలో భాగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:20. డ్రైవ్ టైమ్ హిట్స్ వింటారు మీ ఆర్జే విశాలితో. ఈనాటి డ్రైవ్ టైమ్ హిట్స్లో ముందుగా ఢీ చిత్రానికి గాను వేణు రేవతి పాడిన

డ్రైవ్ టైమ్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట 8 వసంతాలు చిత్రానికి గాను కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు. వనమాలి సాహిత్యం, హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 6:28. శ్రోతలు డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. మరి డ్రైవ్ టైమ్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట గేమ్ చేంజర్ చిత్రం నుండి. డాలర్ మెహందీ మరియు సునిధి చౌహాన్ పాడిన పాట వింటారు. అనంత శ్రీరామ్ సాహిత్యానికి ఎస్ఎస్ థమన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: డ్రైవ్ టైమ్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట ఛాంపియన్ చిత్రానికి గాను రామ్ మిర్యాల పాడిన పాట వింటారు కాసర్ల శ్యామ్ సాహిత్యం, మిక్కీ జెమేయర్ సంగీతం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6:40. ఇప్పుడు విందాం వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

Hello dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. ఒకవేళ మీకు టీనేజ్ కిడ్ ఉంటే వాళ్ళ యాటిట్యూడ్, హార్మోన్స్, కొత్త కొత్త పనులు చేయాలనుకునే నేచర్కి దగ్గరగా మీరు ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే టీనేజ్ పిల్లలను పెంచడం కాస్త కష్టంగా ఉంటుంది. వాళ్ళ శారీరక మానసిక మార్పులు తల్లిదండ్రులకు చాలా ఛాలెంజ్గా మారుతాయి. టీనేజర్ పెంపకం కంటే అప్పుడే పుట్టిన శిశువును పెంచడం చాలా తేలికని చాలామంది తల్లిదండ్రులు అభిప్రాయపడతారు. వాళ్ళ మూడ్ స్వింగ్స్, యాటిట్యూడ్, విభిన్నమైన ప్రవర్తన వంటివన్నీ హార్మోన్లో మార్పుల వల్ల వస్తాయి. ఈ హార్మోనల్ చేంజెస్ 13 నుండి 18 ఏళ్ల లోపు ఉంటాయి. ఈ సమయంలో వాళ్ళ పెంపకం తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో వాళ్లకు సరైన సలహా, గైడెన్స్, అటెన్షన్ ఇవ్వడం చాలా అవసరం. ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వడం వల్ల టీనేజ్ లో తప్పటడుగులు వేయకుండా జీవితంపై ఫోకస్ పెడతారు. ఇప్పుడు చూద్దాం మన వెనెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ తో. అలాగే టీనేజ్ పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా అనుసరించాలో కూడా తెలుసుకుందాం. ఎక్కువగా కంట్రోల్ చేయడం, మరీ ఎక్కువగా మీ టీనేజర్ ని కంట్రోల్ చేయకూడదు. కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే ఫ్రీడమ్ ఇవ్వాలి. మరీ ఎక్కువగా కంట్రోల్ చేయడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాల్లో పేరెంట్స్ పిల్లలతో కొంచెం ఓపెన్ గా, ఫ్రీగా, ఫ్రెండ్లీగా ఉండాలి. సరైన సలహాలు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వాటి వల్ల కలిగే హాని గురించి వివరించాలి. కొత్త వాళ్లతో పరిచయం అలవాటవ్వాలి. అలా కాకుండా తన ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. దీనివల్ల వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలుస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని మానిటర్ చేయకుండా మీకు తెలుసుకోవాలి అని ఉంటే డైరెక్ట్ గా అడగండి. పిల్లల విషయాల గురించి మాట్లాడటానికి సంకోచించకండి. అందం విషయంలో టీనేజర్స్ లో వాళ్ళ అందం, ఆకర్షణ గురించి తక్కువ అభిప్రాయం ఉంటుంది. ఒకవేళ అలాంటి సంకేతాలు గమనించినట్లయితే వాళ్లకు కావలసిన సలహాలు, సూచనలు ఇవ్వండి. జనరల్ గా వాళ్ళ బాడీ పట్ల, వాళ్ళ బ్యూటీ పట్ల వాళ్లకు కొంచెం ఎగ్జాజరేటెడ్ ఫీలింగ్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. అదే కాకుండా ఒత్తిడి, చదువు విషయంలో లేదా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో మరీ ఎక్కువగా ఒత్తిడి చేయకూడదు. స్ట్రెస్ అస్సలు ఇవ్వకూడదు. పదే పదే వాటి గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్లకు మీపై కోపం పెరుగుతుంది. ఫ్యామిలీ ట్రిప్స్, సినిమాలు, డిన్నర్ ప్లాన్ చేయడం వంటివి తరచుగా ప్రణాళికలో చేర్చుకోండి. ఫ్యామిలీతో వాళ్లకు బంధం బలపడటానికి ఇలాంటి సరదాలు సహాయపడతాయి. లైఫ్ లో క్రష్ అనేది 10 నుండి 13 ఏళ్ల వయసులోనే ఉంటుంది. వారిలో సాధారణ ప్రేమ వంటి బంధాలు ఆ వయసులోనే ప్రారంభమవుతాయి. సాధారణ హెల్తీ రిలేషన్షిప్స్ బిల్డ్ చేయడంలో ఒక కీ రోల్ పోషిస్తాయి. ఓ అబ్బాయి నిజమైన రిలేషన్ లోకి వెళ్లక ముందే వారు ఇలాంటి మరెన్నో క్రష్లను ఫీల్ అవుతారు. అది మీరు గుర్తుంచుకోవాలి. కొన్ని వారు ఇష్టపడే వ్యక్తిని అలా ఆరాధిస్తారు. ఇవి ఇప్పుడిప్పుడే లేత ప్రాయంలో వచ్చే కోరికల వంటివి. పిల్లల మొదటి వారి కుటుంబాల్లోని ప్రేమ, బాధ్యత వంటివి నేర్చుకుంటారు. ఆ తర్వాత ఫ్రెండ్స్, టీవీ, సోషల్ మీడియాను, మరెన్నో మెసేజెస్ తెలుసుకుంటారు. వారు నేర్చుకున్న వాటిలో అన్ని మంచివి కాకపోవచ్చు. కాబట్టి ఈ విషయం గురించి పిల్లలతో పేరెంట్స్ మాట్లాడటం చాలా ముఖ్యం. హార్మోన్ల ప్రభావంతో మీ పిల్లలు మీతో క్రష్ గురించి మాట్లాడినప్పుడు వాటిని అప్పుడే వ్యతిరేకించొద్దు. ఎందుకంటే వారికే కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదు. దీంతో మొదట్లోనే అడ్డు చెబితే మీతో ఏం మాట్లాడరు. క్రష్ జీవితంలో ఆరోగ్యకరమైన భాగం, ఫ్యూచర్ కోసం మంచి ప్రాక్టీస్. ఇలాంటి రిలేషన్షిప్స్ పిల్లలకి చాలా నేర్పిస్తాయి. మరోవైపు వారు ముఖ్యంగా టీనేజ్ లో ఉంటారు. హార్మోన్ల ప్రభావం ఉంటుంది. పిల్లలు క్రష్ కి ఎక్కువగా శారీరక ప్రతిస్పందన ఉంటుంది. అది కూడా గందరగోళంగా ఉంటుంది. మీరు పాల్గొనాల్సిన అవసరం లేని సందర్భాలున్నాయి. కానీ మీ కూతురు తన మొదటి క్రష్ తో బిహేవ్ చేసే తీరులో మీరు కొన్ని విషయాలు చెప్పండి. మీ కూతురు ఫీలింగ్స్ అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు ఆమెతో మాట్లాడండి. ఆ క్రష్ తేలిగ్గా ఉంటే మీరు దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. అది కేవలం ఇంట్లో బుజ్జికుక్క పిల్లల్ని ఇష్టపడినట్లుగానే ఉంటుందని ఆమెతో మాట్లాడండి, ఓదార్చండి. తన సిచ్యువేషన్ ని వ్యతిరేకిస్తే సరికాదు. ఈ విషయం లైఫ్ లో సాధారణమని చెప్పండి. లైఫ్ లో ఎన్నో విషయాల్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. మీరెప్పుడు కూడా సరైన వ్యక్తిని కనుక్కోలేరు. ఆప్యాయత చాలాసార్లు పరస్పరంగా ఉండదు. ఒక్కోసారి ఫీలింగ్స్ రెసిప్రోకేట్ కూడా చేయరు వాళ్ళ క్రష్. మీ పిల్లల భావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వాటిని ఒక కంట కనిపెట్టడం కూడా ముఖ్యమే. ప్రారంభ దశలో గ్యాడ్జెట్స్ వాడకం,

0: అర్ధరాత్రుల్లో కనిపెట్టుకుని ఉండడం ముఖ్యం. దీంతో మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు. డియర్ ఫ్రెండ్స్, మనం ఇవాళ ఒక టీనేజ్ డాటర్ తో ఎలా కరెక్ట్ కావాలో మాట్లాడుకుంటున్నాం. బట్ దిస్ ఈస్ అప్లికబుల్ టు బాయ్స్ యాజ్ వెల్. చాలా మటుకు టీనేజ్ ఏజ్ లో ఏమవుతుందంటే సడన్ గా హార్మోనల్ రష్ ఉంటుంది, బాడీలో చేంజెస్ వస్తాయి, అట్రాక్షన్స్ పెరిగిపోతాయి, అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఏముందో అన్న దానిపైన ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అవుతుంది, ఎనర్జీ హైగా ఉంటుంది, విపరీతమైన ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఏదో చేద్దాం ఏదేదో చేద్దాం అనుకుంటారు, కానీ ఏం చేద్దామో వాళ్లకే తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ వాటికి కావలసిన రీసోర్సెస్ వాళ్ల దగ్గర ఉండకపోవచ్చు. అది దొరికితే ఒకలాగా ఎక్సిలరేషన్ ఉంటుంది, ఇలేషన్ ఉంటుంది, ఎక్కువ సంతోషపడిపోతారు. అదే ఒకవేళ తనకు చిక్కకపోతే, వాళ్లకు దొరకకపోతే మాత్రము గాఢాంధకార లోయలో పడ్డట్టుగా మరీ బాధపడిపోతూ ఉంటారు. సో యూ షుడ్ బి అవేర్ విత్ ఆల్ దీస్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఒక తల్లి తండ్రి పిల్లల్ని కనిపెట్టుకొని ఉంటే ఇలాంటి చిన్న చిన్న జర్నీలో వాళ్ళకి కొంచెం సరైన మార్గంలో ఇస్తే ఆఫ్టర్ ది గ్రో అవుట్ ఆఫ్ ఏజ్ దే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని నవ్వుకుంటారు, అయ్యో ఇలా నేను చేశానా అని. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వి ఆల్ గో త్రూ దీస్ చేంజెస్, ఎమోషనల్ బిహేవియర్ కానివ్వండి. చాలా సార్లు పిల్లలు ఏదైనా చేయాలి అని వాళ్ళని మరీ మరీ ఫోర్స్ చేస్తే చిరాకు పడతారు, కోప్పడతారు, అరిచేస్తూ ఉంటారు. ఏంటి అంటే వాళ్లకు క్లారిటీ ఉండదు. అదే టైంలో ఏంటంటే పేరెంట్స్ కూడా పెరిగి వాళ్ళ ఏజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది, వాళ్లకు కూడా కొంచెం సహనం తగ్గిపోతుంది, బాడీలో పేరెంట్స్ కి కూడా ఎన్నో చేంజెస్ వస్తాయి, కొంచెం వీక్నెస్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు అప్పటికే 50 ది ఏజ్ లో ఉంటారు జనరల్ గా తీసుకున్నైతే ఇండియన్ కాంటెక్స్ట్ లో. వాళ్ళ బాడీ కూడా ఏంటంటే కొంచెం అప్పటికే వీక్ కావడం మొదలు పడిపోతూ ఉంటుంది, ముందు ఉన్నంత యాక్టివ్ గా ఉండరు. సో దిస్ ఈస్ లైక్ మిర్రర్ ఎఫెక్ట్ అన్నట్టు, అటు వాళ్ళ ప్రాబ్లం ఇటు వీళ్ళ ప్రాబ్లం, ఇద్దరిది కలిసి ఒక ఫ్రిక్షన్ ఏర్పడుతుంది అన్నట్టు. చైల్డ్ అండ్ పేరెంట్స్ అనేది, దిస్ ఈస్ అ వెరీ క్రూషియల్ ఏజ్ అండ్ టైమ్ వేర్ పేరెంట్స్ షుడ్ బి మోర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ షుడ్ మెండ్ ద వే స్లోగా. ఏంటంటే మరీ కోపం తెచ్చుకోకుండా, ప్రతిదానికి అరవకుండా, బ్లేమ్ చేయకుండా కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. అసలు యాక్చువల్గా మీ మెడికల్ కండిషన్ ఏంటి, మీకెందుకు ఇంత కోపం వస్తుందో ఒకసారి ఆలోచించండి. దాని తర్వాత స్లోగా హస్బెండ్ వైఫ్ ఇద్దరు ప్లాన్ చేసుకుని ఒక టీనేజ్ డాటర్ ని ఎలా తీర్చిదిద్దాలి అన్న దానిపైన దే కెన్ వర్క్ ఆన్ దట్. దే కెన్ స్లోలీ వర్క్ ఆన్ ద రిలేషన్షిప్స్. ఒకవేళ మీ వల్ల కాకపోతే మీరు ఒక కౌన్సిలర్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ అ చైల్డ్. ఈ ఏజ్ లో ఏంటంటే నేను అన్నట్టు వాళ్లకు స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా చెరగని ముద్ర వేస్తాయి, కాబట్టి ఈ ఏజ్ లో అయినవన్నీ వాళ్లకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సో ఆల్వేస్ గివ్ దెమ్ అ స్వీట్ మెమరీ. విత్ దిస్ లవ్లీ మెసేజ్ అబౌట్ కనెక్టింగ్ విత్ యువర్ టీనేజ్ డాటర్, దిస్ ఇస్ చేతన్ సింగ్ బాయ్ ఇన్ అవర్ వెనిలా ప్రోగ్రామ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522209 నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: మీరింతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: అరే ఏం సార్లు, ఈ రాఖీ పండుగ పూట ఇంట్లుండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
4: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట ప్రదేశానైతున్నకి పూరగాలలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల కథానా.
2: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

డ్రైవ్ టైమ్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట భగవంత్ కేసరి చిత్రానికి గాను ఎస్పి చరణ్ పాడిన పాట వింటారు. అనంత శ్రీరామ్ సాహిత్యం, ఎస్ఎస్ తమన్ సంగీతం.

డ్రైవ్ టైమ్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట రంగస్థలం మూవీ నుంచి రాహుల్ సిబ్లిగంజ్ పాడిన పాట వింటారు చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7 గంటలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: 꽃이 아르거라.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరి స్థితిగతులను, క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు అత్యవసర చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండు మ్యాచ్ల సిరీస్ను 1-0 భారత్ కైవసం చేసుకుంది. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. స్పోర్ట్స్ యూనివర్సిటీల నుంచి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా ప్రతి దశలో ప్రతిభ

0: తగిన సహకారం లభించే ఒక సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోదీ, క్రీడలు అంటే కేవలం పతకాలు సాధించడం మాత్రమే కాదని, అభివృద్ది చెందిన భారత నిర్మాణంలో దేశ క్రీడా నైపుణ్యాన్ని, యువశక్తిని ఏకం చేసే ఒక విశిష్ట లక్ష్యమని పేర్కొన్నారు. 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లల్లోని క్రీడా ప్రతిభను వెతికి తీసేందుకు ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఎర్రకోట వేదికగా తాను ప్రకటించిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా బలమైన క్రీడా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం 36,000 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. పాలాజ్లోని ఐఐటీ గాంధీనగర్లో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. స్పోర్ట్స్ అకాడమీలను స్థాపించడానికి, ఉత్సాహపూరితమైన క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులను వినియోగిస్తామని ఆయన అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు అంతర్జాతీయ వేదికలపై పోటీ పడే అవకాశాలు లభించేలా ఇది తోడ్పడుతుందని మంత్రి పేర్కొన్నారు.
1: भारत का स्पोर्ट्स इकोसिस्टम केवल इंफ्रास्ट्रक्चर और मेडल्स तक सीमित नहीं है. फिट इंडिया से करोड़ों युवाओं को जोड़ने से लेकर संडे ऑन साइकिल जैसी पहलों तक आपने फिटनेस को लाइफस्टाइल और स्पोर्ट्स को नेशनल मूवमेंट बना दिया है. सिर्फ इतना ही नहीं, नेशनल स्पोर्ट्स गवर्नेंस एक्ट के माध्यम से ट्रांसपेरेंसी, अकाउंटेबिलिटी और फेयर अपॉर्चुनिटी को मजबूत करने का प्रयास यह सुनिश्चित करता है कि प्रतिभा को अपना टैलेंट
0: దేశంలో సాంప్రదాయ క్రీడలను ఉత్సాహపూరితమైన క్రీడా సంస్కృతిగా మలచాల్సిన అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని హిందూ కాలేజీలో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్లో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఒక బలమైన క్రీడా వ్యవస్థను అభివృద్ది చేస్తోందని రిజిజు చెప్పారు. గత దశాబ్ద కాలంలో దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు పెరిగి 1.8 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని, ఎగుమతులు కూడా 39,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని, భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని 57 ఏళ్ల చరిత్ర కలిగిన జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ యుద్ద ట్యాంకుల సమగ్ర మరమ్మతుల కోసం నిర్మించనున్న 472 కోట్ల రూపాయల విలువైన నూతన కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి రక్షణ ఎగుమతులను 50,000 కోట్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. భారతదేశం కేవలం ఆయుధాలను తయారు చేయడమే కాకుండా వాటి నిర్వహణ, సమగ్ర మరమ్మతులు, ఆధునీకరణ చేసే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకుంటోందని ఆయన తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల ప్రమాదంలో చిక్కుకున్న భారత పౌరులను గుర్తించి కాపాడేందుకు భారతదేశం సహాయక చర్యలను వేగవంతం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విలేకరులతో మాట్లాడుతూ, ఈ దుర్ఘటన జరిగిన సమయంలో నేపాల్లో ఉన్న 288 మంది భారతీయ పౌరులతో ఇంకా సంబంధాలు పునరుద్దరణ కాలేదని తెలిపారు. త్రిశూలి 1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది భారతీయులు కూడా వీరిలో ఉన్నారని అన్నారు. బాధిత ప్రాంతంలో సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో అక్కడి సమాచారం సేకరించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న భారతీయులతో సంప్రదింపులు జరిపేందుకు నేపాల్ అధికారుల సహకారంతో భారత యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులను నేపాల్లో రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
2: Prime Minister yesterday spoke to the Prime Minister of Nepal, conveyed our deepest condolences, conveyed that India stands in solidarity with people of Nepal, has also offered all possible humanitarian assistance from our side. As per information currently available, there are 288 Indian nationals who remain uncontactable.
0: విదేశాంగ మంత్రిత్వ శాఖలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని, ఇది 24 గంటలు పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరి స్థితిగతులను, క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు అత్యవసర చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. నేపాల్లో ఏర్పడిన వరద పరిస్థితిపై న్యూఢిల్లీలో విదేశాంగ కార్యదర్శి ఖాట్మండు బీజింగ్లలోని భారత రాయబారులతో డాక్టర్ జయశంకర్ ఈరోజు సమీక్షా సమావేశం

0: నిర్వహించారు. ఈ విషయమై వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, టూర్ ఆపరేటర్లు, ప్రాజెక్టు అధికారులతో విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య ఈ రోజు 270కి చేరింది. ఈ విపత్తులో 288 మంది భారతీయ పర్యాటకులతో సహా గల్లంతైన వేలాది మంది కోసం నేపాల్ అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శనివారం నుంచి ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లలో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ, తమ పర్యటనలో మొదటి భాగంగా ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్లో 2 రోజుల పాటు అధికారిక పర్యటన చేస్తారని తెలిపారు. భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోదీ అధ్యక్షుడు మిర్జియోయేవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కెంట్ నుండి ప్రధానమంత్రి కిర్గిజిస్తాన్లోని బిష్కెక్కు చేరుకుంటారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు ఈ నెల 31న జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. మధ్య ఆసియా సంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా జరిగే 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో కూడా ప్రధానమంత్రి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. కొలంబోలో జరిగిన 5వ రోజైన చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య శ్రీలంక జట్టు తమ రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేయడంతో భారత్ శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ డ్రా అయినప్పటికీ శుభ్మంగిల్ నేతృత్వంలోని భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్ను 1-0 కైవసం చేసుకుంది. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, అనంతరం శ్రీలంకను 290 పరుగులకే ఆలౌట్ చేసి 213 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. దేశం అభివృద్ది సాధించాలి అంటే స్పష్టమైన దార్శనికత, భవిష్యత్ ప్రణాళిక ఎంతో కీలకమని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈరోజు జరిగిన 21వ గ్లోబల్ సస్టైనబిలిటీ సమ్మిట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. భారతదేశ సుస్థిర అభివృద్ది కోసం పనిచేస్తున్న అన్ని భాగస్వామ్య వర్గాల మధ్య సహకారం, సమన్వయం, నిరంతర సంప్రదింపులు అవసరమని గడ్కరీ స్పష్టం చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, వ్యాపారం, వ్యవసాయం, పర్యాటక రంగాలు ఆర్థికాభివృద్ది సాధించాలంటే దార్శనికత ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ది ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో కూడుకున్నవిగా, కాలుష్యరహితంగా, స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసినవిగా ఉండాలని ఆయన ఇతర దేశాలపై ఆధారపడే దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. 2 మ్యాచ్ల సిరీస్ను 1-0 భారత్ కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:15. ఇది మన చట్టం. డిపిడిపి, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్, సిడిఏసి, సెంట్రల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటరింగ్ చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తిగారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం.
1: ఈనాటి ఇది మన చట్టం కార్యక్రమంలో డిపిడిపి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ఈ అంశం గురించి తెలియజేయడానికి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీనియర్ డైరెక్టర్ చంద్రపాటి అప్పల సత్యనారాయణ మూర్తి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మూర్తి గారు.
2: నమస్కారం సార్.
1: ఈ డిపిడిపి అని ఇటీవల వినబడుతుంది, దీని గురించి ఏ రకంగా ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది తెలియజేయండి.
2: సో డిపిడిపి అంటే మీరు ఇందాక చెప్పినట్టు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. ఇది యాక్చువల్గా 2019లోనే ఇనిషియేట్ చేశారు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్. అయితే అందులో మొత్తం డేటాని ప్రాసెస్ చేసి ఏదైనా బయటకు పంపించడానికి, అంటే ఇప్పుడు మనకు మీకు తెలుసు వివిధ ఎంఎన్సీస్ ఆర్ వర్కింగ్ హియర్, మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి, అంటే మనం బిజినెస్ ఓపెన్ చేసాం గ్లోబల్ బిజినెస్ ప్రకారం. ఇప్పుడు ఈ గ్లోబల్ లైక్ గూగుల్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఫేస్బుక్ అయినా అవ్వచ్చు, ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ అట్ యుఎస్. ఇవి మన డేటా కలెక్ట్ చేస్తున్నాయి. ఈ డేటాని తీసుకెళ్లి వాళ్ళ యొక్క దేశంలో డేటా సర్వర్స్లో పెడుతున్నాయి. అంటే అవి ఎంతవరకు ఈ డేటాని మన పర్సనల్ డేటాని పెడుతున్నాయి అన్న విషయం ఎటువంటి చట్టం లేదు అప్పటి వరకు. ఈ చట్టంలోని ఈ 2019లోనే ఎటువంటి డేటా అయినా మన దేశం నుంచి ప్రాసెస్ చేసి మరో దేశానికి వెళ్ళేటప్పటికి కొన్ని పరిమితులు విధించాలని ఈ బిల్లును తీసుకొచ్చారు. ఎందుకంటే ఇది మన దేశ పౌరుల ఇన్ఫర్మేషన్, అది వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు లేకపోతే మరేదైనా ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. అంటే మనం వ్యక్తిగతంగా కాకుండా ఇతరుల ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేసే అవకాశం ఉంటుంది ఇంటర్నెట్లో. సో దీన్ని రిస్ట్రిక్ట్ చేసి ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేయగలము అంటే 2019లోనే మొత్తం అంతా రిస్ట్రిక్ట్ చేయొచ్చు అన్న దాని మీద వచ్చింది. అప్పుడు ఏంటంటే కొన్ని అంటే ఈ బిల్లును ప్రాసెస్ చేసే ముందు ఇది పబ్లిక్కి పెడతారు. సో పబ్లిక్ నుంచి వచ్చిన కొన్ని ఇన్పుట్స్ వల్ల ఈ బిల్లు కొంచెం లేట్ అయింది. బట్ 2023లో మన దేశం సౌరవ్ బహుమతి ప్రకారం మనం దాన్ని ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేయొచ్చు అన్నది గవర్నమెంట్ కెన్ టేక్ ఏ డెసిషన్ అన్న విధంగా పెట్టారన్నమాట. అంటే ఆ సెంటెన్స్ని పూర్తిగా డేటాని అంతా ఆపేయకుండా సో ఎక్కడెక్కడ ఆపచ్చు అన్నది మన దేశ చట్టాల ప్రకారం మార్పులు చేసుకోవచ్చు అన్నది చేంజ్ చేసి మొన్న 2023లో ఆగస్ట్ 11లో పార్లమెంట్ 2, లోక్సభ రాజ్యసభ 2 ఈ బిల్లును పాస్ చేశాయి. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన డేటాని, మన పర్సనల్ డేటాని, వ్యక్తిగత డేటాని, సమాచారాన్ని గుప్తంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత.
1: అయితే మామూలుగా పూర్వం పెద్దలు అనేవాళ్ళు ఒక మాట, ఇంటి గుట్టు వ్యాధి రట్టు అనేవాళ్ళు.
2: అవును,
1: ఇంటి విషయాన్ని గుట్టుగా పెట్టుకున్నప్పుడే మనం గౌరవంగా బతకగలం. అదే విధంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఈ చెప్పే మీ డిపిడిపి యాక్ట్ కూడా మన దేశానికి సంబంధించి, మన పౌరులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, దానిపైన అధికారం కానీ ఆ గోప్యత కానీ ఆ హక్కు మనపై మన దగ్గర ఉండాలి. లేనట్లయితే ఎదుటి వాళ్ళు దాన్ని దుర్వినియోగపరిచే
2: అవకాశం ఉంది. ఈవెందో ఏ కంపెనీ ఇస్ కలెక్టింగ్ ద డేటా, అంటే ప్రాసెస్ చేసినప్పుడు మన దగ్గర తీసుకున్నప్పుడు, మన డేటాని తీసుకున్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఏ కంపెనీ అయినా వ్యక్తిగతంగా అయినా, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గర మిమ్మల్ని కలిసి మీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అనుకోండి, మీ పర్మిషన్ లేకుండా మరొకరికి ప్రాసెస్ చేయడం కానీ మరొకరికి ఇవ్వడం కానీ చేయకూడదు. అది ఈ చట్ట పరిమితుల లోబడి చేయాలి. అటువంటి కాకుండా ఇటువంటి డేటా అయినా ప్రాసెస్ చేసి మరొకరికి ప్రాసెస్ చేస్తే 250 కోట్ల వరకు ఫైన్ విధించే అవకాశం ఉంది గరిష్టంగా. సో ఇది ఫస్ట్ మనకు ఇచ్చే ఫస్ట్ ఫీచర్ ఏంటంటే రైట్ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పర్సనల్ డేటా ప్రాసెస్ అని అన్నారు. అంటే ఎవరైనా ఒక డేటాని, వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేసినప్పుడు, ప్రాసెసింగ్ అంటే ఇక్కడ ఏంటి, కలెక్టింగ్ ద డేటా, యూజింగ్ ద డేటా, అంటే మీ డేటా నేను కలెక్ట్ చేస్తున్నాను. మీరు అమెజాన్లో ఒక బుక్ కొన్నారు, ఈ అమెజాన్లో బుక్ కొన్నప్పుడు మీకు ఏమవుతుంది, జనరల్గా బుక్ కొనకపోయినా రిజిస్టర్ చేసినప్పుడు మీరు యాక్సెస్ చేసి ఈ పలానా బుక్ కొనాలి అని అనుకుంటున్నారు, అనుకుని కొనలేదు. మీరు ఏం చేస్తారు, తర్వాత కొందామని ఉద్దేశంతో కొనకుండా మీరు డ్రాప్ అయిపోయారు. కానీ మీరు తర్వాత అదే అంటే అమెజాన్కి వెళ్ళకపోయినా మీరు ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేసిన, మరొక లేదంటే ఇంకో బ్రౌజర్ ఓపెన్ చేసేసిన, మీకు బుక్స్ ఆ బుక్ యొక్క అడ్వర్టైజ్మెంట్ పక్కన వస్తుంది.
1: అంటే మనం ఏ ఇంట్రెస్ట్ చూపించామో దానికి సంబంధించిన డేటా వాళ్ళ దగ్గర ఉండిపోయింది కాబట్టి ప్రాంప్ట్ చేస్తూ ఉంటారు.
2: ప్రాంప్ట్ చేసి అంటే వాళ్ళు మీ దగ్గర ఉన్న డేటా, ఎటువంటి డేటా కలెక్ట్ చేశారు ఈ ఎగ్జాంపుల్లో, మీరు ఒక థ్రిల్లర్ బుక్ కొంటున్నారు, కొనాలనుకున్నారు, అది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు, అది వాళ్ళ దగ్గర పెట్టుకొని, అంటే ఈ డేటాని మళ్ళీ మీకే అడ్వర్టైజ్

0: అడ్వర్టైజ్మెంట్ గా ఇస్తున్నారు. అంటే మీరు నెక్స్ట్ డే గానీ రెండో రోజు గానీ తర్వాత రోజు గానీ వెళ్ళినప్పుడు ఏంటంటే అదే డేటా మీకు అడ్వర్టైజ్మెంట్ రూపంలో వస్తుంది. అంటే ఏంటి అర్థం, ఇక్కడ మీ దగ్గర ఉన్న డేటా ఆల్రెడీ కలెక్ట్ చేసింది గూగుల్ గానీ యూట్యూబ్ గానీ ఆర్ అమెజాన్ గానీ, అదే డేటాని మీకు అడ్వర్టైజ్మెంట్ రూపంలో గానీ, లేదు మీరు అన్నట్టు మీకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇదే టాపిక్ మొదటి యాక్సెస్ చేశారు కాబట్టి, అంటే మీరు ఎలక్షన్స్ 2023 అన్నారు అనుకోండి, ఆ ఎలక్షన్కి సంబంధించిన వీడియోలన్నీ మీకు అడ్వర్టైజ్మెంట్ రూపంలోనో లేకపోతే మీకు ఇంట్రెస్టెడ్ రూపంలో వస్తుంటాయి. అంటే ఇక్కడ డేటా కలెక్ట్ చేశారు, మీ డేటాని ప్రాసెస్ చేశారు, ఆ డేటానే ఒక ఆయుధంగా అనగానే నేను చెప్పను కానీ మాధ్యమంగా వాడుకొని మీకే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు.
1: ఇంకొకటి అండి, చాలా విషయాల్లో మనము కొన్ని వస్తువులు కొనేటప్పుడు గివ్ యువర్ డీటెయిల్స్ అంటాడు, మీ అడ్రస్ అంటాడు, మీ ఫోన్ నంబర్ అంటాడు, ఈమెయిల్ అంటాడు, ఇవన్నీ ప్రాసెస్ చేసి రిజిస్టర్ అయ్యి ముందుకు వెళ్ళలేము. ఈ లోపల మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చినట్టే కదా.
0: అంతే కదా.
1: సో ఇప్పుడు మీరు అన్నట్టు దానికి ఏ రకమైన చర్యలు చేపట్టారు? ఒకవేళ అలా మన డేటా కనుక తస్కరించబడి లేదంటే దుర్ఉపయోగం జరిగింది అని తెలిస్తే ఒక సామాన్యుడిగా ఏ రకంగా రియాక్ట్ కావాలి?
0: కరెక్ట్, ఈ అదే వాటికోసమే ఈ డిపిడిపి బిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా మనం ఫస్ట్ ఏదైనా ఒక అవసరాని కోసం కానీ లేకపోతే మాకు ఆ ఇన్ఫర్మేషన్ కానీ ఒక వెబ్సైట్లో రిజిస్టర్ చేస్తున్నామంటే మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది మనం ఎంతవరకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఈ ఇన్ఫర్మేషన్ నిజంగా వాళ్ళకి కావాలా. సపోజ్ లేస్తే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏదైనా ఒక ఆన్లైన్ గేమ్ ఆడాలి అంటే ఏదైనా ఆన్లైన్ గేమ్ వెబ్సైట్ ఏం చేస్తుందంటే మీ డీటెయిల్స్ కావాలని అడుగుతుంది, మీ ఏజ్ కావాలని అడుగుతుంది. ఎందుకంటే బేసికల్గా మీ యొక్క వృత్తి, మీ యొక్క వయస్సు, మీ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు మీకు అనుగుణంగా గేమ్స్ క్రియేట్ చేసారు ఉన్న లైక్ నవల్స్ కానీ గేమ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే వ్యక్తిగతంగా వయసు బట్టి కూడా మనం విభజీకరించవచ్చు, లేదు అంటే మీకున్న ఇంట్రెస్ట్ బట్టి విభజీకరించవచ్చు. సో ఈ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళతో పాటు మీ క్రెడిట్ కార్డులు కూడా ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఎందుకంటే ఒక ఆన్లైన్ గేమ్ ఆడేటప్పుడు ఏమవుతుందంటే కొంతవరకే ఫ్రీ ఉంటుంది, 1, 2, 3, 4 రౌండ్లు, 5వ రౌండ్ కావాలంటే మీరు పేమెంట్ చేయాలి. మీరు పేమెంట్ చేయాలి అంటే మరి మీరు ట్రాన్స్ఫర్ చేయడం అది టైం తీసుకుంటుంది. సో వాళ్ళ బిజినెస్ పరంగా వాళ్ళకి అంత అది ఉపయోగం కరదు. అందుకని ఈ క్రెడిట్ కార్డ్ బిల్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు బిల్లింగ్ చేస్తాం,
1: డిడక్ట్ అయిపోతుంది
0: అనే ఉద్దేశంతో అది, అంటే అది వాళ్ళకి అనుకు ఉపయోగం అవ్వచ్చు, కొందరికి పర్సనల్గా గేమ్లో డిస్టర్బ్ లేకుండా ఉన్న ఉపయోగించవచ్చు. సో ఈ పరిమితులు మనం తెలుసుకోవాలి. ఒకవేళ నేను క్రెడిట్ కార్డు ఇస్తే నా క్రెడిట్ కార్డ్ నుంచి ఆటోమేటిక్గా డబ్బులు అయిపోతాయి, నా మీద నా కంట్రోల్ లేదు. మీ ఒకవేళ మీ ఒక ఆన్లైన్ గేమింగ్ అనేది ఒక వ్యసనంగా మారితే మీరు కంట్రోల్ చేసుకోకపోతే మీ క్రెడిట్ కార్డు బిల్లింగ్ కూడా అంతే విధంగా పెరిగిపోతుంది. సో ఆ కంట్రోల్స్ అన్నది మనం ఈ వ్యక్తిగత ఈ ఇన్ఫర్మేషన్ మనకు తెలుసుంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ క్రెడిట్ కార్డు మీద మీరు పరిమితులు విధించుకోవచ్చు. ఏమని, నేను ఒక రోజులో 5,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టగలను. ఇప్పుడున్న క్రెడిట్ కార్డు కంపెనీస్ సిటీ బ్యాంక్ అవ్వండి, SBI అని వాళ్ళు మనకి మన యాప్లోనే అవకాశం ఇస్తున్నారు. ఒక రోజులో నేను 5,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అన్నది మనం పరిమితి పెట్టించుకోవచ్చు ఆటోమేటిక్గా.
1: ఒక విధంగా చెప్పాలంటే ఇంటర్ గెలిచి రచ్చ గెలవాలి, ఫస్ట్ మనమే కంట్రోల్లో ఉండాలి. మన కంట్రోల్లో ఉన్నప్పటికీ ఏదైనా మన ఇన్ఫర్మేషన్ బయటకు పోయి మన పట్ల మన ఇన్ఫర్మేషన్తో దుర్ఉపయోగం జరిగినట్లయితే అప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం వరకు వెళ్లాల్సి వస్తుంది.
0: అంతేగా. సి, ఎందుకంటే ఇప్పుడు ఈ కంపెనీస్ అన్ని మీకు చెప్పి అది చెప్పకుండా చెయ్యట్లేదు, ప్రత్యేకంగా మీకు చెబుతాయి. మీ క్రెడిట్ కార్డు మీ డీటెయిల్స్ తీసుకున్నప్పుడు కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు క్లిక్ కొడుతుంటారు,
1: యాక్సెప్ట్ చేస్తేనే
0: ముందుకెళ్తారు. కానీ మనలో ఎవరు కూడా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవం, ఎందుకంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్న డాక్యుమెంట్ మీకు మినిమం 5 పేజీల నుంచి ఇవింద ఒక్కొక్కసారి 20 పేజీల వరకు ఉంటుంది. మనం గేమ్ ఆడాలన్న ఉత్సుకతతో లేకపోతే ఆ ఆన్లైన్ ఐటెం కొనాలన్న ఉత్సుకతతో మనం అవి చదవం ముందు. ఎందుకంటే మనం ఆఫర్ చూస్తాం, 50%కి ఈ ఐటెం దొరుకుతుంది ఫిజికల్ షాపింగ్ కన్నా అనగానే ఆ 50% తీసుకోవడానికి ఆ రోజే ఉంటుందన్న ఉత్సుకతతో ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తాం. ఆ రిజిస్టర్ చేసి ఆ టర్మ్స్ అండ్ కండిషన్ అవాయిడ్ చేస్తాం. ఈ టర్మ్స్ అండ్ కండిషన్లో ప్రత్యేకంగా వీళ్ళందరూ చెప్తారు, మీ ఇన్ఫర్మేషన్ మేము వాడుకుంటాము, మీ ఇన్ఫర్మేషన్ మా మార్కెటింగ్ అవసరాలకు వాడుకుంటాము. కానీ ఇక్కడే ఒక పాయింట్, డిపిడిపి బిల్ అంటేది ఎటువంటి మార్కెటింగ్ అవసరాలు కూడా చెప్పాల్సి వస్తుంది. మీ ఇంటర్నల్ అంటే ఇప్పుడు నేను ఒక అగ్రిమెంట్ చేశానంటే మీకు నాకు ఒక అగ్రిమెంట్ అయిందంటే ఐదర్ యూ ఓన్లీ యూ కెన్ యూజ్ ఇట్ ఆర్ ఐ కెన్ యూజ్ ఇట్, బోత్ ఆర్ రెస్పాన్సిబుల్. బట్ ఈ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ నీ థర్డ్ పార్టీ ఆర్ నీ థర్డ్ పార్టీ వెండర్స్ కానీ లేకపోతే థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ కానీ వాడకూడదు. సో ఆ వాడి ఉంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో వాళ్ళు పెట్టి ఉంటారు, అవి మనం చదవకపోతే సో మనమే లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది,
1: తప్పు చేసినట్టు అవుతుంది.
0: అవును, అందుకనే మనం

0: ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవాలి. చదివితే అప్పుడు మనకున్న హక్కులేంటి, మనం ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు మనం దానికోసం ఈజీగా పోరాడవచ్చు ఈ డిపిడిపి బిల్లుతో.
1: ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అంటే వాళ్ళకు అనుకూలంగానే రాస్తారు జనరల్గా, ఏదైనా ఏ మార్కెటింగ్ చేసేవాళ్ళైనా కానీ వాళ్ళకు అనుకూలంగా రాసుకుంటారు. కానీ అవి చట్ట పరిధిలోకి ఉన్నాయా లేదా అని తేల్చుకోవాలనేది మనం దాన్ని ఒకసారి చదివితే మనము ఎంతవరకు వీళ్ళకి యాక్సెస్ ఇస్తున్నాము, ఎంతవరకు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, ఇది ఎంతవరకు సబబు అని తెలియాలంటే మనం కూడా ఒకసారి చదివి తెలుసుకోవాలంటారు.
0: చదివి తెలుసుకుంటే అది మనకు మంచిది. ఎందుకంటే రేపు ఎప్పుడైనా మన ఇన్ఫర్మేషన్ మరొక థర్డ్ పార్టీ ద్వారా కానీ లైక్ ఏ థర్డ్ పార్టీ కాలర్ మనకు కాల్ చేస్తున్నా కానీ మనం అడిగే హక్కు ఉంటుంది, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా వచ్చింది, మేము అమెజాన్ నుంచి కలెక్ట్ చేసుకున్నాము అండ్ మీకు చేస్తున్నాం అనగానే మనం అదే పాయింట్ని రికార్డ్ చేసుకొని మనం అమెజాన్ మీద పోరాటం చేయవచ్చు ఈ డిపిటిపి బిల్లు ద్వారా. సో అందుకని చదవడం అనేది చాలా ముఖ్యం ఇక్కడ.
1: అయితే మనము అలా మన ఇన్ఫర్మేషన్ దురుపయోగం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళని నా ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడగాలి. అది యాక్సెస్ కనుక వాళ్ళు రివీల్ చేస్తే దెన్ వీ కెన్ గో అండ్ ఫైల్ ఏ కేస్. ఎక్కడ ఫైల్ చేయాలి
0: ఇది? ఇప్పుడు ఈ డిపిటిపి బిల్ అనేది బేసికల్గా మామూలుగా మన చట్టాలు ఎలాగో ఉన్నాయో చట్ట ప్రకారంగానే కోర్టులోనే ఫైల్ చేయవచ్చు, కన్స్యూమర్ ఫైల్లో చేయవచ్చు. సో మిగతా అన్ని చట్టాలు ఎలాగా ఉంటున్నాయో అదే విధంగా ఈ ప్రాసెస్ ఉంది. ఇది ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లోనే చేయాలని ఏమీ లేదు. సో ఆ కోర్టు ఈ డిపిడిపి బిల్ కింద మనకు ఫేవర్గా ఇచ్చే అవకాశం ఉంది.
1: మూర్తి గారు, ఒక విషయము, ఉదయం లేస్తూనే సాయంత్రానికల్లా దాదాపు 7-8 మార్కెటింగ్ కాల్స్ వస్తుంటాయండి. మీరు ఎందుకు ఫోన్ చేశారు, ఎవరిచ్చారు మా నెంబర్ అని అడిగితే మాకు డేటా వచ్చిందండి, డేటా ఉన్నప్పుడు ఫోన్ చేస్తున్నామంటారు. సో ఈ హెరాస్మెంట్ని ఎలా ఎదుర్కోవాలంటారు
0: సార్? ఇప్పుడు ఈ ఇటువంటి ఫోన్స్ కాల్స్ రాగానే మీరు రికార్డ్ మోడ్లోకి వెళ్తే మంచిది. రికార్డ్ చేసుకుని ఆ రికార్డ్ని కాల్ చేసుకుని ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎట్లా వచ్చింది మన డేటా అనేది ఆ కంపెనీ చెప్పకపోతే మీకు ఒకటి ఆ రికార్డింగ్లో డెఫినెట్గా వాళ్ళు చెప్తారు మేము సోన్సో కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాము అనేది. గూగుల్లో కానీ మరి ఎక్కడైనా ఆ కంపెనీ ఏంటి అంత చూసి మీరు ఆ కంపెనీ మీద ఫైల్ చేయొచ్చు. నా పర్మిషన్ లేకుండా నా మొబైల్కి ఎలా కాల్ చేశారు, నా వ్యక్తిగత సమాచారం వాళ్ళకి ఎలా వచ్చింది అనేది కాల్ చేశారు, డెఫినెట్గా చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేనే ఒక ఎగ్జాంపుల్ దీనికి. ఈ మధ్య నేను ఒక బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నా, వాళ్ళకి నేను నా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చాను, నేను దాన్ని వాళ్ళు సరిగా ఇన్స్టాల్ చేయలేదని చెప్పి క్లోజ్ చేద్దాం అనుకున్నాను. క్లోజ్ చేసేటప్పుడు బేసికల్గా మీ అమ్మగారి పేరు ఏంటి అని అడిగారు. నేను డేటా ఇచ్చినప్పుడు మా అమ్మగారి పేరు ఎప్పుడు ఇవ్వలేదు, బట్ నా ఆధార్ కార్డు ఇచ్చాను కాబట్టి కంపేర్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ మీరు ఏంటండి, ఒక ఆధార్ కార్డు ఇస్తే చాలు, మీ యొక్క ఎంటైర్ వ్యక్తిగత సమాచారం అంతా అక్కడ ఉన్నది. నేను ఇదే క్వశ్చన్ చేశాను. కంపెనీ దగ్గర సమాచారం ఉండొచ్చు కానీ ఎటువంటి సమాచారం ఈ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక ఎంప్లాయీ ఆ సమాచారం ఇవ్వచ్చా లేదా అన్నది ఏ రూల్స్ ప్రకారం వాళ్ళు చేశారన్నది నేను క్వశ్చన్ చేయొచ్చు. నేను దీన్ని యాజ్ పర్ డిపిడిపి బిల్ మీద ఆ కంపెనీ మీద కేసు వేయొచ్చు. నేను ఆధార్ కార్డు ఇచ్చిన మాట నిజం, బట్ నా ఆధార్ కార్డు అన్నది ఏంటంటే ఫస్ట్ నేను ఇచ్చిన క్రెడెన్షియల్స్, కొన్ని క్రెడెన్షియల్స్ తీసుకోవాలి. బట్ ఈ క్రెడెన్షియల్స్ అన్నీ ఏ విధంగా మీరు కలెక్ట్ చేసుకున్నారు, ఎట్లా చేసుకున్నారు? ఎందుకంటే నేను ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు దే షుడ్ నాట్ టేక్ ఇట్, ఆధార్ కార్డు అన్నది నా డీటెయిల్స్ ఇప్పుడు నా ఆధార్ కార్డు సర్వర్లో ఉండాలి మీద పోరాడొచ్చు.
1: టర్న్లో కూడా చెప్తారు కదండి, లా ఈజ్ నాట్ ఫర్ దోస్ హూ స్లీప్ ఓవర్ దేర్ రైట్స్ బట్ హు ఆర్ అవేర్ ఆఫ్ దేర్ డ్యూటీస్ అని కూడా. సో కేవలం నాకు హక్కు ఉందని కూర్చునే దానికంటే హక్కుని సాధించుకునే బాధ్యతను కూడా మన పైన ఉంటుంది. మీరు అన్నట్టుగా ఒక ఇలాంటి ఫోన్ కాల్స్ కానీ డిస్టర్బింగ్ కాల్స్ కానీ లేదంటే మనని ఎంబరాస్ చేస్తున్నా ఉంటే వాటిని రికార్డ్ చేసి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏ కంపెనీ నుంచి చేస్తున్నారు, ఎలా ఈ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేశారన్న విషయాన్ని మనం తీసుకొని ఆ తర్వాత సంబంధిత అధికారులకు కానీ ఈ ఇన్ఫర్మేషన్ని ఏ రకంగా మీరు ప్రాసెస్ చేశారు, మీరు కరెస్పాండెన్స్ ఎస్టాబ్లిష్ చేసి దాని తర్వాత కూడా తప్పు జరిగిందని తెలిస్తే ఖచ్చితంగా
0: మనం పోరాడొచ్చు, దానికి
1: ఖచ్చితంగా దానికి న్యాయం జరిగే అవకాశం
0: ఉంది.
1: అప్రమత్తంగా జాగరూకతతో ఉండాల్సిన బాధ్యత మనపైన కూడా ఉందంటారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు మూర్తి గారు, నమస్కారం. ఇది మన చట్టం.

0: మీరింతవరకు ఇది మన చట్టం శీర్షికన డిపిడిపి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ గురించి సీడాక్ హైదరాబాద్ సెంట్రల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటరింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:33. పాటతో ప్రయాణం కార్యక్రమం వింటారు మీ ఆర్జే విశాలితో. పాటతో ప్రయాణం కార్యక్రమంలో ముందుగా వస్తున్న పాట ఒకే ఒక్కడో చిత్రానికి గాను శంకర్ మహాదేవన్, కవితా సుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. ఏఎం రత్నం, శివగణేశన్ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లో ఉండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు, చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
2: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట పరేషాన్ అయితే నాకు ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
4: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:40. పాటతో ప్రయాణం కార్యక్రమంలో తర్వాత వస్తున్న పాట సత్యం చిత్రం నుండి శంకర్ మహదేవన్ పాడిన పాట వింటారు కందికొండ సాహిత్యానికి చక్రీ సంగీతం.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10

0: గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: పాటతో ప్రయాణం కార్యక్రమంలో తర్వాత వస్తున్న పాట ఒక్కడు చిత్రానికి గాను శంకర్ మహాదేవన్ పాడిన పాట వింటారు. సిరియనెల సాహిత్యానికి మణిశర్మ సంగీతం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

పాటతో ప్రయాణం కార్యక్రమంలో తర్వాత వస్తున్న పాట నువ్వొస్తానంటే నేను వద్దంటాను చిత్రానికి గాను శంకర్ మహదేవన్ పాడిన పాట వింటారు. సిరివెన్నెల సాహిత్యానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం.

పాటతో ప్రయాణం కార్యక్రమంలో చివరిగా వస్తున్న పాట అనగనగా ఒక రాజు చిత్రం నుండి నవీన్ పోలిశెట్టి నూతన మోహన్ పాడిన పాట వింటారు చంద్రబోస్ సాహిత్యానికి మిక్కీజీ మేయర్ సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 21వ శతాబ్దంలో భారతదేశం కోసం ఒక ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. క్రీడా విశ్వవిద్యాలయాల నుండి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు ప్రతి దశలోనూ ప్రతిభకు తగిన మద్దతు లభించేలా దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. ప్రపంచంతో దేశం జరిపే సంబంధాలు ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని రాష్టపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఇండియన్ ఫారెన్ సర్వీస్కు చెందిన శిక్షణార్థి అధికారులు ఈరోజు రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. గత దశాబ్ద కాలంలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు పెరిగి సుమారు 1.8 లక్షల కోట్ల రూపాయలకు చేరడం, అలాగే ఎగుమతులు దాదాపు 39,000 కోట్ల రూపాయలకు పెరగడంతో దేశ రక్షణ రంగంలో స్వయం సమృద్ది దిశగా పయనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ తరహా నిరంకుశ పాలన సాగిస్తోందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు మండిపడ్డారు. రామంతపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల శాంతియుత ఆందోళనకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకుల అరెస్టులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదని, పోలీసు నిర్బంధ పాలన అని విమర్శించారు. సింగరేణి వేలంలో దక్కించుకున్న కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామంలో బంగారం, రాగి, ఖనిజ బ్లాకును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

విక్రమార్క సింగరేణి అధికారులతో కలిసి పరిశీలించారు. హైదరాబాద్ విజయవాడ రహదారిలో గుర్తించిన 17 బ్లాక్ స్పాట్పై నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, హై మాస్క్ లైట్స్ పనుల పురోగతిపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. దాదాపు అన్ని ఫ్లైఓవర్ల నిర్మాణం చివరి దశలో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలంగాణకు చెందిన పర్యాటకులు, యాత్రికుల భద్రతపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రాథమికంగా 23 మంది తెలంగాణ వాసులను గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 8:03. మస్తీ మజా కార్యక్రమానికి స్వాగతం అంటోంది మీ ఆర్జే విశాలి. కొంచెం మస్తీ, బోర్డంత మజా, ప్రపంచంలో జరిగే ఇంట్రెస్టింగ్, వైరల్ అండ్ ట్రెండింగ్ విషయాలను మీ ముందుకు తీసుకొస్తుంది మన మస్తీ మజా కార్యక్రమం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మస్తీ మజా వింటున్నారు మీ ఆర్జే విశాలితో. ఫంక్షన్లు, పెళ్లిళ్ళు, ఇతర కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు భోజనం కోసం సాధారణంగా ప్లాస్టిక్ ప్లేట్లు వాడటం మనం చూస్తూనే ఉంటాం. ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ బదులుగా కొంతమంది పేపర్ ప్లేట్స్ కూడా ఉపయోగిస్తున్నారు. పేపర్ ప్లేట్ అయినా ప్లాస్టిక్ ప్లేట్ అయినా చివరికి డస్ట్బిన్లోకే కదా వెళ్తుంది. అయితే మనం భోజనం చేసిన ప్లేట్ వాడేసిన తర్వాత చెత్తగా కాకుండా మళ్ళీ భూమిలో కలిసిపోయేలా ఉంటే ఎలా ఉంటుంది? అది కూడా వరి పొట్టితో తయారైతే? వరి పొట్టుతోనా అని ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం. మరి వరి పొట్టుతో ప్లేట్లు తయారీ గురించి తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: మస్తీ మజా వింటున్నారు. వరి పొట్టుతో తయారు చేసే ప్లేట్స్ బౌల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మన పొలాల్లో ధాన్యం నుంచి బియ్యం తీసిన తర్వాత మిగిలే వరి పొట్టును వ్యర్థంగా భావిస్తారు, కానీ అదే పొట్టుతో ఇప్పుడు ప్లేట్లు, కప్పులు, బౌల్స్ తయారు చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ఎకోవా అనే సంస్థ ఈ అగ్రికల్చరల్ వేస్ట్కి కొత్త ఉపయోగం చూపిస్తోంది. రైతుల దగ్గర నుంచి వచ్చే వరి పొట్టు బ్రాన్ని సేకరించి అవసరమైన న్యాచురల్ మెటీరియల్స్తో కలిపి హీట్ మరియు ప్రెజర్స్తో కావలసిన ఆకారాల్లోకి మౌల్డ్లో ప్రెస్ చేస్తారు. అలా మనం ఉపయోగించే ప్లేట్ లేదా బౌల్ ఆకారం వస్తుంది. అంటే చెత్తగా వెళ్లాల్సిన వ్యవసాయ వ్యర్థం మన డైనింగ్ టేబుల్ మీద ఉపయోగపడే వస్తువుగా మారుతుంది. మనకి పనికిరాదనిపించిన వరి పొట్టు ఇంకొకరి చేతిలో రా మెటీరియల్ అయింది. వ్యర్థంగా కనిపించింది ఒక ప్రొడక్ట్ అయింది, సమస్యగా కనిపించింది ఒక బిజినెస్ ఐడియా అయింది. ఇదే ఇన్నోవేషన్ అంటే. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇలాంటి మరిన్ని విషయాలను మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నీకు
2: నీకు
1: నే
2: రాసే
1: నేను రాసే ఉత్తరం. లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
1: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మారిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏమాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇందుకు చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

మస్తీ మజా వింటున్నారు. నీళ్లు కావాలంటే మనం ఏం చేస్తాం? బోరు వేస్తాం, బావులు తవ్వుతాం, లేదా ట్యాంకర్ తెప్పిస్తాం, వర్షం కోసం ఎదురు చూస్తాం. కానీ నీళ్లు నేలలోనే ఎందుకు వెతకాలి? మన చుట్టూ ఉన్న గాలిలోనే ఉంటే? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? గాలిలో నీరా అంటారా? ఎస్, ఇది నిజం. 13 ఏళ్ల అనికేత్ సర్కార్కి ఈ ఆలోచన వచ్చింది. అదేంటో తెలుసుకుందాం ఈ వండర్ఫుల్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మస్తీ మజా వింటున్నారు. అనికేత్ ఆలోచన చాలా సింపుల్. మన ఇంట్లో వాడిన ఏసీ నుండి బయట పైపు నుండి నీళ్లు కారుతుంటాయి కదా, ఆ నీళ్లు ఏసీలో ఉండవు. మన గదిలోని గాలిలో ఉన్న తేమ చల్లటి భాగాన్ని తాకి చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. అనికేత్ అదే సైన్స్ను చూసి గాలిలోని తేమను కావాలనే సేకరించగలిగితే అని ఆలోచించాడు. అక్కడి నుండే అతని ప్రయోగం మొదలైంది. అతను తయారు చేసిన మోడల్లో ఒక ఫ్యాన్ గాలిని లోపలికి లాగుతుంది. ఆ గాలి చల్లగా ఉన్న కాపర్ పైప్స్ మీదుగా వెళుతుంది. గాలిలో ఉన్న తేమ ఆ చల్లటి పైపును తాకగానే నీటి బిందువులుగా మారుతుంది. ఆ నీటి బిందువులు కిందకి జారిపడి ఒక కంటైనర్లో చేరుతాయి. అంతే, దీనికి అనికేత్ వాడిన వస్తువులు కూడా చాలా చిన్నవే. ప్లాస్టిక్ బకెట్, కాపర్ పైప్, పంప్ వీటితో ప్రోటోటైప్ని తయారు చేశాడు. ఇంకా ఎక్కువ గాలి వస్తే మరింత నీరు వస్తుందేమో అని ఫ్యాన్ని జోడించాడు. కూలింగ్ ఎక్కువసేపు ఉండేలా మార్పులు చేశాడు. కాపర్ కాయిల్స్ కూడా పెంచాడు. దానితో మునుపటి కంటే ఎక్కువ నీరు సేకరించాడు. అక్కడే అనికేత్కు ఆలోచన వచ్చింది. ఈరోజు ఇది ఒక ప్రోటోటైప్ మాత్రమే, కానీ రేపు ఇలాంటి సిస్టమ్స్ను పెద్ద స్థాయిలో గనక తయారు చేసి నీటి కొరత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉపయోగించవచ్చు. ఈ ఆలోచనతో అతను 3 మిలియన్ యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్లో ఫైనలిస్ట్గా కూడా గుర్తింపు పొందాడు. సోలార్ పవర్తో దీనిని నడపవచ్చు అని నిరూపించాడు. 13 ఏళ్ల చిన్నారి ఎవరో ఈ సమస్యను పరిష్కరిస్తారు అని ఆగలేదు. నేను ఏదైనా ప్రయత్నించగలనా అని ఆలోచించాడు. సక్సెస్ అయ్యాడు. నిజంగా ఇంట్రెస్టింగ్గా యూజ్ఫుల్గా ఉంది కదా ఇది ఈనాటి మస్తీ మజా. మిమ్మల్ని అందరినీ అలరించింది అనుకుంటాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 8:30. ఏకచిత్ర గీతాలు. ఈరోజు ఏకచిత్ర గీతాలు కార్యక్రమంలో 2008లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా పాటలను వినబోతున్నాం. సూర్య ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో సిమ్రాన్ సమీరారెడ్డి, దివ్య స్పందన ప్రధాన పాత్రల్లో కనిపించారు. తండ్రి కొడుకు అనుబంధం, ప్రేమ విరహం, బాధ, మళ్ళీ జీవితాన్ని నిలబెట్టుకోవటం, ఇలా ఒక మనిషి జీవితంలోని ఎన్నో దశలను చాలా సహజంగా చూపించిన సినిమా ఇది. కానీ ఈ సినిమా పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది హరీష్ జయరాజ్ సంగీతం. 7 పాటలు, 7 వేరు వేరు ఎమోషన్స్. ప్రేమలో పడే తొలి క్షణం నుంచి ప్రేమను వెతికే తపన వరకు, ప్రేమను కోల్పోయిన బాధ నుంచి మళ్ళీ జీవితాన్ని ప్రేమించటం వరకు ప్రతి దశకి ఒక పాట ఇచ్చారు హరీష్ జయరాజ్. ఆ తెలుగు పాటలన్నింటికీ మాటలు అందించింది వేటూరి సుందరరామూర్తి గారు. ఇది 2008లో వచ్చిన ఆల్బమ్. కానీ 18 సంవత్సరాల తర్వాత 2006లో సినిమా రీరిలీజ్ అయినప్పుడు థియేటర్లో ఆడియన్స్ సెన్సెస్కి మాత్రమే కాదు పాటలకి కూడా మళ్ళీ కనెక్ట్ అయ్యారు. థియేటర్ని ఒక కాన్సర్ట్ లాగా మార్చేశారు. ఈ ఆల్బమ్కి జనరేషన్ మారిన క్రేజ్ తగ్గనే లేదనటానికి ఇదే ఎగ్జాంపుల్. అలాంటి ఒక టైమ్లెస్ మ్యూజికల్ జర్నీని ఇప్పుడు ఒక్కో పాటగా గుర్తు చేసుకుందాం. ముందుగా వస్తున్న పాట ఎదనే కొయ్యకే గానం బెన్నీ.

దయాళ్, క్రిష్ భార్గవి పిళ్ళై, సంగీతం హరీష్ జీరాజ్, సాహిత్యం వేటూరి. ప్రేమ మొదలయ్యాక మనసు ఎలా మారిపోతుందో చెప్పే ఒక ఎనర్జెటిక్ రొమాంటిక్ సాంగ్ ఇది. ఒక వ్యక్తిని చూసిన తర్వాత చుట్టూ ఉన్న ప్రపంచమే చిన్నదైపోయి ప్రతి క్షణం కొత్తగా అందంగా అనిపించే ఆ ఫస్ట్ లవ్ ఎగ్జైట్మెంట్ ఈ పాటలో కనిపిస్తుంది. పాటలో రొమాంటిక్ ఎగ్జైట్మెంట్ ఉన్న హరీష్ జయరాజ్ కాంపోజిషన్లో ఒక రాక్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. అందుకే ఇది సున్నితమైన ప్రేమ గీతంలా కాకుండా యూత్కి వెంటనే కనెక్ట్ అయ్యే వైబ్రేట్ ట్రాక్గా నిలిచింది. మరి ఆ పాట మీకోసం.

తర్వాత వస్తున్న పాట నాలోనే పొంగెను నర్మద. ఈ పాటను పాడిన వారు హరీష్, రాఘవేంద్ర, దేవన్ ఏకాంబరం, వివి ప్రసన్న సంగీతం, హరీష్ జయరాజ్ సాహిత్యం, వేటూరి. ఇక ఈ ఆల్బంలో అత్యంత గుర్తుండిపోయే మెలోడీలో ఒకటి నాలోనే పొంగెను నర్మద. సూర్య మేఘనను మొదటిసారి ట్రైన్ జర్నీలో చూస్తాడు. ఒక్క చూపులోనే ఆమెపై ఆకర్షితుడవుతాడు. అదే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫీలింగ్ని సంగీతంగా మార్చిన పాట ఇది. ఈ పాట పిక్చరైజేషన్ కూడా చాలా గుర్తుండిపోయింది. ట్రైన్ జర్నీ నుంచి తాజ్మహల్, ఇండియా గేట్ వంటి వివిధ లొకేషన్స్ వరకు ఒక డ్రీమ్ లైక్ రొమాంటిక్ జర్నీగా సాగుతుంది. చాలామందికి ఈ పాట ఇప్పటికీ ఒక ఫేవరెట్ ట్రావెల్ సాంగ్, మరికొంతమందికి ఫస్ట్ లవ్ మెమరీ. అలాంటి ఎవర్గ్రీన్ మెలోడీ నాలోనే పొంగెను నర్మద. ఈ పాట మీకోసం.

మొన్న కనిపించావు, ఇప్పుడు వచ్చే పాట కొంచెం ప్రత్యేకం. ఎందుకంటే ఇది హీరో సూర్య ప్రేమ కథ కాదు, అతని తండ్రి కృష్ణన్ ప్రేమ కథ. మొన్న కనిపించావు అని యువన్ కృష్ణన్ మాలినీల మధ్య ప్రేమను చూపించే అందమైన రెట్రో రొమాంటిక్ సాంగ్. కృష్ణన్ తన జీవిత భాగస్వామి మాలినిని మొదటిసారి చూసిన రోజును గుర్తు చేసుకునే సందర్భంలో వస్తుంది ఈ పాట. నరేష్ లయర్, ప్రశాంతిని ఓకల్స్ ఈ సాంగ్కి యూత్ఫుల్ ఫ్రెష్నెస్ని తీసుకొస్తాయి. వేటూరి గారి మాటల్లో కూడా ఓల్డ్ స్కూల్ రొమాన్స్కి సరిపోయే సాఫ్ట్నెస్ ఉంటుంది. సూర్య తన ప్రేమను ఎలా చూస్తాడో, అతని తండ్రి కూడా ఒకప్పుడు అలాగే ప్రేమలో పడ్డాడని ఈ పాట ద్వారా మనకు తెలుస్తుంది. అంటే ప్రేమ జనరేషన్ మారినా ఫీలింగ్ మాత్రం మారదు. అదే మొన్న కనిపించావు, ఈ పాట మీకోసం.

0: ఎగసి ఇది యూత్కి సంబంధించిన ట్రాక్. కాలేజ్ డేస్, ఫ్రెండ్స్, స్టైల్, ఫన్ మొత్తం యంగ్ సూర్య జీవితంలోని కేర్ ఫ్రీ ఫేస్ని క్యాప్చర్ చేసే పాట. పాట లిరిక్స్ వినగానే కూడా అదే ఎనర్జీ తెస్తుంది. క్లాసెస్కి టాటా చెప్పటం, లేట్ మార్నింగ్స్, ఫ్రెండ్స్తో ఫన్, జీవితంలో రెస్పాన్సిబిలిటీ ఇంకా పూర్తిగా మొదలు కాకముందు ఉండే ఆ కేర్ ఫ్రీ ఏజ్. బన్నీ డయల్, నరేష్ లేయర్, చంద్రన్ కలిసి పాడిన ఈ పాటలో హారీష్ జయరాజ్ బీట్ చాలా లైవ్లీగా ఉంటుంది. మరి ఆ పాట మీకోసం.
1: మరది మరది
2: మండి పడేరా,
1: భారత పెట్టి
2: ఉదికినాడే
1: గాంధీ నగర్
2: నెక్కి
1: పలాంగ్ బాద్రా చావబాది
2: వదిలినాడే
1: వేప పాటలు
2: లేరా
1: హాతి ఇప్పుడు
2: తెలేరా
1: దమ్ము చూపి పాటలు.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు, చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
2: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట ప్రదేశాన ఇతను ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనున్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
4: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. డోంట్ మిస్ ఇట్.

తర్వాత వస్తున్న పాట ఓం శాంతి శాంతి. ఇప్పుడు కథలో చాలా ఇంట్రెస్టింగ్ ఫేస్. హీరోయిన్ మేఘన అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఆమెను మర్చిపోలేని సూర్య ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆమెను వెతుక్కుంటూ అమెరికా వెళ్ళిపోతాడు. ఆ జర్నీలో వచ్చే పాట ఓం శాంతి శాంతి. ఇది సాధారణ రొమాంటిక్ డ్యూయట్ కాదు. మనం ప్రేమించిన వ్యక్తిని చేరుకోవాలనే తపన, ఎంత దూరం ఉన్నా వెతికి వెళ్ళాలనే ఆ ఫీలింగ్ ఈ పాటలో ఉంటుంది. ఎస్పి చరణ్, క్రిష్ వాయిసెస్తో హ్యారిస్ జయరాజ్ ఒక బ్రీజీ వెస్టర్న్ స్టైల్ మెలోడీని ఇచ్చారు. మరి ఆ పాట మీకోసం.

తాతి పాట అదే నన్ని నన్నే చేరవచ్చే చెంచల. ఇప్పటి వరకు ప్రేమలో పడటం విన్నాం, ప్రేమను వెతకటం కూడా విన్నాం, కానీ ఇప్పుడు ఆ ఆల్బంలో అత్యంత పెయిన్ఫుల్ ఫేస్ అదే నన్నే నన్నే చేరవచ్చే చెంచల అనే పాట. మేఘనను కోల్పోయిన తర్వాత సూర్య పూర్తిగా కుంగిపోతాడు. తన జీవితంలో ఎంతో ప్రేమించిన వ్యక్తి ఇక తిరిగి రాదనే నిజాన్ని అంగీకరించలేక శోకంలో మునిగిపోతాడు. ఇక్కడ వేటూరి గారి లిరిక్స్ చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి. ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చి మనల్ని పూర్తిగా మార్చి ఒక్కసారిగా లేకుండా పోతే మిగిలే ఎంప్టీనెస్ని మాటల్లో చెప్పారు. కార్తీక్, వివి, ప్రసన్న వాయిసెస్లో కూడా ఒక రా పెయిన్ ఉంటుంది. మరి ఆ పాట మీకోసం.

ఈనాటి ఏకచిత్ర గీతాల్లో సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీలోని పాటలను వింటున్నాం కదా. ఇప్పుడు చివరిగా వస్తున్న పాట నిదరేకల అయినది. ఇది మొదటి ప్రేమలో వచ్చే ఎగ్జైట్మెంట్ కాదు, ఇది హార్ట్ బ్రేక్ తర్వాత వచ్చే నేచర్ లవ్. వేంగరను కోల్పోయి జీవితంలో ఎన్నో మార్పులు చూసిన సూర్య ప్రియాతో ఒక కొత్త అనుబంధాన్ని అంగీకరించే దశలో ఈ పాట వస్తుంది. ఆర్మీ ట్రైనింగ్ తర్వాత ప్రియా సూర్య మధ్య ఏర్పడే రిలేషన్షిప్ని చూపిస్తుంది. సుధా రఘునాథన్ గారి గాత్రం ఈ పాటకు ఒక క్లాసికల్ సాఫ్ట్నెస్ని ఇస్తుంది. హారీష్ జయరాజ్ మెలోడీలో ఒక ప్రశాంతత ఉంటుంది. వేటూరు గారి మాటల్లో కూడా మళ్ళీ ప్రేమించగలమా అనే సందేహం నుంచి జీవితం మళ్ళీ మొదలవుతుంది అనే యాక్సెప్టెన్స్ వరకు ఒక అందమైన భావం కనిపిస్తుంది. ఇదే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఆల్బమ్ ప్రత్యేకత. ఇందులో ఒక హిట్ సాంగ్ రెండు హిట్ సాంగ్స్ అని చెప్పడం కష్టం. ప్రతి పాటకు ఒక ఎమోషన్ ఉంది, ప్రతి ఎమోషన్కి కథలో ఒక స్థానం ఉంది. అందుకే ఈ ఆల్బమ్ని మనం 7 సాంగ్స్గా కాకుండా ఒక మనిషి జీవితంలోని 7 ఎమోషన్స్గా వినొచ్చు. 2008లో క్యాసెట్ సిడి ఎఫ్ఎంలో విన్న జనరేషన్ ఏదైనా కానీ, తర్వాత యూట్యూబ్లో డిస్కవర్ చేసిన జనరేషన్ కైనా, 2026లో రీరిలీజ్లో థియేటర్లో పాటకు డ్యాన్స్ చేసిన కొత్త ఆడియన్స్కైనా ఈ సంగీతం కనెక్ట్ అవుతూనే ఉంది. మరి ఆ పాట మీకోసం.

ఆకాశవాణి అలవరుసలపై తేలివచ్చి వివిధ భారతీయ వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. దుష్టు శిక్షణకు, ధర్మ సంస్థాపనకు పరమాత్మ అవతరిస్తాడని, భవబంధ విముక్తి కోసం, పరమపద సోపానం చేరేందుకోసం సర్వవేదసారం, అద్భుత రూపం, గోవర్ధన గిరిధారి రూపం అంటూ ఆ గిరిధారి స్మరణలో తొలితరం గేయం. శ్రీకృష్ణ సత్యచిత్రంలో జిక్కీ పాడిన పాట, పింగళి రచన, పెండ్యాల సంగీతం.

0: బుగ్గల మెరుపులు సిగ్గులు మొగ్గలవుతున్నాయని, అవి విప్పారిన విరులని, మనోహరంగా మెలిసే కళ్ళు, ఆ మెరుపులు కాళ్లకి బంధం వేస్తున్నాయని, తీయని గొంతులో మకరంధం జాలువారుతోందని, మదిలోని మధుర ఊహని ప్రేయసికి అందిస్తున్న రచయిత కళం చిలికించిన మధుర గీతం. కిలాడే బుల్లోడి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, దాశరథి రచన, టి చలపతిరావు సంగీతం.
1: Oh, my lovely darling, let me tell you something.

పాడితే నవమధువుని చిందిస్తాయి. జీవనగాథలను పలికే కోవెల గంటల నాదంలో, తీయని వలపుల ఊయలలో, కమ్మని కళలను పండించుకుంటూ ముడివేసే అనురాగాన్ని, పెనవేసే సంగీతాన్ని కలిపి కలబోసి దర్శకుని గీతంగా అందిస్తే ఈ పాటవుతుంది. ప్రేమజీవులు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, విజయకృష్ణమూర్తి సంగీతం.

గ్రామీణ జీవితం శ్రమైక జీవన సౌందర్యానికి నిలువుటద్దాం. చుక్కల చీరణ్ణి నడుందాకా చుట్టుకొని కొంగు బిగబెట్టి కడవతో నీళ్లు తెచ్చే వంపుసంపుల వయ్యారిని, చురకత్తె మీసాలతో బిరుసు కండరాలతో తలబాగా చుట్టి మెరకచేను దున్నే గడుసు పిల్లవాడిని వర్ణిస్తున్న రసరమ్య గీతం ఈ పాట. ప్రేమనగర్ చిత్రంలో పి. సుశీల ఘంటసాల, ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

ఏ భాగ్యఫలమో కల ఫలించి అరుదించిన అందాల దేవి రాకకు ఆనందంతో ఆమె సొగసైన రూపాన్ని తీరుని కన్నుల సంతోషంతో ఆహ్వానిస్తుంటే మనసున్న నిలిచిన స్వామిని ద్విజావంతి రాగఛాయలలో సాగిపోయే రాగరంజిత గీతం ఈ మధుర గేయం. చెంచులక్ష్మి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు జిక్కి బృందం పాడిన పాట. ఆరుద్ర రచన ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

కోయల గొంతులో, జలపాత హోరులో, నీలి గగనాంచరాలలో, బ్రతుకు వీణలలో, రాధ మనస్సులో ఇలా పండిన రాగాలను నాదవేదాలుగా పండించేస్తూ పటదీప్ స్వరఝరిలో, మృదురవళిలో, మధుర గాయకుని గళంలో సుమధుర గీతం ఈ పాట. పవిత్ర హృదయాలు ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి రచన. చలపతిరావు సంగీతం.

గుర్తుకోసం గతాన్ని తెలిపేసి కొనగీటితో బుగ్గ గీటేసి చెమరించు మీనుపై చిరుగాళ్ళులా తాకేసి ఎదతలుపుల తాళాలు తీసి ఆశలు రేపి రసలోక శిఖరాలు చూపించే స్వామిని గురించి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అంటూ మధురగాయని స్వరంలో ఈ పాట. చిన్ననాటి స్నేహితుల చిత్రంలో పి సుశీల పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, టీవీరాజు సంగీతం.

మరువని దొరకు తన మదిలో ఏముందో తెలుసునని, వలచిన చెలియ మనసెరిగి చెంపల కెంపులని సంపంగి నవ్వులని దోచుకుంటూ పాడుకుంటూ సిగ్గు తలకలలో తలవాల్చిన యుగళగీతం ఈ పాట. రాజకోట రహస్యం చిత్రంలో ఘంటసాల పి సుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, విజయకృష్ణమూర్తి సంగీతం.

లోకాన్ని దేవుడు సృష్టిస్తే మనిషి హెచ్చుతగ్గుల్ని సృష్టించాడని, శ్రమించేవారికి ధనిక పేద తేడా ఉండదని, రైతే లేకపోతే తిండి ఉండదు కదా అని, అంతస్తులు మేడలు పొడుగాటి కారులు వీటితో వచ్చే సంతోషం కంటే పచ్చని పొలంలో వెచ్చని పూరిగుడిసి ఇచ్చే ఆనందం చాలా గొప్పదంటూ, భూమిని నమ్మి నాగలి పట్టి ఆనందాన్ని ఇస్తున్న, అన్నాన్ని పెడుతున్న, రైతన్న గొప్పతనాన్ని ప్రబోధిస్తున్న గీతం రైతుబిడ్డ చిత్రంలో ఘంటసాల బృందం కొసరాజు రచన ఎస్ హనుమంతరావు సంగీతం.

రహస్యంగా కలుద్దామంటే మల్లెపొదలు ఉన్నా కూడా అక్కడ తుమ్మిదలు చూస్తున్నాయని, పెరటిలో కలుద్దామంటే కొమ్మలు రెమ్మలు చూసేస్తున్నాయని, ఆ నవ్వుని, అది వేసే బంధాన్ని

అందులోంచి వచ్చే అనుబంధాన్ని, సుమసౌరభం లాంటి అందాన్ని పొగిడేస్తూ పాడుతున్న ప్రణయగీతం. రామాలయం చిత్రంలో శ్రీపతి పండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం రమణ పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఘంటసాల సంగీతం.

చిరునవ్వుని మనస్సులో నొక్కిపెట్టి కథలన్నీ కన్నుల్లో దాచిపెట్టి ఎంతో ప్రయత్నం చేసినా చెంపల కెంపుల్లో ఆ నిజం కనపడుతోందని, అలుకుగా అటువైపు తిరిగి నవ్వినా ఆమె జడలోని కదిలే మల్లెపూలు ఆ నవ్వుకు అద్దం చూపిస్తున్నాయి అంటూ వెండి వెన్నెల జాబిల్లిలాంటి మోము కలిగిన నచ్చ

కళిని ప్రకృతిని కలిపి పాడేస్తున్న ప్రకృతి ప్రణయ గీతం ఈ పాట. సిరి సంపదల చిత్రంలో ఘంటసాల ఎస్ జానకి, ఆచార్య ఆత్రేయ రచన, మాస్టర్ వేణు సంగీతం.

అర్షడ్వర్గాలను పారద్రులేందుకు తన మదికున్న తెరను తీసేయమని పోలంగి సేవలో పొరతో స్వామిని అర్చించేసి గంగాజలాలతో స్వామిని అభిషక్తం చేసి షోడశోపచారాల్లో పూజించుకుంటూ ఆయన శివుడా భవుడా మాధవుడా అని అడుగుతున్న శుభరాత్రి గీతం. శ్రీ వెంకటేశ్వర వైభవం చిత్రంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన పాట. ఆచార్యాత్రేయ రచన ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

సొగసులు మెరిసే వయసులో లావణ్యలతిక మదిలో మదిలే మధురానందాన్ని మనసు కరిగే రససీమలో అందాలభామ ఎందున్నదో కదా అని చంద్రుణ్ణి అడిగే శుభరాత్రి గీతం. జయం మనదే చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట, కొసరాజు రచన, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం.

0: మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.
1: మీరింతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు.
2: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లుండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
3: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
4: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
2: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
3: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
2: పండుగ పూట ప్రదేశాన ఇతర ఈ పూరగాళ్ళలోళ్ళు ఏందో తెలుసుకోవాలంటే ఇనున్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల కథానా.
5: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851025102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం శీర్షికన వీలునామా ప్రముఖ న్యాయవాది శ్రీమతి ఆకుల రమ్యాకుమారి గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ భుక్యా వీరన్న.

రేపు ఉదయం 10 గంటలకు శ్రావణ పౌర్ణమి రోజున విశ్వ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాషా పరంపర జ్ఞాన వారసత్వం ప్రత్యేక చర్చా కార్యక్రమం. పాల్గొన్నవారు డాక్టర్ అరవిందరావు ఐపీఎస్, రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రొఫెసర్ శశిరేఖ, విశ్రాంత ఆచార్యులు, సంస్కృత భాషా విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, అనుసంధానం డాక్టర్ కెవి రమణాచారి ఐఏఎస్, తెలంగాణ రాష్ట్ర పూర్వ ప్రభుత్వ సలహాదారు. మీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. తప్పక వినండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 11 గంటలు దాటి 47 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.